ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 14వ రోజు క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5:55 దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

భక్తులు భగవంతుని సేవించేందుకు ఎన్నెన్నో మార్గాలు. పూజలు, అర్చనలు, ఆరాధనలు, స్తోత్రాలు, భజనలు, ఇంకా ఇంకా ఎన్నెన్నో. కానీ భగవంతుడికి భక్తులిచ్చే హారతి మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే.

శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలవి. ఇది ఈరోజు ప్రార్థన కార్యక్రమం. రేపు ఉదయం 6:10 వినాయక భక్తి గీతాలుంటాయి ప్రార్థన కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పటి నుంచి రాత్రి 11 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమయ్యే ఈఆల్టి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగాలోని అష్టాంగాల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి చెప్తారు. సుస్థిర అభివృద్ది స్వచ్ఛ భారత్ మహాత్మాగాంధీ నేషనల్ ఫెలో సోహెల్ ఖాన్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట కాశీ గురించి మాట సొగసు శీర్షికన సామల్ రాజవర్ధన్ అందిస్తారు.

8 గంటలకు సమాచార ప్రభాత్. 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఈ ఉదయం 8:30 కథనం కార్యక్రమంలో సత్యం శంకర్ మంచివారి అమరావతి కథలు సంపుటి నుంచి ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే. తర్వాత పచ్చగడ్డి భగ్గుమంది కథలు చదివి వినిపిస్తారు వేమూరి సాధన. 8:45 సింగిడి పాటల కార్యక్రమం ఉంటుంది. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:00 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

సాయంకాలం 5 గంటలకు మాట చెప్పునరి పాటి నుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి. 5:30కు శక్తి స్త్రీల కార్యక్రమంలో జూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో ముచ్చట, తర్వాత మహిళలకు స్కూటీ డ్రైవింగ్ శిక్షణ గురించి ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చట ప్రసారమవుతుంది.

పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు ఇవైనాక భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు వినొచ్చు. కిసాన్ వాణి ఈ కార్యక్రమంలో రాత్రి 7:15 శనగ పంటలో రకాలు, వాటి గుణగణాలు, ఇంకా వాటి సాగులో మెళకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. ఈయనతో ముచ్చట పెట్టింది బి వనజ. ప్రతి మంగళ గురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన పూలు, తీగజాతి కూరగాయల సాగులో అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం ఇటుకేల గ్రామానికి చెందిన మహిళా రైతు ఏదుల లక్ష్మితో కేలినిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, 8:00 ఉషారు సరదా పాటల కార్యక్రమం. నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక 77వ భాగం రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. షామే గజల్లో రాత్రి 9:45 పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లుంటాయి. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ 2వ భాగం మన పురాణాలు కార్యక్రమంలో రాత్రి 10:00. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే-4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఈ సమ్మాన్ వ్యక్త కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జాన్తే హై జబ్ ఏక్ నౌసైనిక్ సముద్ర మే

0: నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ వార్తా విభాగం ఈరోజు ఉదయం 11 గంటల
0: రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించారు.

0: అక్షరాలు తగదని మంత్రి పేర్కొంటూ,
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరలిస్తున్నాయి. ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముఫ్సాయిదే మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి అపీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్ తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ

0: కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్బంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. नवदेहल्यां प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः स्विस् राष्ट्रपतिना गाय पार्मिलेन् इत्यमुना सह मन्त्रणानन्तरं 5 सहमतिपत्राणि हस्ताक्षरितानि. अत्रावधेयं यत् सन्धयः तावत् जनप्रवासाय, युवव्यावसायिकविनिमयाय, परिवहनप्रौद्योगिकीविकासाय च भविष्यन्ति. प्रधानमन्त्री अवोचत् यत् उभौ देशौ रक्षासहयोगे नूतनक्षेत्राणां अन्वेषणं विधास्यतः. परमाणु ऊर्जा क्षेत्रे च परस्पर सम्बन्धम् अत्यन्तं सुदृढं करिष्यतः.
2: आज हमने मिलिट्री एक्सचेंज और डिफेंस प्रोडक्शन में सहयोग की नई संभावनाओं की पहचान की. न्यूक्लियर एनर्जी में सहयोग को और प्रगाढ़ करने पर भी सहमति बनी. वाराणसी का रोपवे, नोएडा का जेवर एयरपोर्ट और पहाड़ी क्षेत्रों में रेलवे तथा टनलिंग प्रोजेक्ट हमारे इंफ्रास्ट्रक्चर सहयोग के उज्जवल उदाहरण है. इस सहयोग को सुदृढ़ करने के लिए आज हमने ट्रांसपोर्ट, मोबिलिटी और इंफ्रास्ट्रक्चर पर एग्रीमेंट किया है.
1: नवदेहल्यां श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य द्वितीये दीक्षांत समारोहे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य मंगलमयं दीक्षांत भाषणं समाचरिष्यति. आकाशवाण्याः वार्ताहरैः सह संभाषणे विश्वविद्यालयस्य कुलपतिः प्रोफेसर मुरली मनोहर पाठकः सहर्षं विज्ञापितवान् यत् अस्मिन् मंगलमये दीक्षांत महोत्सवे 13,500+ छात्र साधकाः सहभागिनः भविष्यन्ति. कुलपतिना संसूचितं यत् शैक्षणिक विद्या साधनायां सर्वाग्रणीभ्यः त्रिभ्यः मेधावी छात्रेभ्यः उपराष्ट्रपति करेभ्यः प्रतिष्ठितं शंकर दयाल शर्मा पदकं अर्पयिष्यते. अस्मिन् भव्य विद्या समारोहे 44,200 छात्राः विद्यावारिधि उपाधिभिः विभूषयिष्यन्ते. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
3: अनुक्षणम् अद्यतनसूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु. एक्स् अथ पब्लिक् पटलयोः @AIRNewsAlerts इत्यनुगच्छन्तु.
1: तमिलनाडु तमिलनाडु पुदुचेरी पश्चिम बंगाल राज्येषु पंच विधानसभा सनेषु तथा

0: समस्य नागाउं लोकसभा आसने च अद्य शांतिपूर्णं मतदानं प्रचलति। निर्वाचन आयोगानुसारं मतगणना आगामी शुक्रवासरे संपादयिष्यते, यस्य फलं तावत् तस्मिन्नेव दिने उद्घोषितं भविष्यति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य प्रभृति हिमाचल प्रदेशस्य त्रिदिवसीय प्रवासे भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः एम्स बिलासपुर संस्थायाः दीक्षांत समारोहे मुख्य अतिथित्वेन प्रशिक्षित चिकित्सकेभ्यः उपाधीन् प्रदास्यति। भारतीय ऋतु विज्ञान विभागेन अद्य केरल माहे दक्षिण कर्नाटक तमिलनाडु पुदुचेरी करैकल क्षेत्रेषु अतिवृष्टि परा संचेतना प्रकटिता। विभागेन अनेन संसूचितं यत् आगामी दिनद्वये त्रये वा जम्मू कश्मीर लद्दाख हिमाचल पंजाब चंडीगढ़ हरियाणा दिल्ली उत्तराखंड लक्षद्वीप प्रांतेषु विद्युत्पात पुरस्सरं मेघ गर्जनं च संभाव्यते। यमन देशस्य मान्यता प्राप्तेन शासनेन हूती विद्रोहिणां विरुद्धं यमन अरुणोदयः ऑपरेशन डाउन ऑफ यमन इति बृहत् सैन्य अभियानं प्रारब्धम्। शासकीय बलैः रक्ताब्धि तटस्य मुख्य स्थानेषु अग्रगतिः प्राप्ता। अभियानस्यास्य मुख्यम् उद्देश्यं हूती नियन्त्रितानां भूभागानां पुनरधिग्रहणम् अस्ति। पञ्चस्पर्धानाम् अस्याः T20 श्रृङ्खलायाः प्रथमं सम्मुखीकरणम् अद्य लखनऊ नगरस्य एकाना क्रीडाङ्गणे सायं 7 वादनात् प्रारप्स्यते। अग्रिमः स्पर्धा तावत् रांची इन्दौर हैदराबाद बेंगलुरु नगरेषु समायोजयिष्यन्ते। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम् వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
2: ప్రజాప్రభుత్వం విద్య వైద్యం రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 కోట్ల వ్యయంతో పెద్ద మందడి మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులో మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల కళాశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఉన్నత వర్గాల వారు చదివే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గృహ రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దీర్ఘంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన సాంకేతిక పరికరాలతో భూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రభుత్వం గడిచిన 30 నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు సొంత ఇంటికల నిర్వహిస్తుందని తెలియజేశారు. వారాబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు హాజరయ్యారు. సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఊక చెట్టు వాగు వంతెనను మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ దేవరకద్రలో డిగ్రీ కళాశాల, కోర్టు భవనం, కూర్యమూర్తి దేవస్థానానికి రోడ్డు, గద్వాలకు వంతెన, ఊక చెట్టు వాగుపై వంతెన ఇలా అనేక అభివృద్ది పనులు చేపట్టామని తెలియజేశారు. రాష్టంలో పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నారని, ఇది చూసి తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. గిరిజనుల భూ హక్కులు, వైద్య సేవలు, రహదారులు వంటి తదితర మౌలిక సదుపాయాల కల్పనలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ పేర్కొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ కర్నె తాండా వనపర్తి మండలంలోని సవాయిగూడెం తాండాలోని రహదారిని, కిష్టగిరి తాండా వద్ద గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ లోపంను అధిగమించాలని ఆదేశించారు. అనంతరం జాటుత్ హుస్సేన్ వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమస్యలకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణ అవకాశమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు సూచించారు. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు. సెప్టెంబర్ 12వ తేదీన వనపర్తిలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 6617 కేసులు రాజీ అయ్యాయని, అందులో 1639 క్రిమినల్ కేసులు, 19 సివిల్ కేసులు, 4959 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ 2023 కంటే ముందు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలో తమ పేర్లను ఫామ్ 18 ద్వారా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ సురభి మీడియాతో మాట్లాడుతూ, పాత ఓటర్ జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా తమ పేర్లను ఆన్లైన్లో సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో నవంబర్ 6వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలతో భూముల రీసర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది లైసెన్స్డ్ సర్వేయర్లు నిబద్ధతతో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించే ముందు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు సరిహద్దులను నిర్ణయించి ఎటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీల వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
1: వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందించారు జి శాంతి సుజిత్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్ట్రపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా

అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధ్యా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘన పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే

0: ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ల సంగతులు. మంచి మాట దానం లాంటిది, దాని ప్రతిఫలం పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, దాని ప్రతిఫలం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మంచి మంచి మాటల్ని, విషయాల్ని, పరిచయాల్ని, ప్రసంగాల్ని అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఈరోజు యోగం అనే అదృష్టం శీర్షికన యోగాలోని అష్టాంగాల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించే విశేషాలు. సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛ భారత్, మహాత్మాగాంధీ నేషనల్ ఫెలో సోహెల్ ఖాన్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట, మాట సొగసు శీర్షికన కాశీ గురించి సామల రాజవర్ధన్ అందించే విశేషాలు, వీటితో పాటు రైతన్నలకు వ్యవసాయం సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపదమాసం బహుళపక్షం, ఏకాదశి ఆశ్లేష నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది. అక్కడక్కడ ఆకాశం మేఘావృతమయ్యే అవకాశమైంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 82%. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఇది

ఇయాల్టి వాతావరణం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM నుంచి వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: మనకి విషపు ఎరలంటే ముఖ్యంగా ప్రధానంగా కూరగాయలంటే అంటే తీగజాతి కూరగాయలు, బీరా, సొర, కాకర, అలానే జుక్కినీ కాని, కీరా కాని, ఇలాంటి తీగజాతి పంటల్లో మనకి పండు ఈగన్న పురుగు ఆశిస్తూ ఉంటుందండి. ఈ పురుగు చాలా వరకు 60 నుంచి 80% వరకు నష్టం కలుగజేస్తుంది. పండు ఈగ మనకి రకరకాల పంటల్లో ఈ కాయ దశలో ఆశించి ఈ పురుగు చాలా వరకు 60 నుంచి 80% వరకు నష్టం కలుగజేస్తుందండి. ఈ తీగజాతి కూరగాయల్లో కానీ అలానే పండ్ల తోటల్లో కానీ ఈ పురుగును చాలా వరకు గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు 50 ml మలాథియాన్, 500 g బెల్లం, దీని 50 L నీళ్లలో 1 హెక్టార్ కి కలుపుకుని 25 చోట్ల అక్కడక్కడ మనం చిన్న కప్పుల్లో పెట్టుకున్నట్లయితే ఈ మిశ్రమాన్ని ఈ తల్లి పురుగు దీనికి ఆకర్షించబడి ఈ పురుగు ఉధృతి చాలా వరకు ఈ ప్లేట్లలోకి పడుతుంది. వాటిని తర్వాత మనం తొలగించుకోవచ్చు. అలానే మనకి ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ కానీ అంటే కళ్ళు కానీ, దీనిలో 40 ml మిథైల్ యూజినాల్ కాని కలుపుకుని, అలానే 20 ml ఒక పురుగు మందును కలుపుకుని, దీన్ని చిన్న ట్రాప్స్ అంటే ఈ చిన్న బుట్టల్లాంటివి ఉంటాయండి, ఈ బుట్టల్ని ఏదైతే పండ్ల తోటల్లో ఉంటాయో వాటిని అక్కడక్కడ మనం అమర్చుకున్నట్లయితే ఈ పురుగుని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే మిథైల్ యూజినాల్ ఉందో ఇది కెమికల్ కాకుండా ఇది ఒక కెమికల్ షాప్, అంటే ఇది ముడి కెమికల్. దీన్ని మనం ముడి కెమికల్ షాప్ లో కొనుక్కుని దాంట్లో 60 వరకు కళ్ళు కలుపుకుని 40 ml మిథైల్ యూజినాల్, 20 ml మనం పురుగు మందు కలిపి దీన్ని ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటారు, ఈ చిన్న బుట్టల్లాంటివి ఉంటాయి, ఇవి మనం పొలంలో అమర్చుకున్నప్పుడు మనకి చాలా వరకు ఈ పండు ఈగని మనం రసాయనం లేకుండానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాగా మాగిన అరటిపళ్లను బెల్లం మిశ్రమంతో కలిపి ఈ మిశ్రమాన్ని మనం చిన్న ప్లేట్లలో పోసుకుని, అంటే రైతు సోదరులు ఎవరైతే మిథైల్ యూజినాల్ దొరకదు అంటారో వాళ్ళు బాగా మాగిన అరటిపండు బెల్లము మిశ్రమాన్ని చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో పోసుకుని అక్కడక్కడ పొలంలో పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు.
0: పంటల్లో విషపు ఎరల వాడకం గురించి, వాటి ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత అందించిన వ్యవసాయ సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.
0: చరిత్రలో ఈరోజుకున్న విశిష్టతను చూసుకుంటే ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా, రచయిత్రి కనపర్తి వరలక్ష్మమ్మ జయంతి, ప్రముఖ కూచిపూడి కళాకారుడు రాజారెడ్డి పుట్టినరోజు ఉంది.

అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై యోగమనే అదృష్టం శీర్షికన ఇప్పుడు మనకు యోగాలో అష్టాంగ మార్గాల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి అందిస్తున్న విశేషాలు విందాం.

ఈ యమంలో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అవి ఐదు ఉన్నాయి. ముఖ్యంగా అహింస, సత్యం, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనేటువంటి ఈ ఐదు ఉన్నాయి యమం లోపట. అదేవిధంగా నియమం లోపట శౌచము, సంతోషం, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అని ఐదు ఉన్నాయి. ఈ పదింటిని మనం గనక పాటించినట్లయితే, యమాన్ని గనక పాటిస్తే చక్కగా సమాజ అభివృద్ధి జరుగుతుంది. సమాజం లోపల అల్లకల్లోలం ఉండవు, సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా జీవించగలుగుతారు. అదేవిధంగా మరి ఈ నియమాన్ని పాటించినట్లయితే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. వ్యక్తిగతంగా తనకున్నటువంటి రోగాల్ని దూరం చేసుకొని తను సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి వీటిని తప్పకుండా మరి ఆచరిస్తూ ఆత్మసాక్షాత్కారం పొందాలని చెప్పి అష్టాంగ యోగం లోపల పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. అయితే ఇవి రెండూ కూడా, ఈ యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఏవైతున్నాయో వీటిని హఠయోగంగా చెప్పడం జరుగుతుంది. మిగతా ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి వాటిని రాజయోగంగా చెప్తారు. కొద్దిమంది ఈ కింద ఉన్నటువంటి సమాధి మరి ధ్యానము, ధారణ వీటిని ఆచరిస్తూ వీటిని రాజయోగంగా సాధన చేస్తూ ఉన్నారు. ఇవి రెండూ కూడా ఒకే నాణమునకు ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి. బొమ్మ లేకుండా బొరుసు లేకుండా బొమ్మ ఆ నాణ్యం పనికి రాకుండా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇవి రెండూ కూడా ఒకే నాణమునకు ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పి చెప్తారు పతంజలి మహర్షి. అయితే ఈ యమములో ఉన్నటువంటి సూత్రం ఏంటంటే ఇక్కడ అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ, యమాహ. కాబట్టి ఈ యమంలో ఉన్నటువంటి వాటిని మనం తప్పకుండా ఆచరించాలి, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా నియమం లోపల శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి ఐదు, ఈ ఐదింటిని కూడా మనం తూచ తప్పకుండా పాటించాలి. ఈ యోగ సాధన చేసేటప్పుడు వీటిని మనసులో పెట్టుకుని మనము చేయాల్సి ఉంటుంది. ఇక ఆసనం అంటే స్థిరం సుఖం ఆసనం అంటే ఒకే స్థితి లోపల మనం సుఖంగా స్థిరంగా కదలకుండా ఒక 3 నిమిషాల నుండి ఒక 30 నిమిషాల వరకు లేదా 3 గంటల వరకైనా మనం కూర్చోగలిగితే, ధ్యాన ముద్రలో పట్ట చక్కగా కూర్చోగలిగినట్లయితే అది అప్పుడే ఆసనం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ ఆసనం సిద్ధించాలంటే వాటికి సంబంధించినటువంటి ఆసనాలని బాగా వేస్తూ శరీరాన్ని దార్ఢంగా బలంగా తయారు చేసుకొని ఈ ప్రాణాయామాల ద్వారా మనసును ఏకాగ్రచిత్తం చేసుకొని మనము చేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ప్రాణాయామం, ఈ ప్రాణాయామం అంటే తస్మిన్ స్వతి శ్వాస ప్రశ్వాస యోర్ గతి విచ్ఛేద ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మనము సాధారణంగా చేసేటువంటి శ్వాసల్ని, శ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని విడమర్చి అవి ఎంత దూరం శ్వాస వెళ్తుంది, ఎంత లోపల ఎంతసేపు మనం ఆపగలుగుతున్నాం, బయట ఎంతసేపు ఆపగలుగుతాం, ఈ విధమైనటువంటి బంధాల్ని చేస్తూ చేసేటువంటిదే ఈ యొక్క ప్రాణాయామం. ప్రాణాయామేన యుక్తైన సర్వరోగ క్షోభవేత్. ప్రాణాయామాన్ని ప్రతిరోజు సాధన చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి మలినాలు వెళ్ళిపోయి మనము పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి, మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా అగ్నికి ఆహుతవుతాయి అని చెప్పి పతంజలి మహర్షి చెప్తున్నారు. అదేవిధంగా ఐదవది ప్రత్యాహారం అంగం. ఈ ప్రత్యాహారము ఈ జ్ఞాన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వాభావిక పనులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి కళ్ళు, చెవి, ముక్కు, ఇవి సాధారణంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మన మనసును వెనక్కి మరల్చుకోవడమే ప్రత్యాహారం. ఎప్పుడైతే వాటిని మనం వెనక్కి మరల్చుకుంటామో మనకి కోరికలు, ఆలోచనలు అనేవి దూరమవుతుంటాయి. ఆరవది ధారణ. ఒకే విషయంపై ఏకాగ్రత నిలుపుటకు మనము ధారణ అంటాం. ఈ ఆసనాలతో మన దేహాన్ని పదునుపరుచుకొని బలంగా తయారు చేసుకొని మరి ప్రాణాయామంతో బుద్ధిని, మనసును సున్నితం చేసి ప్రత్యాహారంతో ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఏకాగ్రతను మనము పెంచుకొని చేసేటువంటి దానికే ధారణ అని పేరు. కాబట్టి ఇక ఏడవది వచ్చి ధ్యానం. ఒకే విషయం మీద మన మనసును కేంద్రీకరించి దాన్నే మనము తదేకంగా స్మరిస్తూ ఉండడమే ధ్యానము అంటాం. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి మనము విని ఉన్నాం. దాన్ని సాధన చేయడం ద్వారా అది జరుగుతుంది. చివరికి 8వది సమాధి స్థితి. ఒకే విషయంపై మనము చిత్తాన్ని ఏకాగ్రం చేసి అనగా సాధకుడు దేహాన్ని మరి ఇంద్రియాలను నిద్రావస్థ వలె లీనం చేసుకోవడానికే సమాధి స్థితి అంటారు. ఈ ధ్యాన స్థితి ధ్యానము, ధ్యానం చేసేవాడు, ధ్యానానికి సంబంధించినటువంటి విషయం, ఈ 3 వేరువేరుగా ఉన్నప్పటికీ సమాధి స్థితిలో ఈ 3 ఒకటిగానే ఉంటాయి. కాబట్టి ఇది సమాధి స్థితి. అయితే వీటిని ఈ విధంగా మనము ఈ 8 అంగాలు ఏవైతున్నాయో వీటిని సాధన చేస్తూ ప్రతిరోజు మనం నియమబద్ధంగా మనము ఆచరించవలసిన నియమాలను ఆచరిస్తూ మనం యోగ సాధన చేసినట్లయితే తప్పకుండా మనకి పొందగలిగినటువంటి లాభం జరుగుతుందని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పారు. దాన్ని తప్పకుండా సాధకులు
చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దీనివల్ల మంచి ఏకాగ్రత జరుగుతుంది, మంచి మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ నిబంధనలు సూచనలను తప్పకుండా విని ఆచరించవలసిందిగా కోరుతూ, ఉదయం మనము 4:30 నుండి 5 గంటల వరకే మనం చక్కగా నిద్రలేసి లేచిన వెంటనే 1/2 లీటరు లేదా 1 లీటర్ వరకు చక్కగా నీళ్లు త్రాగి ఆ నీటిని మనము తాగిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఇటు అటు తిరిగినట్లయితే వెంటనే మనకు మలబద్ధకం దూరం అవుతుంది, కాన్స్టిపేషన్ తొలగిపోతుంది. కాబట్టి ఈ మలమూత్ర విసర్జన ఈ జరగాలంటే ముందుగా మనము ఈ గోరువెచ్చటి లీటర్ వరకు నీటిని త్రాగి మనం చేసినట్లయితే తప్పకుండా మలబద్ధకం దూరం అవుతుంది. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు, పక్కన ఒక చెంబు గ్లాసు తప్పకుండా పెట్టుకొని ఆ చెంబే నీళ్లు తాగేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు, ఎందుకంటే మనం గ్రైండర్లో నూకలు వేసే విధంగా అయితే వాటిని నీళ్లు పోసి తిప్పితే ఏ విధంగా అయితే పిండి అవదో, అదేవిధంగా మనము అన్నం తింటూ ఆ నీటిని త్రాగడం వల్ల పొట్ట లోపల ఆహారం జీర్ణం అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో నీళ్లు త్రాగరాదు. యోగాభ్యాసం చేసిన తర్వాత మరి సాధన గనక చేస్తే చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు మనం తినకూడదు, స్నానం కూడా చేయకూడదు. 15-20 నిమిషాల తర్వాతనే స్నానం చేయాలి. ఒకవేళ తాగాలనుకుంటే మనం 15-20 నిమిషాల ముందే టీ కానీ పాలు కానీ పండ్ల రసం కానీ కొద్దిగా తీసుకొని మనం 15-20 నిమిషాల తర్వాతనే సాధనకు పూనుకోవాలి. ఒకవేళ దాహం గనక బాగా వేసినట్లయితే ఒక గుక్కెడు నీళ్లు బుక్కెడు మాత్రమే మింగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత యోగ సాధన చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు రాత్రిపూట ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్యలో కనీసం 2 గంటల వ్యవధి అవసరం ఉంటుంది, ఎందుకంటే తిని పడుకున్నట్లయితే ఆహారం అలాగే ఉండి కొవ్వు పేరుకుంటుంది. ఎప్పుడైతే జీర్ణమై మనము పడుకుంటామో మనకు చక్కటి నిద్ర వస్తుంది, ఆ యొక్క కొవ్వు పెరగకుండా ఉంటుంది, ఒళ్ళు పెరగకుండా ఉంటుంది. కాబట్టి నిద్రపోయే సమయం లోపల 1-2 గంటలు భోజనానికి నిద్రకు మధ్యలో వ్యవధి ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోజన సమయంలో పట మనం ప్రశాంతంగా ఉండి భోజనం చేయాలి, కానీ మధ్య మధ్యలో మాట్లాడుతూ తర్వాత టీవీ చూస్తూ చేయడం వల్ల అందులో వచ్చేటువంటి ఆ భయంకరమైన దృశ్యాలు చూడడం వల్ల దాన్ని మనం చూస్తూ చూస్తూనే భోజనం మానేసి అటువైపు చూసి ఆ అనేటువంటి ఒక భయానికి మనం లోనైతాం. ఆ భయానికి లోనైనప్పుడు వచ్చేటువంటిది ముఖ్యంగా బీపీ షుగర్ లాంటివి. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనము ఆ టీవీని కట్టేయడం చాలా మంచిది. భోజనాన్ని చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటిని చూస్తూ బాధపడకూడదు. భోజనం చేసిన తర్వాత కూడా కనీసం 10 నిమిషాలు నడవడం, 5 నుంచి 10 నిమిషాలు మనము వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి. యోగ సాధకులందరూ కూడా ముఖ్యంగా ఈ వజ్రాసనం మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఆసనాలు చెప్పేటప్పుడు ఈ ఆసనం గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు కూడా లాభాలు చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం భోజనం చేసిన తర్వాత 5-10 నిమిషాల వరకు వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి.

0: యోగాలోని అష్టాంగాల గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యోగా శిక్షకుడు పి తిరుపతి రెడ్డి యోగమనే అదృష్టం శీర్షికన అందించిన విశేషాలవి. భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా జయంతి ఈరోజు. 1893 అక్టోబర్ 6న జన్మించారు ఈయన. నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం వంటి ధర్మాలను వివరించే ధర్మల్ అయనీకరణ సిద్ధాంతాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కనుగొన్న సాహా అయనీకరణ సమీకరణం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల ఉష్ణోగ్రతలు, వర్ణపటాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. సూర్యకిరణాల బరువును, ఒత్తిడిని కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. పురాతన శిలలు, సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధనలు చేశారు మేఘనాథ్ సాహా.
1: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసుకున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛ భారత్, మహాత్మా గాంధీ నేషనల్ ఫెలో సోహెల్ ఖాన్ తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం.
2: స్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ప్రజల్లో వివిధ సామాజిక అంశాల పట్ల కూడా కొంత అవగాహన చైతన్యం తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమాలని చేపడుతోంది. ముఖ్యంగా ఈ స్వచ్ఛ భారత్ అయితేనేమి ఇంకా అనేక కార్యక్రమాలని తీసుకుంటోంది. మరి ఆ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ వంతు బాధ్యతగా మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోస్గా వివిధ జిల్లాల్లో విధులను నిర్వర్తిస్తూ ప్రజలతో మమేకమై వారిలో చైతన్యాన్ని, అవగాహనని తీసుకొస్తున్న మహాత్మాగాంధీ నేషనల్ ఫెలోగా పెద్దపల్లి జిల్లాలో సేవలందిస్తున్న సోహెల్ ఖాన్ ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ సుస్థిర అభివృద్ధి అంటేమి, ఆ దిశగా చేపడుతున్న కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అయితే ప్రభుత్వం ఈ ఏదైతే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ భారత్ గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం, అసలు ఈ స్వచ్ఛ భారత్ అన్న ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఈ స్వచ్ఛ భారత్ కు మూలం ఏమిటి, ఈ పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించి సోహెల్ ఖాన్ గారు మీరు మా శ్రోతలకి వివరిస్తారా ముందుగా?
3: అందరికి నమస్కారం అండి. స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ గురించి మనం 2014 నుండి వింటూ వస్తున్నాము. కాకపోతే అంతకు ముందు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో అవి కూడా స్వచ్ఛ భారత్ లాంటి స్కీమ్స్ మీద పనిచేయడం జరిగింది. కాకపోతే అసలు ఈ స్వచ్ఛ భారత్ అవసరం ఎందుకు పడింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న విషయానికి వస్తే, మనకి 1980s లో బ్రంట్ ల్యాండ్ కమిషన్ అనే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో వివిధ దేశాల నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరు వచ్చి మాట్లాడుకుని వాళ్ళు ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని దేని విషయం అంటే, ఈ క్లైమేట్ చేంజ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో మనుషులకు గాని పర్యావరణానికి గాని ఖనిజాలకు గాని చాలా ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అన్న విషయం. సో దాని మీద ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే 1800s లో ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయ్యి మొత్తం యూరోప్ ద్వారా ఇక మొత్తం ఇంటర్నేషనల్లీ స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే అందరికి. సో అక్కడ నుండి ఏవైతే క్లైమేట్ చేంజ్ అన్న కాన్సెప్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవైతే అంటాం, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, ఇవి మనం వేటినైనా బర్న్ చేసినప్పుడు, కాల్చినప్పుడు గానీ, లేదా ఫాసిల్ ఫ్యూల్స్ ఏవైతే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు గానీ, లేదా మన ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే ఏవైతే వేరే వేరే గ్యాసెస్ గానీ, వీటి ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ మన పర్యావరణంలో ఉన్న దానికంటే ఎక్కువ సంఖ్యలో చేరి ఒక నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఆ నెగటివ్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుందంటే అదంతా ఎగ్జిట్ అవ్వకుండా పర్యావరణం లోపే ట్రాప్ అయిపోయి టెంపరేచర్ ని పెంచుతుంది. ఫస్ట్ ఆ టెంపరేచర్ ని పెంచడం వల్ల మనం ఇప్పుడు ఏవైతే సీ లెవెల్ రైజ్ చూస్తున్నామో, లేదా దాంతో పాటు టెంపరేచర్ పెరగడం వల్ల ఆకస్మికంగా సైక్లోన్స్ రావడం, ఇంటెన్సిటీ పెరగడం, లేదా ఈ లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి చూస్తే మనం మనకి వర్షాలు అన్నవి ఒక స్పెసిఫిక్ పీరియడ్ లో జరగట్లేదు. దాంతో పాటు ఏవైతే ప్రిడిక్షన్స్ ఐఎండి ద్వారా గానీ లేదా వాతావరణ శాఖల ద్వారా గానీ వచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు ఇంతకు ముందు అయితే ఒక 40-50% దాకా కరెక్ట్ ఉండేవి. దాంతో ఇక మన వ్యవసాయం అన్నది లేదా మన ఇండియన్ మొత్తం ఎకనామిక్ ప్లానింగ్ అన్నది దానికి సంబంధించి ఉండేది. కాకపోతే లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి మనం చూసేది ఏంటంటే ఆ ప్రిడిక్షన్స్ అనేవి సరిగ్గా అవ్వట్లేదు. దానికి కారణం ఈస్ క్లైమేట్ చేంజ్. సో ఫస్ట్ ఈ క్లైమేట్ చేంజ్ ద్వారా 3 విధాలుగా, 1 పర్యావరణానికి, 2 లైఫ్ యానిమల్స్ మరియు మనుషులు రెండింటికి, 3 వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ఏవైతే అనుకుంటామో ఈ 3 విషయాల మీద కూడా క్లైమేట్ చేంజ్ ద్వారా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వేరే వేరే దేశాల నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రంట్ ల్యాండ్ కమిషన్ 1980s నుండి తీసుకుంటూ మనకి 1992 రియో అర్త్ సమిట్ అనొకటి జరిగింది. ఆ రియో అర్త్ సమిట్ కింద 3 కాన్ఫరెన్స్లు, 1 బయోడైవర్సిటీ అంటే వైల్డ్ లైఫ్ గాని ఏవైతే రిచ్నెస్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, 2 క్లైమేట్ చేంజ్ మీద, 3 వచ్చేసి ఆన్ వేస్ట్ ల్యాండ్స్ అండ్ బయోడైవర్సిటీ మీద. ఈ 3 విషయాల మీద 3 కాన్ఫరెన్స్లు అన్నవి పెట్టుకుందాము, దీని మీద చర్చించుకుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన ఇండస్ట్రియల్ యాక్టివిటీని తగ్గించి అంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ ని తగ్గించి ఒక కొత్త కాన్సెప్ట్ సుస్థిర అభివృద్ధి, దీన్ని అయితే మనం ఇంగ్లీష్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, వాటి డైరెక్షన్ లో తీసుకెళ్లాలి అని చెప్పి. సో సుస్థిర అభివృద్ధి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రాబోయే తరాలకి మన యాక్టివిటీ వల్ల ఏ విధంగా కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏదైతే జరుగుతుందో అది ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించాలి,
2: ఏ రకమైన హాని జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి.
3: ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఒక మెయిన్ భాగంగా ఏమవుతుందంటే మన యూజేజ్, మన యూజేజ్ ఆఫ్ రిసోర్సెస్, ఖనిజాలు ఏవైతే ఉంటాయి దాన్ని తగ్గించాలి. మన అవసరం కంటే మనం ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ యూజ్ చేయకూడదు, అలాంటి ఒక ఫిలాసఫీని తీసుకురావాలి. దాంతో పాటు ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ క్లైమేట్ మీద క్రియేట్ అవుతుందో అది తగ్గించుకుని మన లైఫ్ స్టైల్ ని ఒక విధంగా మార్చుకోవాలి. సో ఇంపార్టెంట్ సుస్థిర అభివృద్ధికి దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా. 1 ఎకనామికల్ గా బెనిఫిట్ ఉండాలి, 2 సామాజికంగా సోషియల్ గా ఆ తీసుకున్న చర్యలు యాక్సెప్టబుల్ ఉండాలి, 3 వచ్చేసి మన ఏదైతే రాబోయే తరాలు ఉన్నాయో వాళ్లకు కూడా ఉన్న రీసోర్సెస్ అవైలబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాసిల్ ఫ్యూల్ పెట్రోల్ డీజిల్ ఏవైతే చూస్తున్నామో మనం దాన్ని రీప్రొడ్యూస్ చేసే లెవెల్ కంటే ఎక్కువ యూజ్ చేసేసాము. సో రాబోయే తరాలకి మనకి పెట్రోల్ గానీ డీజిల్ గానీ రేట్లు పెరిగేసి వాళ్ళకి అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఆల్టర్నేటివ్స్, ఆ ఆల్టర్నేటివ్స్ ని డివైస్ చేసుకుని వాటిని ప్రజల దాకా తీసుకెళ్లి ఒక లైఫ్ స్టైల్ మార్పు అనేది తీసుకురావాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన గవర్నమెంట్ అన్నది స్వచ్ఛ భారత్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు 2014 నుండి వింటున్నామో, అంతకు ముందు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల లేదా ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ వల్ల ఒక మేజర్ థింగ్ ఇస్ వేస్ట్ మేనేజ్మెంట్. సో అది ప్లాస్టిక్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు, హజార్డస్ వేస్ట్ అవ్వచ్చు, బయోమెడికల్ వేస్ట్ అవ్వచ్చు, ఈ చాలా విధాలుగా వేస్ట్ రావడం వల్ల ఈ వేస్ట్ నుండి మనం ఒక విధంగా ఒక నేచురల్ ఎకానమీ, సర్క్యులర్ ఎకానమీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అగ్రికల్చర్ ఏరియాలో ఏదైతే స్పేస్ లో ఏదైతే ఫాడర్ గాని కౌడంగ్ గాని ఇవన్నీ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వీటి ద్వారా బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయవచ్చు. సో ఇది ఒక ఆల్టర్నేటివ్. ఈ బయోగ్యాస్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మనకు ఆల్రెడీ ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ కంటే తగ్గుతుంది అని చెప్పలేము, కాకపోతే పెరగదు. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ తీసుకునే చర్యలు స్వచ్ఛ భారత్ అవ్వచ్చు లేదా అటువంటి చాలా స్కీమ్ల ద్వారా ఏమవుతుంది అంటే రాబోయే నెగిటివ్ ఇంపాక్ట్ ని మనం తగ్గించడానికి వెంటనే ట్రై చేయలేము. సో అట్లీస్ట్ అది పెరగకుండా ఇప్పుడు చూసుకుంటే రాబోయే 10 లేదా 20 ఏళ్లలోపు మనకు ఆల్టర్నేటివ్స్ డెవలప్ చేసుకుని దాని ద్వారా ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, దీనికి 17 గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్ ఉన్నాయి. దాని గురించి

0: ఇంకో వివరంగా చూసుకోవాలి. కాకపోతే బ్రాడ్ ఏరియా, బ్రాడ్ పిక్చర్ ఏంటంటే ఎకనామికల్ గా అందరికి అవైలబుల్, సోషల్ గా యాక్సెప్టబుల్ ఉండాలి, దాంతోపాటు రాబోయే తరాలకి రిసోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దిస్ ఇస్ ద మెయిన్ ఐడియా. ఈ మెయిన్ ఐడియా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి నుండి మనకి స్వచ్ఛ భారత్ లాంటి ఒక చాలా ఇంపార్టెంట్ పాలసీ అన్నది మనం ఈరోజు దీని గురించి చర్చించుకుంటున్నాం.
1: అంటే ఇప్పుడు ఈ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వివిధ రంగాల మీద ప్రభావం చూపడమే కాకుండా మనుషుల జీవన శైలి మీద కూడా దాని ప్రభావం చూపెట్టడం, అట్లాగే మనం వాడుతున్న ఈ వనరులు రాబోయే తరాలకు అందేలా ఉండాలి అంటే అందులో వనరుల పొదుపు ఇలాంటి కొన్ని అంశాలని తీసుకుని ఈ సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో స్వచ్ఛ భారత్ గురించి ఎట్లా దీనికి శ్రీకారం చుట్టింది అనేది చెప్పారు.
0: ఇప్పుడు మనం సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సంఘాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ మనం స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రోగ్రామ్, ఒక పాలసీ కింద ఇప్పుడు దాని గురించి చర్చించుకున్నాం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్వచ్ఛ భారత్ అన్నది ఒక అభియాన్ లా స్టార్ట్ అయింది. అంటే మనం దాన్ని ఒక స్కీమ్ గా, ఒక ఫండింగ్ వచ్చి, ఒక ప్రోగ్రామ్ అలా అనుకుంటా, కాకపోతే అది ఒక అభియానం ఇన్ ద సెన్స్ ఒక పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మెయిన్ థింగ్ అన్నది. సో ఇప్పుడు మనం 2014 నుండి ఇప్పటిదాకా చూసుకున్నా కూడా స్వచ్ఛ భారత్ అన్న వెంటనే చాలా మందికి టాయిలెట్లు కట్టించడం గానీ లేదా చెత్త గురించి సెగ్రిగేట్ చేసి దాన్ని సెపరేట్ చేయడం గానీ ఇంతవరకే ఇంకా అవేర్నెస్ ఉంది. కాకపోతే దీనికంటే ఇంకెక్కువగా మెయిన్ గా మూడు, గోబర్ధన్ అని ఒక స్కీమ్ ఉంది, ఎలా అయితే మహిళా సంఘాలు ఏవైతే సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద చేస్తున్నారో అట్లాంటి చిన్న చిన్న బిజినెస్ అవ్వచ్చు. దాంతోపాటు సపరేట్ గా జనాల్లో ఏదైతే బిహేవియర్ సామాజికంగా చేంజ్ రావాలో మన మైండ్ సెట్ లో, అది ఏదో ఒక మూల మిస్సింగ్ ఉంటుంది అన్నది నేను గమనించాను చాలా వాళ్లతో మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు ఈ విధంగా మనం అనుకున్న బెనిఫిట్స్ ఆ స్కీమ్ పరంగా గానీ లేదా మనం ఒక సమాజంగా గానీ అచీవ్ చేయాలనుకున్న బెనిఫిట్స్ సంబంధించి చూసుకుంటే ఆ బిహేవియరల్ చేంజ్ అన్నది మన ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి, మన ఇంట్లో మనతో స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాతనే మనం మన ఇంటి బయట సమాజం గురించి మాట్లాడగలం. సో ఎప్పుడైతే ఫస్ట్ మన మైండ్ సెట్ లో బిహేవియర్ అన్నది చేంజ్ అవుతుందో, జస్ట్ మన గురించి కాకుండా రాబోయే తరాలు లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచన అన్నది ఇట్ ఈస్ సెంట్రల్ టు ది ఐడియా. సో ఆ ఐడియా మనలో రాకపోయే టైం దాకా ఆ చేంజ్ బెనిఫిట్స్ అన్నవి మనం ఎక్కువగా చూస్తామో లేదన్నది వేచి చూడాలి.
1: చక్కని విషయాల్ని, మీ అనుభవాల్ని మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛ భారత్, మహాత్మా గాంధీ నేషనల్ ఫెలో సోహెల్ ఖాన్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట అది. ప్రముఖ తెలుగు రచయిత్రి, సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధురాలు కనపర్తి వరలక్ష్మమ్మ జయంతి ఈరోజు. 1896 అక్టోబర్ 6 జన్మించిన ఈమె తెలుగులో లేఖ సాహిత్యానికి ఆతురాలు. 1931 మహిళల విద్య, వృత్తి నైపుణ్యాలు, సామాజిక అభివృద్ధి కోసం స్త్రీ హితైషిణి మండలిని స్థాపించింది. మా చెట్టు నీడ ముచ్చట్లో ధారావాహికలో స్త్రీ విద్య, సాంప్రదాయాలు, రాజకీయాలపై రచనలు చేశారు. శారద అనే కలం పేరుతో కల్పలత అనే ఊహాజనిత స్నేహితురాలికి రాసిన లేఖలు ఈ శీర్షికతో ఉన్నాయి. ఇందులో శారద చట్టం, విడాకుల చట్టం, అస్పృశ్యత నివారణ వంటి అనేక సామాజిక అంశాలను శారద లేఖలు అనే రచనలో చర్చించారు. వసుమతి, విశ్వామిత్ర లాంటి నవలలు, కథలు, గేయాలు రాశారు కనపర్తి వరలక్ష్మమ్మ.
3: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అంబడాల సంగతులు కార్యక్రమంలో మాట సొగసు సామల్ రాజవర్ధన్ అందించే మాట సొగసు శీర్షికన.

కాషారంతో అంటే కాష అని వ్యవహారంలో అంటారు. ఇంకా కాష్ట అనే ప్రయోగం కూడా ఉన్నది. అయితే అర్థం కాలేదా? అదే గోచి అన్నమాట. మన సాంప్రదాయికమైన చీరకట్టు, ముఖ్యంగా తెలంగాణ చీరకట్టు. ఆ చీరకట్టును ఇప్పుడు మోట అనుకుంటున్నారు. చీరనే కాదు, ధోతి కూడా మోటైపోయింది. అంతరించిపోతున్న ఈ కట్టు బొట్టును గురించి మనకు తెలిసినంత ఈరోజు మాట్లాడుకుందాం. ఆంధ్రులు ధోతిని పంచ అంటారు. ఈ గోచి చీరలు మనం మహారాష్ట్ర వాళ్ళని చూసి నేర్చుకున్నాం. అవి 9 గజాలుంటాయి, అంటే 18 మూరలు. ఈ చీరలు నేయడానికి ప్రత్యేకమైన మగ్గాలుంటాయి. మహారాష్ట్రలోని పూణే, షహాపురి, మాలెగాం, ఇచల్కరంజీ, నాగ్పూర్ ఇంకా బెనారస్ పట్టణాల్లో ఈ చీరలు తయారై ఆ పేరు మీదుగానే అమ్ముడవుతాయి. మనం పోచంపల్లి, గద్వాల, ధర్మవరం, కంచి చీరలన్నట్లుగానే వీటిని ఆ పట్టణాల పేరుతోనే పిలుస్తారు. మరాఠీలో ఈ చీరను పాతల్ అంటారు, లేదా నవ్వార్ అని కూడా అంటారు. మహారాష్ట్రలో ఈ చీరకట్టు ఈనాడు సాంప్రదాయకంగానే ఉన్నది. ముఖ్యంగా పెళ్లిళ్లలో, శుభకార్యాలలో, పూజాదికాల్లో కట్టుకుంటారు. దీంతో పాటు ముత్యాలు పొదిగిన చెవికమ్మలు, మెడలో పెద్ద పెద్ద బంగారు పూసలున్న ఏక్దానీలు, దోందానీలు, అంటే ఇవి 2 వరుసలుంటాయన్నమాట. ముక్కుకు ముత్యాల ముక్కుపోగు, ఇది సాంప్రదాయకమైన మరాఠీ స్త్రీల వేషధారణ. గోచి చీర కట్టుకున్న స్త్రీనే దేవతాస్త్రీగా ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ రూపుదిద్దాడు. ముఖ్యంగా హంసదూత్యం నెరుపుతున్న దమయంతి చిత్రం దానికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఈ చీరకట్టు స్త్రీకి హుందాతనాన్ని, నిండుతనాన్ని ఇస్తున్నది అన్నమాట. మన తెలుగు నాటక రంగంపై స్త్రీ వేషధారణలో ప్రముఖుడైన స్థానం నరసింహరావు వలనే మరాఠీ రంగస్థలంపై నారాయణరావు రాజహంస్ అనే పేరుగల ఒక నటుడు స్త్రీ పాత్రలు వేయటంలో దిట్ట. అతన్ని బాలగంధర్వ అన్నారు. అతను మరాఠీ చీరకట్టును విశ్వవ్యాపితం చేసినాడు. అతని కోసం ప్రత్యేకంగా బనారస్ నుండి పట్టు చీరలు వచ్చేవి. అతను నటించిన నాటకాలలో ఏకస్ప్యాల అనే నాటకంలో తప్ప అన్ని నాటకాల్లో పట్టు చీరలతోనే కనిపిస్తాడు. ప్రఖ్యాత మరాఠీ రచయిత బాలగంధర్వ గురించి కొడవటిగంటి కుటుంబరావు భారతిలో ప్రామాణికమైన వ్యాసం రాసినాడు. పూలా దేశ్పాండే, మరాఠీ స్త్రీలు తమ చీరకట్టు ఏ విధంగా ఉండాలో బాలగంధర్వ వద్ద నేర్చుకోవాలని అంటారు. అది గొప్ప ప్రశంస. పండరిపురంలో విఠలుడు కూడా గోచి పెట్టుకుంటాడు. కాసే పీతాంబర అని పండరి భక్త కవులు కీర్తిస్తారు. మన తెలంగాణ వాళ్లు మహారాష్ట్రుల ద్వారా ఈ చీరకట్టును నేర్చుకున్నారనుకున్నాం. అయితే దాంట్లో మనకు తెలియకుండానే కొంత మార్పు చేసుకున్నాం. చేన్లల్లో, చిలకల్లో పనిచేసుకోవడానికి వీలుగా కాస్తంత పైకి కట్టుకోవడం ప్రారంభించినారు మన వాళ్లు. తెలంగాణలో అంటే తెలంగాణం చీరకట్టు అని మరొక కట్టున్నది. పోచంపల్లి, సిరిసిల్లలో నేసే చీరలు 9 గజాలుండవు, 8 గజాలే ఉంటాయి. కనుక అవి మోకాలి వరకు మాత్రమే కట్టుకోవడానికి వీలవుతాయని అంటారు. కానీ అదేమీ కాదు, తెలంగాణం వాళ్లకు వెండి ఆభరణాల మీద అధికమైన మోజుంటుంది. కనుక కాళ్లకుండే పట్టగొలుసులు, పాంజేబులు, కడియాలు అందరికీ కనబడాలని ఆ విధంగా కట్టుకుంటారని కొందరు చమత్కరిస్తారు కూడా. ఆదిలాబాద్లో ఇంకా చుట్టుపక్కల పల్లెటూళ్లలోని స్త్రీలందరూ వారి చీరకట్టుతోనే వారే కులస్తులో తెలిసిపోయే విధంగా కట్టుకునేవారు. అందరూ గోచీలే కట్టేవారు. అందరూ ఎడమవైపు ముసుగేస్తే గురుడ కాపులు కుడివైపు ముసుగేసేవారు. మధురా బృందావనంలోని స్త్రీలు వెనక నుండి ముందరికి వేసే ముసుగులాగానే గొల్ల స్త్రీలు అంటే యాదవ స్త్రీలు చీరకట్టు ఉంటుంది. దీన్ని గొల్ల ముసుగంటారు. ఇక్కడ మనం కులాలను కించపరచడం కాదు. ఆనాటి సమాజంలో కులాలన్నీ తమ తమ వ్యక్తిత్వాలను కాపాడుకుంటూ గౌరవంగా బతికినాయి. ప్రతి వారికి ఒక డ్రెస్ కోడ్ ఉండేదన్నమాట చారిత్రక సత్యం. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని వెలమ స్త్రీలు కూడా ఆశ్చర్యకరంగా గోచి చీరలే కట్టుకునేవారు. కానీ ఆ దొరసానుల్లో ఏదో చెప్పరాని రాజ టీవీ కనిపించేది. ఇప్పుడు అందరూ బోలుగాసెలే కడుతున్నారు. కాసెలేని చీర బోలుగాసే అన్నమాట. అది కేవలం గుండ్రంగా మాత్రమే కడతారు. కనుక వాటిని గోల్ సాడీలు అంటారు. అప్పట్లో తెల్లని సైను బట్టను తాన్లలో నుంచి కత్తిరించుకుని వారం రోజుల దాకా కట్టుకునేవారు. అది అలుగుడ్డలాగా మాసిపోవాలన్నమాట. అప్పుడు దాన్ని రంగారోళ్లకివ్వాలి. రంగారోళ్లు అనే ఒక కులం ఉంటుంది. వీరు బట్టలకు రంగులద్దేవారు. వీరి వృత్తి ఈనాడు కనబడదు. వారు మరేదో వృత్తులు నేర్చుకుని జీవిస్తున్నారు. బాగా మాసిన చీరలే రంగును ఒంట పట్టించుకుంటాయన్నమాట. ఇందులో 2 రంగులే ఉండేవి, ఒకటి ఎరుపు, మరొకటి కావిరంగు.

0: ఇవి ఒక జత ఉంటే సంవత్సరం వరకు బేఫికర్, అవి చిరగవు. వీటిని తోపుకోకలు అనేవారు. స్త్రీ పురుషుల భేదం లేకుండా శ్రీనాథుని కాలంలో అందరూ కోకలే కట్టుకునేవారట. శ్రీనాథుడు కొల్లాయుంచితి కోకజుట్టితి అన్నాడు. చివరకు వాటితో బొంతలు కుట్టుకునేవారు. పెద్ద కులాలు చిన్న కులాలు అనే భేదం లేకుండా అందరూ ఈ అద్దకం చీరలే కట్టుకునేవారు. ప్రత్యేక సమయాల్లో కట్టుకోవడానికి పెళ్లిలోని పెద్ద చీర ఒకటి ఉండేది. అది సాధారణంగా బనారస్ చీరే అయి ఉండేది. దాన్ని పీతాంబరం అనేవారు. అవి అందరికీ ఉండేవి కావు, కొందరికే ఉండేవి. ఆ ఉన్నవాళ్లు ధనవంతుల కింద లెక్క. ఎవరైనా అప్పుడప్పుడు అరువు అడుక్కొని కట్టుకునేవారు. మొగమాటానికి ఇచ్చినా తీసుకున్నావిడ ఆ చీరని ఎక్కడ చెడగొడుతుందో అని ఆమె వెంట పీట పట్టుకుని తిరగాలని, పీతాంబరమిచ్చి పీట పట్టుకుని తిరిగినట్లున్నదని నా పని అని ఒక సామెత ఉట్టింది. కింద కూర్చుంటే చీర పాడవుతుంది, ఆమెదేం పోయింది, పోయేది నాది కదా అనేది తాత్పర్యం. ఈనాటి స్త్రీలు అదృష్టవంతులనే చెప్పాలి. లెక్కలేనన్ని పట్టుచీరలు కడుతున్నారు. పీతాంబరమంటే పసుపచ్చని వస్త్రమని మాత్రమే అర్థం కాని, పీతాంబరమంటే పట్టుచీరే అనే అర్థం రూఢి అయిపోయింది. ఇత్తడి వస్తువులను తోమే పొడిని కూడా ఇప్పుడు పీతాంబరం అంటున్నారు. విష్ణువు పీతాంబరధారి అంటే అతని డ్రెస్ కోడ్ పసుపు వర్ణపుది అన్నమాట. పీతాంబరుడంటే విష్ణువని బహువ్రీయ సమాసమవుతుంది. మన దేవతలకు డ్రెస్ కోడ్ ఉన్నది. లక్ష్మీదేవి ఎర్రచీర, సరస్వతి తెల్లచీర, పార్వతి రక్తవర్ణం చీర. ఈ చీరలను ఆదిలాబాదులో కోకలంటారు. కాసే, కాషా, గోచి గురించి మాట్లాడుకుంటున్నాం. అటువంటిదే కౌపీనం అని ఒకటి ఉంది. గోచికి పెద్దది, కౌపీనానికి చిన్నది అనే సామెత ఒకటి అక్కడి నుండే పుట్టింది. భారతీయ సంప్రదాయంలో గోచికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. స్త్రీలు కానీ పురుషులు కానీ గోచి తప్పనిసరి. కనుక ఈనాడు పూజాదికాల్లో మడి వంట వండేటప్పుడు, వడ్డించేటప్పుడు మరాఠీ స్త్రీలు గోచి చీర కట్టుకుంటున్నారు. పురుషులు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు, శైవాలయాల్లో అభిషేకం చేసే సమయాల్లోనూ గోచి కట్టుకుంటున్నారు. పైన ఆచ్ఛాదన ఉండకూడదు. స్త్రీలకు కూడా ఇది వర్తిస్తుంది. వల్లెవాటుగా ఒక బట్ట చుట్టుకుంటే సరిపోయేది. ఈ సంప్రదాయాన్ని గోండి స్త్రీలు పాటించేవారు. ఇప్పుడు వారు కూడా పాటించడం లేదు.
1: కాసే గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన విశేషాలవి.

తూర్పు వెళ్లే రైలు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటతో ఇయాల్టి అంబటల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 8:00. కొంచెంసేపట్లో హిందీలో 8:30, ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: अभिषेक,
1: थैंक यू सरबजीत. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three Indian nationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal, and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis. And in men's cricket, first T20 international of the five-match series with an Indian West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 8:30 దాటి 25 సెకండ్లు కావస్తోంది. ఇది కథనం కార్యక్రమ సమయం. సత్యం శంకర్ మంచివారి అమరావతి కథలు సంపుటి నుంచి ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే. పచ్చగడ్డి భగ్గుమంది కథలు ప్రసారమవుతాయి. మనకు చదివి వినిపించేది వేమూరి సాధన. ఈ కథలను వినబోయే ముందు ఒక ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: సత్యం శంకర్ మంచివారి అమరావతి కథలు సంపుటి నుంచి ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే. కథ వినిపిస్తారు వేమూరి సాధన.
4: ఆ రోజు నందివాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచారులు, "వాయించండో ఈ భజంత్రీలు" అన్నాడు. కాని వాద్యగాళ్లు వాయించరే. పండగ రోజులు కాబట్టి జోడు సన్నయ్య వాద్యగాళ్లు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. "ఓరి మీ దుంపల తెగ, మీకేమొచ్చిందిరా, వాయించండ్రా" అనెవరో అరిచారు. వాళ్లు వినిపించుకోలా. పానకాలు, పరమేశు, సన్నయ్య కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. "ఏందోయ్ నువ్వు వాయించేది" అన్నాడు పానకాలు. "నువ్వేందోయ్ వాయించేది" అన్నాడు పరమేశు. "నీకు సన్నయ్య కర్రకి బొక్కలేనో తెలుసా? నీకు పీకనొట్టో పెట్టుకోవడం తెలుసంట్రా. అరే, నువ్వు నీ గురువు నా కాలు కింద నుంచి దూరిపోవాలరా" "షంషేర్" తొడచరిచాడు పానకాలు. "నా గురువునంటావురా" తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలయబడ్డారు. సన్నయ్య కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కిందపడి కుమ్ముకున్నారు, రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారిద్దరినీ. చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీకొనటానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లలా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు, పరమేశు. స్థానాచారులు మధ్యకొచ్చి, "మీరు పడి చావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండ్రా" అన్నాడు. "ఉండండి, వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నేను నేర్చుకోలేదంట. ఎవడు వాయించినా ఆ 7 అక్షరాలే కదండి" అన్నాడు పానకాలు. పరమేశు ఊకిపోతూ, "7 అక్షరాలు కాదురా, 3 అక్షరాలు వాయించి చూస్తాను" అన్నాడు. "ఏడో మూడో ఏదో వాయించేడవండ్రా" అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎటకేలకు పానకాలు పరమేశు,

0: సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి, వాళ్ళు వాయించారు పానకాలు. తనక తనకం తత్తనక తనకం అంటూ వీరంగం వాయిస్తే పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి ఎడమ పరమేశుకు బాధటం మొదలెట్టాడు. తాళంవాడు వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం భయమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచెట్టుగా దూదేకుల సాయిబు ఖై ఖైమని బాకా ఊదాడు. ఇలా పరమ భీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్దొరగారి చెవిన పడింది. దొరగారు గుమాస్తాని పిలిచి, రుంచలు కొమ్ము బోర్రలు తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. గుమాస్తా గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు. అంటే సమాధానం చెప్పరేం అని. అప్పుడు గుమాస్తా, అయ్యా అది మన గుళ్ళో మేళవేనండి అన్నాడు. దొరగారి ముఖం గంభీరమైంది. ముఖం పక్కకు తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు. మూడడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గంటెలు, 40 గంగాళాలు, 30 పొట్టమంచాలు, వాటి మీదికి 60 పరుపులు, 100 బాలీసులు, తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనవసరం లేకుండా సర్వ సంభారాలు తయారు చేయించి 6 గదుల నిండా పెర్పించిన తర్వాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషన్ పెట్టి 25 సిల్కులాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషన్ మోత మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్లీ జ్ఞాపకానికి వచ్చింది. ఇందాక మన గుళ్ళో మెళవే అన్నారు అని అడిగారు దొరగారు గుమాస్తాని. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమాస్తా అయ్యా, తమ పూర్వీకులందరికీ మాన్యాలు ఇచ్చారు కదా, సన్నాయి వాయించేవాళ్ళకి 12 ఎకరాలు, డోలికి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు, ఇలా వచ్చిన భూముల్ని వాళ్లంతా అనుభవిస్తూ కూర్చున్నారే గాని సంగీతం నేర్చుకోలేదండయ్యా అన్నన్నా అనుకున్నారో ఏమో తెలీదు. పెద్దరుగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకో అని. అలా 5 సంవత్సరాల పాటు వీరస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్దరుగారు గుమాస్తాని పిలిచి, రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసున్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడుంది. మామూలుగా అయితే ఒకసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్లిపోయే పెద్దరుగారు ఆ రోజు కోటగుమ్మంలో కుర్చీ వేయించు కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినటానికి. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాణ్ణి తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయివాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. దొరగారు, మన వీరాస్వామి వాయించడేం అన్నారు. గుమాస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీ పీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీ పీ అంటూనే ఉన్నాడు. పక్కవాడు స్వరం వేస్తున్నాడు. మన వీరాస్వామి వాయించడేం అన్నాడు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి 2వ కీర్తన అందుకున్నాడు. పక్కవాడు 3వ కీర్తన అందుకుంటే వీరాస్వామి ఇంకా పీ పీ అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్ళీ అడిగారు, తంజావూరులో 5 ఏళ్ళు నేర్చుకున్నాడు మన వీరాస్వామి వాయించడే. అప్పుడు గుమాస్తా చెప్పాడు, అయ్యా ఈ 5 ఏళ్ళు 10,000 ఖర్చుతో వీరాస్వామి పిప్పి వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు.
1: సత్యం శంకర్ మంచివారి అమరావతి కథలు సంపుటి నుంచి ఎవరు పాడినా 7 అక్షరాలే కథ వినిపించారు వేమూరి సాధన. ఇప్పుడు మరో కథ, పచ్చగడ్డి భగ్గుమంది. ఈ కథను కూడా మనకు వినిపించేది వేమూరి సాధన.
0: సంజయ్ వేళ. పీర్ల పంజా వెనకాల ఖాళీ స్థలంలో పచ్చగడ్డి మూటలు ఒక్కొక్కటే వస్తున్నాయి. ఆడవాళ్లు పొద్దుననగా పొలాలకు పోయి గట్ల మీద బీళ్ల పక్క పచ్చగడ్డి కోసుకుని అమ్మకానికి తీసుకొస్తున్నారు. వస్తూ వస్తూ దోవలో ఇళ్ల దగ్గర మూట దింపుకుని ఇంత మొహం కడుక్కుని ఇంత బొట్టు పెట్టుకుని ఆ ఖాళీ స్థలానికి చేరుకుంటున్నారు. వలయంగా పచ్చగడ్డి కుప్పలు. ఆ కుప్పల వెనకాల రంగురంగుల చీరలు కట్టుకుని రెండి బాబు రండి అని పిలిచే కొమ్మలు. కొందరు పచ్చగడ్డి కొనటానికొస్తారు, కొందరు ఆ పిలుపులు అందుకోటానికొస్తారు. ఓయా ఇటు ఈ గడ్డి చూడయ్యా, లేతగడ్డయ్యా గొడ్లకింక తోడు, లేతగడ్డయ్యా గొడ్లకింక తోడే ఎక్కర్లా, ఇలా కేకలు. లక్ష్మి ఆలస్యంగా వచ్చింది. గడ్డి కుప్ప పోసి నుంచుందంతే. అందరిలా కేకలెయ్యదు. ఏదో ధరకి ఎవరో ఒకళ్ళు కొంటే మోటెత్తుకెళ్లి వాళ్ల దొడ్లో వేస్తుంది. లక్ష్మి రాకపోతే ఆ చోటికి కళేలేదు. చిరకాకు పచ్చ చీర కట్టుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో వస్తూనే నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది. ఓలప్పా బుల్లిగాడు బడికెళ్తున్నాడంటే, ఓ నుకాలి పిన్ని ఐకు సులువుగా ఉందా, ఓలపో ఓలబ్బో సీతాలప్పుడే పోటులేస్తుందే, ఇలా అందరిలో కలిసిపోయేది. వయసులో ఉన్న లక్ష్మి మెలమెల్లాడే కళ్లతో గలగలా నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటే మొగాళ్ల కళ్ళన్నీ లక్ష్మి మీదే. కాని లక్ష్మితో సరసాలాడాలంటే భయం. ఒకసారి పోలాయి లక్ష్మి దగ్గరకొచ్చి గడ్డి బావుందే అన్నాడు. తీసుకో బాబు అంది లక్ష్మి. ఎంత ధర? మామూలే కదా బాబు, ఓ రూపాయి ఇప్పించండి. రూపాయి ఏనంటే నీ ధర? 5 రూపాయలిస్తా తీసుకో బాబు. గడ్డి గొడ్లకా మీకా అంది లక్ష్మి. ఆ మాటతో పోలాయి బిల్ల బీటుగా పడిపోయి మొహం మార్చుకుని వెళ్లిపోయాడు. అప్పటినుంచి లక్ష్మితో ఎవరూ ఎకసెక్కాలాడరు. అప్పుడే కొన్ని మూటలు బేరం కుదిరి వెళ్లిపోతున్నాయి. లక్ష్మి మూటకు బేరం రాలేదు. గడ్డి పైపైకి కుప్పగా పోస్తూ నుంచుంది. ఈ రూపాయిలో 0.5 రూపాయి నూకలు కొని 0.5 రూపాయి తండ్రి తాగుడికివ్వాలి. లక్ష్మి తండ్రికి పెళ్లాం పోయిన తర్వాత కూతురే ఆధారం. కూతురికంటే తాగుడు మరింత ముఖ్యం. 1 సంవత్సరం క్రితం లక్ష్మి ఇంతసేపు నుంచునే పనేలేదు. ఆ మూట ఇంకొకళ్ళు కొనే పనిలేదు. అది రాములు మూటే. లక్ష్మి ఆలోచనలు రాములమావ మీదకెళ్ళాయి. అప్పట్లో రాములమావ పున్నయ్య గారింట్లో పాలేరుగా ఉండేవాడు. తను గడ్డి కోసుకోవటానికి పొలాలకెళ్తే అతగాడు గొడ్లను తోలుకుని పొలాల వైపుకొచ్చేవాడు. గొడ్లని బీట్లో వదిలేసి తనని వెతుక్కుంటూ వచ్చి తనతో పాటు గడ్డి కోసి పెట్టేవాడు. పొద్దు నడినెత్తికొచ్చాక తను తెచ్చుకున్న బువ్వ మూట్ని లక్ష్మికి పంచేవాడు. కుంటలో ఇద్దరూ నీళ్లు తాగి మర్రి చెట్టు కింద ఉసులాడుకునేవాళ్లు. సాయంత్రం లక్ష్మి గడ్డిమూట కట్టి తలకెత్తమంటే తమాషా చేసేవాడు. బరువు బరువని సగం ఎత్తి మూట వదిలేసేవాడు. లక్ష్మి ఒకటే నవ్వు. ఇలా 5-6 సార్లు వదిలేసి మూట లక్ష్మి తలకెత్తి దగ్గరగా జరిగేవాడు. ఒంటికి ఒళ్ళంటుకునే వేళ లక్ష్మి మూతి బిగించి పోమావా అని గడ్డిమూటతోటే అవతలకి తోసేది. రాములు నవ్వుకుంటూ లక్ష్మి జడలాగేవాడు. రోజూ ఇదే వరుస. డంకులో నడుస్తూ కబుర్లాడుకుంటూ ఊళ్ళోకొచ్చేవారు. లక్ష్మి సరాసరి పీర్ల పంజా దగ్గరకొస్తే రాములు కొట్టంలో గొడ్లని కట్టేసి గడ్డిమూటల దగ్గరకొచ్చేవాడు. యజమాని చేత ఓ పావలా ఎక్కువిప్పించి లక్ష్మి మూటనే కొనేవాడు. మావా, ఇందులో సగం గడ్డి నువ్వు కోసిందే కదా, నీ కట్ట నాకిస్తున్నావా అని లక్ష్మి అంటే, నా బతికే నీకు దారపోస్తున్నాను గదే అనేవాడు రాములు. రాములు తన బతుకు లక్ష్మికి దారపోయలేదు. పెద్దల్ని కాదనలేక కట్నం డబ్బు అని భ్రమిసి సీతాల మెళ్ళో తాళికట్టాడు. ఆనాటి నుంచి ఈనాటిదాకా రాములు లక్ష్మి మొహం చూడలేదు. పాలేరుతనం మానేసి గేదెని కొనుక్కుని పాలమ్ముకుంటున్నాడు. లక్ష్మి నాకింతే ప్రాప్తం అనుకుంది. మనసు కుదుర్చుకుని నవ్వుతూ బతుకుతోంది. లక్ష్మి తండ్రి కూతురికి సంబంధాలు వెతక్కపోగా లంచం తిని 60 ఏళ్ల ముసలోడికి 3వ పెళ్ళంగా మనువు కుదిర్చాడు. రేపో మాపో లగ్గానికి బయలుదేరిపోవాలి. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏం లక్ష్మి, మూటమ్మలేదా అని అడిగాడు వెంకయ్య. లేదయ్యా అంది. నాకేసే 1 రూపాయి పావలా ఇస్తాను అన్నాడు. మూటెత్తుకుని లక్ష్మి నడుస్తుంటే వెంకాయి తనింటికి కాక రాములింటికి దోవతీశాడు. లక్ష్మి రాములు గుమ్మం ముందు ఆగి, నీ కాని వస్తువు నువ్వెందుకు కొనుక్కున్నావయ్యా అంది.

0: వెంకాయికి తెలిసిందో లేదో తెలియదు. గడ్డి దొడ్లో వేయించి 2 రూపాయలు చేతిలో పెట్టాడు. అంతలో రాములు పెళ్ళం సీతాలు వాకిట్లోకొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి, నీకు పెళ్ళంటగా అంటూ రవికల గుడ్డ పసుపు కుంకం చేతికిచ్చింది. లక్ష్మికి కళ్ళు నీళ్లైపోయినాయి. రాములమా ఉన్నాడా, దండమెట్టెడతాను అంది. ఆ అని సీతాలు లోపలికెళ్ళింది గాని అప్పటికే రాములు దొడ్లోంచి బయటికెళ్ళిపోయాడు. లక్ష్మి దిగులుగా ఇంటికొచ్చేసింది. లక్ష్మి తండ్రి తాగుడికి లక్ష్మి సంపాదన ఎంత అవసరం అనుకున్నాడో భగవంతుడు లక్ష్మిని 6 నెలల్లోనే పుట్టింటికి రప్పించేశాడు. మళ్లీ గడ్డి మూటతో సాయంత్రం పీర్ల పంచ వెనకాల స్థలంలో వచ్చి నుంచుంది లక్ష్మి. ఇప్పుడు ఆ లక్ష్మి ముఖంలో నవ్వు లేదయ్యా, ఇప్పుడు ఆ లక్ష్మి ముఖంలో బొట్టు లేదయ్యా.
1: పచ్చగడ్డి భగ్గుమంది కథ విన్నారు వేమూరి సాధన కంఠంలో. ఇది సత్యం శంకర్ మంచి వారి అమరావతి కథలు సంపుటి నుంచి కథ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఈ రాత్రి 9:30 డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారవాహిక 77వ భాగం సుమనస్పతి రెడ్డి కంఠంలో విందాం. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినీ గీతాల కార్యక్రమం. పది గంటల వరకు ప్రసారం కానున్న ఈ పాటల కార్యక్రమంలో పసందైన పాటల కోసం 08732 కోడ్ను జత చేసి 23008 లేదా 29508 నంబర్లకు ఫోన్ చేయండి కోరిన పాటి నుండి. నంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నా ఇప్పుడే రేడియో సెట్లను ట్యూన్ చేసుకున్న శ్రోతల కోసం 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ని ముందుగా జత చేసి 23008 లేదా 29508

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాల్లో మరపురాని పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు. అలాంటి సినిమాల్లోంచి మీకు నచ్చిన పాట వినాలంటే 0873 2 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ని ముందుగా జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాట వినొచ్చు 10 గంటల లోపల.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది మంచిర్యాల దగ్గర కాటారం మేడం.
0: కాటారం, ఏం చేస్తారు మీరు
1: మేడం?
0: వెంకట స్వామి, అక్కడ మీరు ఏం చేస్తారు?
1: మాది పాన్ షాప్ ఉంది మేడం, ఇటు టైలర్ కూడా ఉన్నది.
0: అంటే మరి రెండు పనులు ఎట్లా చేస్తారు?
1: మా దోస్త్ మాట్లాడతారు మేడం. మేడం నమస్కారం. మేడం
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సంతోష్ నా పేరు.
0: మీ పేరేమి?
1: సంతోష్. సంతోష్
0: సంతోష్, మీరు స్పీకర్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే నేను మాట్లాడిన కొన్ని క్షణాల తర్వాత మీకు చేరుకుంటది కాబట్టి. ఓకేనా? సంతోష్, మీరేం పని చేస్తారు? ఓకే, పాన్ షాప్. ఇంకేమన్నారు? హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ వినబడుతుందా మీకు? సంతోష్, పాన్ షాప్ ఉంది, ఇంకా ఇంకా టైలరింగ్ షాప్ అన్నారు కదా? సరేలేండి, మీకు సరిగ్గా వినపడడం లేదు. ఏ పాట విందాం?
1: భక్తి పాటలు మేడం.
0: ఓకే, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఏదో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీకు మీకు నచ్చిన పాట వచ్చేస్తుంది, వినండి.
2: పిరిపోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతినితో మాట్లాడుతున్నా, వినబడుతుందా?

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: సింగడ వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై 10 గంటల వరకు మీకు నచ్చిన పాట కోసం 08732 కోడ్ను జతచేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేయండి కోరిన పాటినుండ్రీ.

ప్రసిద్ధ కూచిపూడి నృత్య కళాకారుడు, నృత్య దర్శకులు పద్మభూషణ్ రాజారెడ్డి పుట్టినరోజు ఈరోజు. 1943 అక్టోబర్ 10 ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్లో జన్మించారు. రాజారెడ్డి గారికి చిన్ననాటి నుంచి కూచిపూడి నాట్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది. 1967 ప్రభుత్వ ఉపకార వేతన సహాయంతో ఢిల్లీలో మాయారావు కళాశాలలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. తర్వాతి కాలంలో ప్రపంచమంతటా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈయనతో పాటు ఈయన సతీమణి రాధారెడ్డి కూడా కూచిపూడి రంగంలో భాగస్వామిగా కొనసాగుతూ రాజా రాధారెడ్డిగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు. వీరు కూచిపూడి నృత్యంలో అనేక ప్రయోగాలు చేసి ఈ కళకు కొత్త పరిమాణం తెచ్చారు. న్యూఢిల్లీలో నాట్యతరంగిణి అనే కూచిపూడి నృత్య సంస్థను స్థాపించి విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం, సంగీతం, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 105కు పైగా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి భారతీయ నృత్య సంస్కృతిని చాటిచెప్పారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ కూడా అందుకున్నారు రాజారెడ్డి.

తరగడదు.

కథీం తజ్జం తకజం తకజం తరగడతూం తరగడతూం కథీం తజ్జం తకజం తకజం తరగడతూం తరగడతూం తకథీం తకథీం తకథీం తాం తకథీం తజ్జనుతాం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
2: మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: సింగడ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే సమయం 9:15 దాటి 50 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు ఇంకా సమయం ఉంది. 2300081295 ఈ నంబర్లకు ముందుగా 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ను జతచేసి ఇప్పుడు చెప్పిన నంబర్లకు ఫోన్ చేయండి, కోరిన పాట వినండి 10 గంటల లోపల.

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. హలో హలో
1: హలో మేడం,
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: విజయ్ మేడం, నిజాంపేట.
0: విజయ్, ఎట్లా ఉన్నావు? మంచిగా ఉన్నావా?
1: బాగున్నా మేడం.
0: నిజాంపేట అంటే ఇక్కడ మెదక్ డిస్టిక్?
1: మెదక్ డిస్టిక్ రామాయణపేట దగ్గర ఉంటది. రోడ్ ఉంటది ఇక్కడ. రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్ లో ఉంటది మేడం.
0: ఓకే, అంటే రోడ్ కే ఉంటది మీ ఊరు?
1: రోడ్ కే ఉంటది,
0: సిటీకి దగ్గరగా కదా. ఏం చేస్తున్నారు ప్రస్తుతం?
1: ప్రస్తుతం అయితే ఇక్కడ బాయికడకి వచ్చిన.
0: ఇప్పుడు ఏమున్నది మరి బాయికడ పని?
1: ఏం లేదు మేడం, అదే కరెంట్ ఉందా లేదా చూసి వారికి నీరు చూడాలి కదా
0: ఇవ్వడానికి. నీళ్లు బారించడానికి వచ్చిండ్రు. మేమైతే ఇటు చేనికాయ అంటాం, లేతే తోటలకు పోతున్నాం అంటాం, కానీ మీరేమో బైక్ అడిగి ఉంటారు కదా. పొలం కాడికి, అది బోర్ కాడికి కూడా కదా. మరి ఏ జర్ర అంతనే, అంత పెద్ద ఏం తేడా ఉండదు, అందరిది ఒకలాగానే ఉంటది. కాకపోతే కొన్ని కొన్ని పదాలు చేంజ్ ఉంటాయి కదా, కానీ అర్థమైతుంది కదా. అర్థమైతుంది మన భాష అట్లాంటిది, అందరికి అర్థమైతుంది. సరే, వరి పంట ఉన్నది అన్నారు కదా ఇప్పుడు. మరి వర్షాలు అయితే లేవు, మీ పంటకు సరిపోతాయా నీళ్లు?
1: సరిపోతాయి మేడం, కరెంట్ ట్రబుల్ ఇస్తుంది కానీ కరెంట్ బాగుంటే బాగానే
0: సరిపోతుంది. ప్రస్తుతానికి అయితే మంచిగా ఉన్నాయా మరి పంటలు?
1: మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అదే గుల బయటకు వస్తుంది మేడం.
0: ఇప్పుడు మొదలైంది కదా.
1: మొదలైంది
0: మళ్ళీ ఈ పంట తీసినాక మొక్కజొన్న మొక్కలు వేస్తారా?
1: వాటర్ లేని వాళ్ళేమో మొక్క వేస్తారు, వాటర్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇది
0: మళ్ళీ వరినే వేస్తారు.
1: మళ్ళీ వరి
0: సంవత్సరానికి రెండు పంటలు వస్తాయా వరివి?
1: రెండు పంటలు.
0: ఓకే, బాయి కాడికి వచ్చినావు, కరెంటు లేదు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 గుర్తుకొచ్చింది, సింగిడికి కాల్ చేసినావు, ఏ పాట విందామని? విజయ్ ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. లేదు, ఇంతకు ముందు మనకు మంచిర్యాల జిల్లా నుంచి వెంకటస్వామి చేసిండ్రు ఫోను, కాకపోతే పాప ఆయన మస్తు మాట్లాడదామని ఫోన్ చేసిన కానీ ఫోన్ కట్ అయిపోయింది, కొంచెం సిగ్నల్ లేక ప్రాబ్లం వచ్చింది. విజయ్ ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
1: ఓకే మేడం.

0: మీకు ఒక ముచ్చట చెప్తా. అదేంటంటే, ఇప్పుడు వచ్చేవి దేవి నవరాత్రులు, మళ్ళా బతుకమ్మ సంబరాలు. ఇవైతే దేవి నవరాత్రులు అయితే 9 రోజులు జరుపుకుంటాం. బతుకమ్మ అయితే మన దగ్గర పండగ అయిపోయినాక 10-15 రోజుల వరకు కూడా నిమజ్జనాలు జరుపుకుంటాం. ఇలాంటి సమయంలో ఆనందంగా ఈ పండగలు జరుపుకోవాలి. కానీ డీజే శబ్దం బాగా పెట్టేసి, చాలామంది మొన్న వినాయక చవితి అప్పుడు కూడా చెప్తే వినకుండా డీజేల శబ్దం కూడా బాగా పెద్దగా పెట్టేసుకొని చాలామందికి, అంటే కొందరికి ప్రాణహాని కూడా జరిగింది. చిన్నపిల్లలు, పెద్ద మనుషులు, వయసు మీరిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్లకు. అయితే ఈ డీజే శబ్దం ప్రజలను ఎంత ఉత్సాహపరుస్తుంది, ఉర్రూతలు ఇస్తుంది. అది కాస్త శృతి మించితే అపశృతులు, అనేక అనర్థాలకు కూడా దారితీస్తాయి. ఆనందం కోసం అతి చేస్తే ప్రాణాలకే ముప్పు అవుతుంది. దీంతో గొడవలు కూడా అవుతాయి. ముఖ్యంగా ఈ పండుగల ముందు పెళ్లిళ్ళు, వినోదాలు, విందులు, వినోదాలు, శుభకార్యాల సమయాల్లో డీజేలను వినియోగించడం కామన్ అయిపోయింది. ఒకవైపు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా, అనుమతులు తీసుకోవాలని పదే పదే చెప్తున్నా మస్తు మంది వింటలేరు. విన్నట్టుగానే అనిపిస్తారు కానీ ఆ ఉన్న కాసేపైనా కొంచెం సౌండ్ కానీ తగ్గించి పెట్టుకుంటే బాగుంటుంది. అయితే మితిమీరిన శబ్దం కూడా ప్రాణాల మీదకు వస్తున్నది. ఈ విషయంలో హద్దు మీరకుండా అదుపులో కార్యక్రమాలు చేసుకుంటే అందరికీ అన్ని రకాల మంచిది. ఇంకో విషయం ఏమంటే, సాధారణంగా 60 డెసిబుల్స్ తీవ్రత వరకు మన చెవులు తట్టుకోగలుగుతాయి. 85 డెసిబుల్స్ దాటితే మాత్రం ప్రమాదకరంగా మారిపోతుంది. నరాలు దెబ్బతింటాయి. కొందరిలో కర్ణభేరికి రంధ్రం పడే అవకాశం కూడా ఉన్నది. ఏ కార్యక్రమంలోనైనా సౌండ్ బాక్సులు, డీజే బాక్సులకు దగ్గరగా ఉంటే శబ్ద తీవ్రత మరింత విస్తరించి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మరి పండుగలన్నీ ఆనందంగా సంబరంగా జరుపుకోవాలంటే డీజేలను దాదాపుగా పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకున్న సౌండ్లను చాలా వరకు తగ్గించి సంబరాలు జరుపుకోండి.
1: మనసున మొలిచిన సరిగమలి ఈ గలగల నడకల తరగలుగా, నా కలలను మోసుకుని నుజేరి ఓ కమ్మని.

0: సింగడి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మరో శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: మేడం.
0: నమస్తే, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దేవిదాస్ మేడం.
0: దేవిదాస్ ఎక్కడి నుంచి?
1: ఇక్కడ ఆదిలాబాద్ నుంచి మేడం.
0: ఆదిలాబాద్ నుంచి. ఏం చేస్తారు మీరు దేవిదాస్?
1: కూలి పని చేస్తా మేడం.
0: మరి పోలేదా పనికి? ఇంకా మరి ఇప్పుడు తినేసి మధ్యాహ్నం తీసుకుపోతారా సాది? ఏం తీసుకున్నారు ఇవాళ స్పెషల్ గా సాది?
1: వంకాయ సోలాలు.
0: అందుకే అడిగినా. మరి ఇప్పుడు మన ఆదిలాబాద్ లో సోలాలు బుడుమకాయలు మస్తు దొరుకుతాయి కదా. ఇప్పుడు మొదలైంది ఇక మనకు 2 నెలలు 3 నెలల దాకా ఇదే. అందుకనే అడిగినా ఏం తీసుకెళ్తున్నారు మీరు అని. అవును కరెక్ట్, రోజు అవే ఉంటాయి. మస్తు మందికి బయట అంటే వేరే జిల్లాల వాళ్ళకి ఈ సోలాల గురించి తెలియదు దేవిదాస్. తెలియదు. మనకైతే ఒక 10-15 రకాలు చేసుకోవచ్చు తెలిసి కదా. రకరకాల రుచులతో సోలాలు తినచ్చు. దాని రుచే వేరే ఉంటది. 3 నెలలు రోజు దొరుకుతాయి మన దగ్గర. సోలాలతో పాటు బుడుంకాయలు కూడా, బుడుం పండ్లు అంటారు కదా. ఇప్పుడే వెళ్తాయి కదా చలికాలం. కొంచెం మనకు వాతావరణంతో సంబంధం లేకుండా ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు అవి. హెల్త్ కి మంచివి. అవును ఇక్కడైతే గుడాత్మూర్ దగ్గర బాగా రోజు అమ్ముతున్నారు కూడా. చింతగూడ అట్లా, చింతగూడ బరంపూర్ పోయేటప్పుడు
1: ఆదివాసీ వాళ్ళు బాగా పండిస్తారు.
0: అవి అడవులలోనే పెరుగుతాయి కదా ఎక్కువ. ఇప్పుడు మార్కెట్ లకు తెచ్చి అమ్ముతున్నారు సోలాలు కూడా. సోలాలు అంటే తొగరగాయ, కందికాయ. దేవిదాస్
1: ఆకాశవాణి. నేను 25-26 ఇయర్ నుంచి మీ ఆకాశవాణి
0: అంటే బాగా పాత శ్రోత అన్నట్టు మీరు కదా.
1: ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
0: ఓకే, మీకు పాత పాటలు అంటే ఇష్టమా?
1: మేడం
0: మరి ఈ రోజు ఏ పాత పాట విందాం?
1: ఈ రోజు ఏదైనా పవన్ కళ్యాణ్ పాట మంచిగా వేద్దాను.
0: ఓకే తప్పకుండా. పనులు చేసుకుంటూ మేము వినిపిస్తున్న కార్యక్రమాలు వింటూ ఉంటారా? మరి ఎట్లా అక్కడ పని
1: చేస్తున్నాం? కార్యక్రమాలు వింటాం, మళ్ళా అవి హిందీ ఛానల్స్ కూడా వస్తాయి.
0: అంటే మీకు కూలీ పని అంటున్నారు కదా, మీకు ఇబ్బంది ఏముండదా ఇటు వినుకుంటూ పనులు చేస్తుంటే?
1: వినుకుంటూ పని చేసుకుంటే మాకు పని చేసినట్టు అనిపించదు.
0: అది
1: మాకు చాలా టైం పాస్ అవుతుంది.
0: అటు సమయం గడిచిపోతుంది, ఇటు వినోద కార్యక్రమాలు కూడా వినొచ్చు.
1: లంచ్ టైమ్ లో కూడా పాటలు వినుకుంటానే లంచ్ చేస్తాం
0: అందరు కలిసి కదా.
1: అందరు కలిసి
0: బాగుంది దేవిదాస్, మంచిగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏ పాట విందామన్నారు? పవన్ కళ్యాణ్ సినిమా పాట కావాలన్నారు కదా.
1: పవన్ కళ్యాణ్ పాట
0: తప్పకుండా వినిపించేస్తా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: మేడం థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సింగడి కార్యక్రమానికి మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు? చాలా మెల్లగా వినబడుతుంది. కొంచెం గట్టిగా మాట్లాడుండ్రు. ఎవరు మాట్లాడినా?
2: బబ్లు, వరంగల్ నుంచి.
1: బబ్లు తినలేదా ఇంకా? కాదు, నా పేరు వనజ. ఇంకా మెల్లగా వినబడుతుంది అయితే. చెప్పండి బబ్లు, సింగడి గుర్తుకొచ్చింది ఇవాళ, మరి ఏ పాట విందాం?
2: బొబ్బిలి రాజా, కన్యాకుమారి.
1: ఓకే, ఆ పాట వినిపిస్తా. చాలా రోజులైందా మీరు చేయక? ఎందుకు చేయలేదో నేను చెప్పానా? అంటే కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వడానికి చాలా రోజుల నుంచి బబ్లు ఫోన్ చేయలేదు. అవునా? మంచి పని చేసావు బబ్లు. సరే, కొత్త శ్రోతలకు అవకాశం ఇచ్చినావు. చాలామంది కొత్త శ్రోతలు మనకు పరిచయం అయినరు, రోజు కాల్స్ వస్తున్నాయి. వింటున్నారా కార్యక్రమాలు? ఇప్పుడైతే నీకు నచ్చిన పాట వినేద్దామా నీతో పాటు అందరం?

0: సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం, నేను రజనీకాంత్.
0: రజనీకాంత్, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఇవాళ ఏమన్నా విశేషమా? లాస్ట్ అంటే చివరి కాల్ వచ్చేసింది, మీరు చివరి టైంలో కాల్ చేశారు. మరి చెప్పేసండి మీ పాపకి పుట్టినరోజు.
1: హ్యాపీ బర్త్డే అస్మిత.
0: అస్మితకి చెప్పారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చివరి వరకు వచ్చేసింది, కానీ మీ పాపకి శుభాకాంక్షలు అందించిండ్రు. మరి ఈ సందర్భంగా ఏ పాట విందాం?
1: డాడీ మూవీ నుంచి వాన వాన.
0: తప్పకుండా అదే పాట వినిపించేస్తాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇది ఈరోజటి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వైద్య రంగంలో నోబెల్ బహుమతి కార్ల్ డిసెరోత్, పీటర్ హెగమన్, జార్జ్ నెగల్లను వరించింది. మెదడులోని న్యూరాన్లను కాంతితో నియంత్రించే ఆప్టోజెనెటిక్స్ సాంకేతికతను అభివృద్ది చేసినందుకు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు చెందినవని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నీరు కావని అధికారులు స్పష్టం చేశారు. భూగర్భ జలాల పరీక్షల ఫలితాలను నల్లాల ద్వారా ఇచ్చే సాగునీటికి తాగునీటికి అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధురాంతకం, ధరాపురం, తట్టాంచవాడి, రజీనగర్, నందిగ్రామ్, నగావ్ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్లోని కమ్మ సంఘం హాల్లో ఈ నెల 7 నుంచి 14 వరకు నాబార్డ్ ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ మహోత్సవం జరగనుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించనున్న ఈ ప్రదర్శనలో గ్రామీణ చేతివృత్తుల వారి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులు అందుబాటులో ఉంటాయి. వానాకాలం పంట కోతల అనంతరం వ్యర్థాల దహనాన్ని నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాల్లో సంచార తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియదున్నేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేటగిరి 2 పీహెచ్డీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును 2000 రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో జీవో 21లో అవసరమైన సవరణలపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో వర్సిటీల వీసీలు, అధికారులు సచివాలయంలో సమావేశమై దీనిపై చర్చించారు. క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఐఐటి ఢిల్లీ పరిశోధకులు సరికొత్త మైలురాయిని సాధించారు. ఒకే ఆప్టికల్ ఫైబర్ లింక్ ద్వారా 50 కిలోమీటర్ల దూరానికి సాధారణ డేటాతో పాటు క్వాంటమ్ ఎంటాంగిల్డ్ ఫోటాన్లను వారు విజయవంతంగా పంపారు. ప్రస్తుతం ఉన్న టెలికాం నెట్వర్క్లతో క్వాంటమ్ సాంకేతికతను అనుసంధానించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. సమరి స్టూడియోలో సమయం 10:05 అవుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే గేర్ మార్చి ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకుంటూ బయలుదేరండి. అండ్ డెఫినెట్ గా హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అండ్ ఆఫీస్ కి టైం అవుతుందన్న తొందరలో కాకుండా కొంచెం స్మూత్ గా వెళ్ళండి. అండ్ ఎవరికి ఏం డిస్టర్బెన్స్ చేయకుండా హ్యాపీగా ఆఫీస్ కి వెళ్లి మీ వర్క్ ని స్టార్ట్ చేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ పాటలు వింటూ డ్రైవ్ చేస్తూ కేర్ఫుల్ గా మీ డెస్టినేషన్ కి చేరండి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎన్ని మ్యాచ్లు అవుతున్నాయో ఇవాళ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్, ఒకటి T20, ఫస్ట్ T20 ఇవాళ లక్నోలో జరుగుతోంది. అండ్ మరి ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ గెలిచిన తర్వాత మన ఇండియన్ క్రికెట్ టీం ఆడుతున్నటువంటి, అండ్ దట్ టు ఇండియాలో ఆడుతున్నటువంటి ఫస్ట్ మ్యాచ్ అన్నమాట లక్నోలో జరుగుతోంది. అండ్ ఇవాళ 7:00 ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే అంతేకాకుండా కొన్ని అన్అఫీషియల్ గా కూడా టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ, ఆ తర్వాత ఆస్ట్రేలియా U19 వర్సెస్ ఇండియా U19 టెస్ట్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో లాట్స్ ఆఫ్ క్రికెట్. మరి మార్నింగ్ అంతా ఫుల్ వర్క్ చేసిన తర్వాత డెఫినెట్లీ రిలాక్స్ అవ్వడానికి మాత్రం ఇవాళ మ్యాచ్ జరగబోతోంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 7:00 ఇవాళ సాయంత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మార్నింగ్ మస్తీ వింటున్నారు. అండ్ మస్తీ లాంటి న్యూస్ ఏంటంటే, 2023లో రజనీకాంత్ గారు యాక్ట్ చేసినటువంటి జైలర్ సినిమా, నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలుసు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగు మనకి ఇప్పటికీ చాలా మట్టికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి రీల్స్ లో మనం చూస్తూ ఉంటాం. మరి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని మనందరికీ తెలుసు. అటు మోహన్ లాల్ గారు, ఇటు శివరాజ్ కుమార్ గారు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఓవర్ అండ్ అబోవ్ రజనీకాంత్ గారు. మరి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నమాట. మరి జైలర్ 2కి సంబంధించినటువంటి ట్రైలర్ అనేది నిన్న రిలీజ్ అవడం జరిగింది. అండ్ అక్టోబర్ 15th తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుందన్నమాట. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే, ఈ సినిమాలో ఎస్జే సూర్య, మిథున్ చక్రవర్తి అండ్ సూరజ్ వెంజర్మూడి, మరి ఎంత పెద్ద స్టార్ మనందరికీ తెలుసు. మరి ఆయన ఈ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నారు. అండ్ విద్యా బాలన్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారనమాట. సో జైలర్ 2 ట్రైలర్ కనుక చూసి ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, యూ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము. అండ్ నేను మీ ఆచర్షిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఇరుముడి సినిమాల నుంచి హేషామ్ అబ్దుల్ వాహేబ్ పాడినటువంటి ఒక బ్యూటిఫుల్ నెంబర్ విన్నారు. అండ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పాట మొబైల్లో కానీ టీవీలో కానీ రోజులో ఒక్కసారనే ప్లే అయ్యే పాట విన్నారు. మీరు నెక్స్ట్ నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అనమాట. అది భారత్ కావచ్చు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే సెలబ్రేషన్ ఉంది అని అంటే మాత్రం ఆయా షేర్ అనాల్సిందే. ద పారడైజ్ సినిమాల నుంచి ఈ పాట మీ అందరికోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మన లైఫ్ లో నిజంగా చెప్పాలంటే చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అండ్ ఏంటిరా ఈ కన్ఫ్యూషన్ అని చెప్పేసి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆ కన్ఫ్యూజన్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. కాకపోతే ఆ కన్ఫ్యూజన్ కి మనం ఒక థ్యాంక్ యూ చెప్పలేము, ఎందుకంటే ఆ కన్ఫ్యూజనే లేకపోతే మనకు లైఫ్ లో క్లారిటీ అనేది రాదు కదా. సో ఏదైనా సరే 1 to 10 వెళ్లేప్పుడు 1 వస్తుంది, ఆ తర్వాతే 10 వస్తుంది. సో మనకు క్లారిటీ వచ్చే ముందు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆ తర్వాతే క్లారిటీ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ కోసం స్ట్రెస్ పక్కన పెట్టి క్లారిటీ కోసం ఆలోచించండి, కన్ఫ్యూజ్ లేకుండా. సో దోస్తు, మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. పాట తర్వాత మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు విందాం. స్టే ట్యూన్డ్.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

మస్త్ మస్త్ పాట విన్నారు. అండ్ వన్ నేనొక్కడే సినిమాల నుంచి రాక్ స్టార్ డిఎస్పి కంపోజ్ చేసినటువంటి పాట. అండ్ వన్ నేనొక్కడే సినిమా నిజంగా చాలా హై, చాలా అడ్వాన్స్ గా ఉంటుందేమో అనిపిస్తుంది కదా స్టోరీ టెల్లింగ్. అండ్ దట్ టు మహేష్ బాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఎక్సలెంట్. మరి మార్నింగ్ మస్తి వింటున్నారు, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం బ్యాక్ టు బ్యాక్. మరి నెక్స్ట్ నేను మీ అందరి కోసం వినిపించబోతున్నటువంటి పాట ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచినటువంటి సినిమా అని చెప్పాలా, లేదా వరల్డ్ వైడ్ గా మన ఇండియన్ సినిమాకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని చెప్పాలా, లేదా పాన్ ఇండియా సినిమాలకి ట్రెండ్ సెటర్ గా నిలిచినటువంటి సినిమా అని చెప్పాలా, నాకు తెలిసి ఇవన్నీ కూడా ఈ సినిమాకే వర్తిస్తాయి. అండ్ నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో నాకు తెలిసి మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాజమౌళి గారు దర్శకత్వం వహించినటువంటి బాహుబలి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

మార్నింగ్ మస్తీలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి మార్నింగ్ మస్తీలో మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. మరి ఇవాళ మన మార్నింగ్ మస్తీలో మస్తు మస్తు పాటలు విని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరో షోలో మళ్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్లీ వస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్. కానీ వెళ్తూ వెళ్తూ మాత్రం మరి ఒక మంచి పాట, దినేష్ మరియు మేఘా కలిసి పాడినటువంటి పాట రేసు గుర్రం సినిమాల నుంచి గలగలగల పాట వినిపిస్తూ నేను అలా గలగలగల వెళ్ళిపోతున్నాను. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో. టేక్ కేర్ అండ్ బై బై.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లిప్ వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబి జీరామ్జీ పథకం

కింద 73 విభాగాల్లో 375 రకాల పనులకు అనుమతినిస్తూ గ్రామీణాభివృద్ది శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జలభద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధులు, విపత్తు నిర్వహణ విభాగాల కింద ఈ పనులు చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో రాబోయే 2 నెలల పాటు విస్తృత నిరసనలు చేపడతామని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రామప్ప దేవాలయం వద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వరి సాగును తగ్గించి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ రైతులకు సూచించారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమయ్యే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భారత స్టార్లు జ్యోతి సురేఖ, దీపికా కుమారి, ధీరజ్ బొమ్మదేవరా తదితరులు పోటీ పడుతున్నారు. 6 ఫ్రాంచైజీలు, 48 మంది ఆర్చర్లతో కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య తొలి T20 మ్యాచ్ ఈరోజు ప్రారంభమవుతుంది. లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టీమిండియా సిరీస్ లో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మీ రేడియో నేస్తం పద్మినితో. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మంగళవారం. మంగళవారం ప్రత్యేకంలో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా విశేషాలతో నేనొచ్చేసా.

ఈ పాట వింటే ఎటో వెళ్ళిపోయిందా మనసు అనిపిస్తోంది కదా. ఎస్, మరి ఎన్నో విశేషాలు, ఎంతో ప్రత్యేకమైన సినిమాతో నేను వచ్చేసాను. కాలం మారింది, ట్రెండ్ మారింది, సినిమా మేకింగ్ స్టైల్ మారినా, ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వచ్చినా, 30 వసంతాలైనా నిన్ననే చూసామా ఈ సినిమా అనిపిస్తుంది. ఎంతో ఫ్రెష్గా ఎంటర్టైనింగ్గా మురిపిస్తున్న సినిమా ఇది. అందమైన కథ, అపురూపమైన అనుబంధాలు, ఆత్మీయతలు, హాస్యం, అలకలు, కోపాలు అన్నీ సమపాళ్లలో రంగరించిన కుటుంబ కథా చిత్రం. అచ్చమైన మన తెలుగింటి కథ. ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం మెస్మరైజింగ్గా ఉంటుంది. అత్యద్భుతమైన సాహిత్యం. క్రియేటివ్ దర్శకులు కృష్ణవంశీ అందించిన వెండితెర వైభవం. జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం అందుకున్న నిన్నే పెళ్లాడతా. 1996 అక్టోబర్ 4 విడుదలై 3 దశాబ్దాలు గడిచిన నిత్య నూతనం ఈ చిత్రం. మరొక్కసారి ఆ అందమైన జ్ఞాపకాలని, చిత్ర విశేషాలని గుర్తు చేసుకుందాం మన వివిధ భారతి వేదికగా.

ఎంత అందమైన పాట! అసలు ఆ పాటలోని మాధుర్యం, సాహిత్యం వింటుంటే నిజంగానే ఎటో వెళ్లిపోతుంది మనసు. ఎన్ని సంవత్సరాలైనా, 30 వసంతాలైనా సరే ఈ పాట ఇప్పుడే ట్యూన్ చేశారా అన్నంత ఫ్రెష్గా ఉంటుంది. ఇక బాలుగారికి ఎంతో ఇష్టమైన గాయకుల్లో ఇప్పుడు పాడారు కదా, ఎవరు పాడిన వారు ఎవరు? రాజేష్. రాజేష్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అచ్చంగా బాలుగారి గొంతులాగే ఉండే గాత్రంతో మనందరినీ కట్టిపడేశారు. ఎంతో అందమైన పాట. పాటలో సీతారాం శాస్త్రి గారు ఒక చోటు అంటారు, తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది. సాహో సీతారాం శాస్త్రి గారు అనాలనిపిస్తోంది. 30 వసంతాల నిన్నే పెళ్లాడతా సినీ విశేషాలు వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ప్రేమ కుటుంబం రెండింటినీ ముఖ్యమైన కథాంశాలుగా ఎంతో అందంగా మేళవించి అందించారు దర్శకులు కృష్ణవంశీ. గులాబీ తొలి తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేసిన కృష్ణవంశీ తన రెండవ చిత్రం హీరో నాగార్జునతో ఒక మంచి యాక్షన్ సినిమాని తీయాలి అని అనుకున్నారట. అది ఏంటంటే సముద్రం సినిమాని నాగార్జున గారితో తీయాలి అని అనుకున్నారట కృష్ణవంశీ. కానీ అప్పుడు ఆ టైంలో వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాల్లో కుటుంబ కథాంశం బాగా నచ్చి వాటి దర్శక శైలి ప్రేరణతో నిన్నే పెళ్లాడతా సినిమా తీస్తాను అని స్క్రిప్ట్ రాసుకుందామని అనుకున్నారట. మరి కేవలం ప్రేమ కథ కాకుండా సమకాలీన అంశాలతో కూడిన కుటుంబ కథను వినూత్నంగా పండగ వాతావరణంతో హాస్యం సంగీతం నిండిన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆవిష్కరించారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఒక విషయం చెప్పాలంటే 3 నిమిషాల్లో, మరి ముందే ఒక యాక్షన్ సినిమా తీద్దాం అనుకున్నారు నాగార్జున గారితో, ఆ సినిమా ఆల్రెడీ చెప్పేశారు వెళ్లి నాగార్జున గారితో, ఆయన కూడా సరే అన్నారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి ఒక ఫ్యామిలీ సినిమా తీయాలనుకున్నారో మళ్లీ ఆ కథను తీసుకుని వెళ్లి నాగార్జున గారు చెప్పారు. చెప్తే ఆయన నవ్వేశారట, ఏంటి వంశీ తమాషాగా ఉందా, ముందు అనుకున్న కథని మీ పక్కన పెట్టి ఇంకో కథ తీస్తానంటావంటే, లేదు లేదండి ఇది వినండి మీకు నచ్చుతుంది అని చెప్పి 3 నిమిషాల్లో కథ చెప్పారట హీరో నాగార్జున గారికి. సరే ఆయనకేమో స్టోరీ లేని బాగా నచ్చింది. అయితే స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటే 15 రోజుల్లో స్క్రిప్ట్ సిద్దమైపోయింది. కానీ చూస్తే హీరోయిన్ ఎవరో ఇంకా ఖరారు కాలేదు, అన్నిటికన్నా ముందు నిర్మాత ఖరారు కాలేదు. మరి నిర్మాత గురించి చూస్తే ఎవరు ముందుకు రాలేదు. ఇక అప్పుడు ఏం జరిగింది, మన హీరో నాగార్జున గారే సాహసం చేసి తొలిసారిగా నిర్మాతగా మారి తీసిన సినిమా ఇది. తన తొలి చిత్రం గులాబీ సినిమాలో డ్రీమ్ గర్ల్ ని పరిచయం చేస్తే ఈ చిత్రం నిన్నే పెళ్లాడతాలో గ్రీక్ వీరుడిని తీసుకొచ్చేశారు కృష్ణవంశీ. ఈ సినిమాతో గ్రీక్ వీరుడుగా అమ్మాయిల కలల రాకుమారుడైపోయారు హీరో నాగార్జున.

0: అసలు అరుపులో ఒక ప్రత్యేకత. అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో అమ్మాయిలందరూ వాళ్ళకి ఇష్టమైన అబ్బాయిని గ్రీక్ వీరుడు అని పిలుస్తూ ఇలా అరుస్తూ పాటలు పాడేవారట. అప్పుడు మరి అలాంటి గుర్తులు జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి. అసలు ఈ పాట అప్పట్లో ఒక సెన్సేషన్ తెలుసా, ఎందుకంటే ఏరోప్లేన్ రెక్కల మీద నాగార్జున గారు నించోవడం, స్క్యూబా డైవింగ్, పారాగ్లైడింగ్, అసలు ఎన్ని కాస్ట్యూమ్స్ మారుస్తారో ఈ పాటలో ఆయన, ఎన్ని రకాల ఫారెన్ కార్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అసలు నిజంగా ఇలాంటివి ఎక్కడుంటాయి, అసలు ఇలాంటి లొకేషన్స్ ఎక్కడుంటాయి, అదేంటి ఏరోప్లేన్ మీద నించున్నారు నాగార్జున అంటూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. అంటే 90s కిడ్స్, అప్పుడే కొంచెం మనం టీనేజ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు చూసిన వాళ్ళందరూ అయితే ఈ పాటను చూసి వావ్ ఇలా ఉండాలా అంటూ అసలు నాగార్జున గారికి అయితే ఫుల్ ఫిదా అయిపోయారనమాట. మరి ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం 30 వసంతాల నిన్నే పెళ్లాడతా సినిమా గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే పూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 30 వసంతాల నిన్నే పెళ్లాడతా చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సినిమాకి ముందు అనుకున్న పేరు సీను పండు, ముందు అనుకున్న టైటిల్ ఇదేట. మరి నిన్నే పెళ్లాడతా సినిమా పేరు ఎలా వచ్చింది, దాని వెనకట్లు కూడా ఒక చిన్న విషయం ఉంది. 1968వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు నటించిన నిన్నే పెళ్లాడుతా అనే సినిమా టైటిల్ గుర్తుంది అందరికీ. ఈ సినిమా టైటిల్ అంటే నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో అభిమానం, ఎంతో ఇష్టంట. మరి అందుకనే ఆ టైటిల్ కి కాస్త మార్పు చేసి నిన్నే పెళ్లాడతా అని పెట్టారట. ఇంకో విషయం ఏంటంటే 1996 జనవరిలో నందమూరి తారక రామారావు గారు కన్నుమూశారు. ఎన్టీఆర్ గారికి గౌరవ సూచకంగా వారికి నివాళిగా ఈ సినిమా నిన్నే పెళ్లాడతా సినిమా టైటిల్స్ లో ఆయన నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణంలోని పాట ఇందులో పెట్టడం కూడా ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. మీరు సినిమా ముందు నుంచి మళ్లీ ఒకసారి వెళ్లి చూస్తే ఆ సినిమా టైటిల్స్ వచ్చేటప్పుడు సీతారాముల కళ్యాణం అనే పాట వస్తూ ఉంటుంది. ఇక మరి నిర్మాత దొరికేశారు, స్క్రిప్ట్ రెడీగా ఉంది, హీరో ఉన్నారు. మరి హీరోయిన్ విషయం, ఇక హీరోయిన్ మహాలక్ష్మి పండు పాత్ర కోసం దర్శకులు కృష్ణవంశీ మొదటి ఎంపిక నటి మీనా గారట. అయితే మీనా గారితోనేమో 60-65 డేస్ 60 రోజులు డేట్స్ కావాలని అడిగితే ఆవిడికి కుదరలేదట. ఇక కుదరకపోవడంతో జల్లెడ పట్టడం మొదలెట్టారు హీరోయిన్ కావాలి. హీరోయిన్ పాత్ర కోసం 65 మందిని ఆడిషన్ చేశారట. చివరికి తబ్బును ముంబైలో కలిసి రోడ్డు దాటుతూ కొన్ని నిమిషాల్లో కథ చెప్పగానే ఆవిడికి నచ్చి ఒప్పుకొని పూర్తి కథ చెన్నై వచ్చి విన్నారట. ఇక సినిమాలో గమనిస్తే నాయకుల పేర్లు సీను, మహాలక్ష్మి, తెలుగుదనం ఒట్టిపడే పేర్లు కదా. నిన్నే పెళ్లాడతా అంటే అసలు మనకి ముందుగా గుర్తొచ్చే ఫ్రేమ్ లో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున, తబ్బు. సూపర్ కెమిస్ట్రీ, సీనుగా నాగార్జున చేసిన అల్లరి, పండుగా తబ్బు చేసి చూపించిన అమాయకత్వం, ఆ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం పోసింది.

వండర్ఫుల్ మెలడీ కదా. హరిహరన్ చిత్రం ఆలపించిన పాట. అసలు ఎవరి మీదైనా కోపం ఉన్నా, మనసు కాస్త కష్టంగా అనిపించినా ఇలాంటి పాటలు పెట్టుకుని ఒక్క 5 నిమిషాలు అలా నడిచొచ్చామనుకోండి, మన మూడ్ సెట్ అయిపోతుంది. అలా మూడ్ సెట్ చేసే పాటల్లో ఎప్పుడు ముందుండే పాటలు నిన్నే పెళ్లాడతా సినిమా పాటలు. 1990ల మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఒక కొత్త మలుపు తిరిగింది నిన్నే పెళ్లాడతాతో. విలన్లు, పెద్ద పెద్ద ఫైట్లు, రక్తపాతాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు, చేజింగ్లు, ఇలాంటివి ఏమీ లేని హాయిగా చూసే సినిమా ఈ నిన్నే పెళ్లాడతా. కృష్ణవంశ సినిమాలంటేనే సాధారణంగా కనిపించే కుటుంబ నేపథ్యం, భార్యాభర్తల సంబంధం, తరతరాల విలువలు, తెలుగు సంస్కృతి, మన తెలుగు పండుగల వాతావరణం, ఈ సినిమాల్లో కూడా అట్ల తద్ది గురించి ఎంత బాగా చూపిస్తారు కదా. ఇవన్నీ ప్రేక్షకులు చూసి తమ సొంతింటిలో జరిగే ఒక సినిమా, ఒక ఫంక్షన్ లా అనిపించి వీడియో క్యాసెట్ పెట్టుకుని చూస్తున్నామా అన్నట్టు అనిపించేవని అప్పుడు చెప్పేవారు. అందుకనే అంత బాగా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులందరూ. ఇక సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటే, అన్నపూర్ణ స్టూడియోస్ లో 7 ఎకరాల స్థలంలో భారీ సెట్ వేశారట. 2 పెద్ద పెద్ద ఇళ్లు మనకి గుర్తుంది కదా, ఒక ఇంట్లో చలపతిరావు గారు, ఇంకొక ఇంట్లోనేమో చంద్రమోహన్ కవిత గారి కుటుంబం ఉంటుంది. 2 పెద్ద పెద్ద ఇళ్లు, వీధులు, పెట్రోల్ బంక్, రోడ్లు, అన్ని ఎంతో అందంగా చూపించారు కళా దర్శకులు పేకేటి రంగగారు. ఇక ప్రసాద్ గారి కెమెరా వర్క్, శంకర్ ఎడిటింగ్, సందీప్ చోతా సంగీతం, ఈ సినిమా విజయానికి 4 మూల స్తంభాలంటారు దర్శకులు కృష్ణవంశీ. పృథ్వీతేజ, ఉత్తేజలు అందించిన ఎంతో సహజమైన సంభాషణలు వాస్తవికంగా హాస్యభర్తంగా కూడా ఉంటాయి. అప్పట్లో అయితే 90s కిడ్స్ అంటే నేను కూడా 90 కిడ్ కాబట్టి చెప్తున్నాను, ఇవి కంఠస్థ వచ్చేసేవి. మాటిమాటికి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఈ నిన్నే పెళ్లాడతా డైలాగ్స్ కూడా చెప్తూ ఉండేవాళ్ళం. ఉదాహరణకి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, డైలాగ్స్, ఇలాంటివి చేయడం తప్ప నేను ఏమీ తెలియని పిచ్చి మాలోకం అంటూ లక్ష్మి గారు అంటూ ఉంటారు కదా. ఇక తొట్టిగానే డైలాగ్ మాత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి. మరి ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిన్నే పెళ్లాడత 30 వసంతాల సినీ విశేషాలు మాట్లాడుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియో క్లాక్ల సమయం 11:34 దాటి 7 సెకండ్లు. ఇందాక చెప్పుకున్నట్టు హాస్యభరితమైన సంభాషణలే కాదు, కొన్ని బరువైన తల్లిదండ్రుల్ని పిల్లలకి తాకే మంచి సంభాషణలు కూడా రాశారు పృథ్వీతేజ్ మరియు ఉత్తేజ్. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి, గాని వాళ్ల సంతోషాన్ని దూరం చేయకూడదు. మన కుటుంబంలో ప్రేమే ఆస్తి, నమ్మకమే పునాది. దాన్ని ఎప్పటికీ మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటి మనసును తాకే సంభాషణలు ఇవే ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్స్ కి రప్పించాయి, మళ్లీ మళ్లీ సినిమాని చూసేలాగా చేశాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమాల లిస్టులో తప్పకుండా ఉండే సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నిన్నే పెళ్లాడతా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఒక విషయం మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాలి, అదేంటంటే సినిమాటోగ్రఫీ ఎంత బాగుంటుందంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఒక్క సీన్లో మహాలక్ష్మి తల్లిదండ్రులు, సీను తల్లిదండ్రులు కలుసుకునే సన్నివేశంలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. గమనించండి, ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రతి భావోద్వేగాన్ని హావభావాన్ని పూర్తి స్థాయిలో చూపించారు కళాదర్శకులు. వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇన్ని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం, ఒక్కసారి మీరు వెళ్లి ఆ సినిమాను మళ్లీ చూస్తే ఇన్ని విషయాలున్నాయని మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఈ నిన్నే పెళ్లాడతా.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: 30 ఇయర్స్ నిన్నే పెళ్లాడతా విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక

సినిమాకి ఆయువు పట్టు సాహిత్యం సంగీతం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పదాల పరిమళం నేటికీ ప్రేక్షకుల్ని శ్రోతల మనసుల్లో గుబాళిస్తూనే ఉంది వారి పాటల రూపంలో. ఇక సంగీతం, తెలుగు చిత్రసీమలో ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై తనదంటూ ఒక ముద్ర వేశారు సందీప్ చోత. సంప్రదాయ కర్ణాటక శబ్దాలకి పాశ్చాత్య సంగీత సుగంధాన్ని అంది కొత్త ఫ్యూజన్, కొత్త ఒరవడిని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. ఆ రుచి ఎంత బాగుందంటే 30 సంవత్సరాలు గడిచినా ఎంతో బాగుంది, ఎంతో బాగుంది, ఎంతో తీయగా ఉంది అంటూ నేటికీ వింటున్నారు ఆ పాటలన్నీ. కొత్త సౌండ్, మెలడీ, పాటలు విని పులకించిపోయారు, ఇప్పటికీ కూడా పులకించిపోతున్నారు. ఇవన్నీ కలిసి నిన్నే పెళ్లాడతాని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాగా నిలబెట్టాయి. అప్పట్లో మీ అందరికీ గుర్తుండుంటే పాటల పుస్తకాలుండేవి, పింక్ కలర్లో నిన్నే పెళ్లాడతో పాటల పుస్తకం ఎంత బాగుండేది, నా దగ్గర కూడా ఉండేదనుకోండి. మరి మీకు ఈ సినిమాతో ఎలాంటి అనుబంధం ఉంది? hellovividbharati.hyd@gmail.com దీనికి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం కృష్ణవంశీ సీతారామశాస్త్రి గారు, నాగార్జున సందీప్ చోత కాంబినేషన్లో వచ్చిన ఒక అద్భుతమైన మెలడీ.

చంద్రలేఖ సినిమా నుంచి అద్భుతమైన మెలడీ విన్నారు కదా, రాజేష్ సుజాత ఆలపించిన పాట. ఇక నిన్నే పెళ్లాడతా కథ క్లుప్తంగా చెప్పుకుంటే, సీను నాగార్జున పోషించిన పాత్ర చలాకీగా ఆత్మవిశ్వాసం కుటుంబంపై అపారమైన ప్రేమ కలిగిన యువకుడు. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితులు బంధువులు సరదా సందడి ఉంటాయి. ఇక విశాఖపట్నం నుండి హైదరాబాద్ పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన మహాలక్ష్మి పండు తబ్బు పోషించారు ఈ పాత్రని. ఆ ఇంటి వాతావరణంలో అడుగుపెడుతుంది ఎన్నో కలలు. స్వతంత్ర ఆలోచనతో ఒక స్పష్టత ఉన్న అమ్మాయి ఈ మహాలక్ష్మి. మహాలక్ష్మి సీను ఇద్దరి పరిచయం మెల్లిగా ప్రేమగా మారుతుంది. కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేమను ఆమోదిస్తారు. కానీ అప్పుడే ఒక పెద్ద నిజం తెలుస్తుంది. మహాలక్ష్మి తల్లి సీను తండ్రికి స్వయాన చెల్లెలు. గతంలో జరిగిన ఒక కుటుంబ విభేదం వల్ల ఆ ప్రేమకు వారిద్దరి ప్రేమకు అడ్డంగా నిలుస్తుంది. అక్కడి నుండి సినిమా ఒక కొత్త టర్న్ తీసుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమా అడిగే ప్రశ్న, మనల్ని సినిమా ఒక ప్రశ్న అడుగుతుంది. పెద్దల గతాన్ని పిల్లల భవిష్యత్ ముందుకు తీసుకెళ్లాలా, లేక ప్రేమ క్షమాభావం ఆ పాత గాయాలని మాన్పి కుటుంబాలను కలపాలా? ఈ ఒక్క పాయింట్, కేవలం ఈ ఒక్క పాయింటే నిన్నే పెళ్లాడతా బలం. ప్రేమను తిరుగుబాటుగా కాకుండా కుటుంబాన్ని కలిపే విధంగా చూపించిన సినిమా. అందుకే ప్రేక్షకులు అంతగా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. మన ఇంటి కథే అంటూ ఆదరించారు ఈ సినిమాకి, బ్రహ్మరథం పెట్టారు.

0: సూపర్ హుషారైన పాట కదా. అసలు నిన్న పిల్లాడతలో పాటలన్నీ బాగుంటాయండి. ఇక ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ అప్పట్లో కుర్రగారికి తెగ నచ్చి విపరీతంగా ట్రెండ్ అయి ఫాలో అయిపోయేవారు. మనం ఒకటి గమనిస్తే ప్రతి ఫ్రేమ్ లో మనకి నాగార్జున గారు గాని లేదా తబ్బు గారు గాని కనిపిస్తారు. పండు పండు అంటూ ఆట పట్టించడం, ఏరోప్లేన్ రెక్కల మీద ఎక్కినప్పుడు అది ఏ దేశం, దాని మీద ఏ దేశం పేరు రాసింది అనే క్విజ్లు నడవడం, సినిమాలో ఎన్నిసార్లు నాగార్జున గారు తబ్బుని పండు అని పిలుస్తారు అని లెక్క పెట్టుకోవడాలు, డూప్ లేకుండా బైక్ రేస్, అబ్బో చాలా చాలా విశేషాలున్నాయి ఈ నిన్నే పెళ్లాడతా సినిమా వెనుక. మనకి బాలకృష్ణ గారు నర్సంపేట నుండి సందేశం పంపించారు. అప్పట్లో నిన్నే పెళ్లాడతా సినిమా అదృశ్య సినిమా థియేటర్స్ దగ్గర యూత్ కోలాహలం ఒక రకంగా ఉండేది అంటూ మనకి సందేశం పంపించారు. ఇక కృష్ణవంశీ గారికి బైక్ సీన్ అన్నా లేదా ఇందాక మనం చూసాం కదా ఆ వాటర్ బోట్ అన్నా చాలా ఇష్టంట. బైక్ సీన్ గులాబీ సినిమాలో కూడా బైక్ మీద ఒక పాట పెట్టి సూపర్ హిట్ చేసేసారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అసలు గులాబీ సినిమా అంత బాగా తీశారు కదా, ఎలా నడుస్తోంది, ట్రెండ్ ఏంటి అని చెప్పి విశాఖపట్నం వెళ్తే చాలా మంది సినిమా బాగా తీశారు, కానీ అచ్చం మీ గురుగారు రామ్ గోపాల్ వర్మ గారు లాగే తీశారు అంటూ చాలా కంగ్రాచులేట్ చేశారట. ఈయన మనసేమో చివుక్కుమంది, అదేంటి నేను ఇంత కష్టపడి సినిమా తీస్తే ఆయనలా ఉంది అంటారని చెప్పి ఆ ఇమేజ్ ని ఎలాగైనా పక్కన పెట్టుకోవాలని చెప్పి పట్టుబట్టి తనదైన ముద్ర, తన క్రియేటివిటీ ఏంటో చూపించాలని చెప్పి తీసిన సినిమానే నిన్నే పెళ్లాడతా. తీసి చూపించారు, జనాలేమో బ్రహ్మరథం పట్టారు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: నా ఫ్రెండ్స్ లోనే ఒకరు కనీసం ఈ సినిమా 50 సార్లు చూశారు, అంత ఇష్టం వారికి ఆ సినిమా. ఈ సినిమాకు నిన్నే పెళ్లాడతా సినిమాకు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, నంది పురస్కారాలు కూడా అందుకున్నాయి. నిన్నే పెళ్లాడతా సినిమా సెట్స్ పైన నిజంగానే ఆ సినిమా సెట్ ఒక పెళ్లి వేదిక అయిపోయింది. ఎవరికో తెలుసా, ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేసిన వైవీఎస్ చౌదరి, నాగార్జున చెల్లెలుగా నటించిన గీత గారు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిజంగా మేమందరం పెళ్లివారం అయిపోయామని సంబరపడి సంబరాలు చేసుకున్నారట యూనిట్ అందరూ. ఇక తబ్బు గారికి ఎస్పీ శైలజ గారు ఇచ్చిన డబ్బింగ్ ఎంతో బాగా సరిపోయింది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది ఈ నిన్నే పెళ్లాడతా, చిన్న పాత్ర పెద్ద పాత్ర అని కాకుండా. లక్ష్మిగారు, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, గిరిబాబు, కవిత, మంజుభార్గవి, రమాప్రభ లాంటి సీనియర్ నటులు కుటుంబ వాతావరణాన్ని అతి సహజంగా నిలబెడితే బ్రహ్మాజీ, బెనర్జీ, ఉత్తే, జీవ, పృథ్వీ ఇలా చాలా మంది నటులు సరదాగా జీవం సహజత్వం అందించారు ఆ తానికి. ఇక అతిథి పాత్రలో రవితేజ గారు కూడా కనిపిస్తారు. అందుకే అన్నాను కదా ప్రతి సహాయ పాత్ర కూడా ఈ కథకు ప్రాణం పోసింది.

రెట్రో ఫీలింగ్, అలానాటి ఫీలింగ్ రావడానికి అలానాటి గాయకులైన రామకృష్ణ గారిని, జేకీ గారితో ఈ టైటిల్ సాంగ్ పాడించడం కూడా ఒక విశేషమే. హీరో నాగార్జున గారికి నిన్నే పెళ్లాడుతా సినిమా మొదటి సిల్వర్ జూబ్లీ చిత్రం. చాలా చోట్ల శతదినోత్సవం జరుపుకుంది ఈ సినిమా. కలెక్షన్ రికార్డ్స్ బద్దలు కొట్టిందనే చెప్పాలి. అసలు సమయం సరిపోదు కానీ ఇంకా బోలెడన్ని విశేషాలు మన నిన్నే పెళ్లాడుతా 30 వసంతాల సినిమా గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నే పెళ్లాడుతా ఒక సినిమా కాదు, తెలుగు కుటుంబాల సంతోషానికి ప్రేమకి చెరగని జ్ఞాపకం. ప్రేమకు కుటుంబ ఆమోదం అవసరం. ప్రేమ వివాహం కుటుంబాలకి వ్యతిరేకం అనే పాత సూత్రాన్ని కాకుండా ప్రేమను కుటుంబం అర్థం చేసుకోవడం అనే సున్నితమైన సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇన్ని విషయాలు విన్నాక మళ్లీ మీకు కూడా ఒక్కసారి సినిమా చూడాలన్నది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? హాయిగా హ్యాపీగా చూసేయండి మీ సమయం చూసుకొని. ఇది 30 వసంతాల నిన్నే పెళ్లాడతా సినిమా విశేషాలు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని.

అంతఃపురం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. ఈ పాట అంటే కృష్ణవంశీ గారికి చాలా ఇష్టంట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

ప్రతీకగా మార్చారు ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని అనే పల్లవిలో. చైత్రమంటే వసంతకాలం, వసంతకాలం అంటేనే చిగురింతలు, కొత్త ఆశలు, మనసుని ఒక వీణగా అందులో రేగే ప్రేమ భావాలను తుమ్మిద ఝంకారాలుగా వర్ణించడం ఆయన సృజనాత్మకతకు అది నిదర్శనం. ఇక ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పక్కర్లేదు. మరి ఆ అమృత తుల్యమైన పాట మొదటిగా వస్తోంది మన అమృత గీతంలో.

అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11 దాటి 55 సెకండ్లు. 1992 సంవత్సరంలో విడుదలైన చిత్రం అంతం. అంతం సినిమాలో నీ నవ్వు చెప్పింది నాతో పాట తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందించిన సాహిత్యం, అసలు ఒక ప్రేమని వ్యక్తీకరించడం ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ల లోటేమిటో అంటూ ఆయన పాడుతూ ఉంటే, నా ఉనికి ఏంటో, నేను ఎలాంటి వాడినో నీ పెదవులపై ఉన్న చిరునవ్వే నాకు పరిచయం చేసింది. ఇన్నాళ్లు నా జీవితంలో ఎలాంటి వెలితి ఉందో నీ నీడ నాపై పడ్డాక గాని నాకు అర్థం కాలేదంటూ ఎంతో అందంగా భావ వ్యక్తీకరణతో పాడతారు హీరో. ఆర్డి బర్మన్ గారి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ఆ ఆర్ద్రత ఎంతటి అనుభూతినిస్తాయో చెప్పుకునే కన్నా వింటే బాగుంటుంది కదా. అంతం సినిమా నుండి ఈ పాట మీ అందరి కోసం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 12:19 దాటి 50 సెకండ్లు. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట 1992 విడుదలైన ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా పెద్దరికం సినిమాలో. ఈ పాట వినని పెళ్లి వాళ్ళు ఉండరేమో బహుశా. ముద్దుల జానకి పెళ్లి పాట. ఈ పాట తెలుగు సినీ సంగీతంలో పెళ్లి పాటల్లో ముఖ్యంగా ఒక అందమైన గీతం. వడ్డేపల్లి కృష్ణ గారు అందించిన అద్భుతమైన సాహిత్యాన్ని రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో ఈ పాటను స్వరపరిచారు. కెఎస్ చిత్ర గారు పాడారు, ఎంతో మధురంగా ఆలపించారు. ఈ పాట కేవలం ఒక పెళ్లి వేడుక పాట మాత్రమే కాదు, సాంప్రదాయ తెలుగు కుటుంబాల్లో ఆత్మీయతలు, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి పట్ల ఉండే భావోద్వేగాలు. ఆడపిల్లంటే పెళ్లి గురించి ఎన్నో రకాల భయాలుంటాయి, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి ఎన్నో భావోద్వేగాలు ఒక అమ్మాయి మనసులోని కోరికలను ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది ఈ పాట. ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసల పల్లకి మోసుకుపోవలని. ఈ పాటలో వాడిన పదాలు గమనిస్తే మురిపాలు, మునిమాపు, మల్లెల పందిరి, చందమామ అచ్చమైన తెలుగు సంస్కృతికి, తెలుగింటి పెళ్లి వైభవానికి అద్దం పడతాయి. ముఖ్యంగా పల్లవిలో రామాయణంలో జానకి పెళ్లి ప్రస్తావన గుర్తు చేస్తూ ప్రతి తెలుగు అమ్మాయిని ఆ సీతమ్మతో పోల్చడం మన సంస్కృతిలో గొప్పదనాన్ని చాటి చెప్తుంది. మరి అలాంటి అద్భుతమైన ఆ పెళ్లి పాట వినేద్దామా?

అమృత గీతం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. 1988వ సంవత్సరంలో వచ్చిన ఘర్షణ సినిమాలో నీవే అమరస్వరమే పాట గుర్తుంది కదా. సంగీతం ప్రేమ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని వివరిస్తుంది. రాజశ్రీకారు అందించిన అద్భుతమైన సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ఈ పాటను ఒక ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిపాయి. ప్రేమను కేవలం ఒక భావనగా కాకుండా స్వరంగా పోల్చారు రాజశ్రీ గారు. నువ్వు నా జీవితంలో ఎప్పటికీ అంతం కాని ఒక అమర స్వరానివి, నా గుండెల్లో నా ప్రాణంలో నిరంతరం మోగే శృతివి నువ్వు అంటూ ఒక

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी हैं. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे और फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లూ జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష్ 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిచలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ్ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. స్నేహం సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ మూడు దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమాపేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ

0: పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యకులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఇంకో 4 రోజుల్లో బతుకమ్మ, దసరా సంబరాలు మొదలవబోతున్నాయి. అసలు బతుకమ్మ అంటేనే మన తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం అవునా? మరి ప్రతి ఊళ్ళో బతుకమ్మ సంబరాలు, సమర్పించే నైవేద్యాలు, ప్రసాదాలు అబ్బా ఎంత బాగుంటాయో కదా. ఏంటి ఈట్ ఫిట్ అని చెప్పి బతుకమ్మ ముచ్చట్లు చెప్తోంది పద్మిని అనుకుంటున్నారా? చెప్తాను, అక్కడికే వస్తున్నాను. బతుకమ్మ ఆ ప్రసాదాలు, నైవేద్యాలు వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య పోషక రహస్యాలు దాగి ఉన్నాయి. మరి అలాంటి పోషకాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్ లో. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి బతుకమ్మ పండగ వెనకాతల మనం తినే నైవేద్యాలు, తినే ప్రసాదాలు వెనక ఆరోగ్య రహస్యాలు చెప్తానన్నాను కదా. గమనిస్తే వర్షాకాలం ముగిసిన తర్వాత చలికాలం ప్రారంభమయ్యే వేళ వచ్చే పండగే బతుకమ్మ. ఆ బతుకమ్మకి చేసే వంటకాల వెనుక కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి, పోషకాల రహస్యాలు కూడా ఉన్నాయి. అసలు మనందరం గమనిస్తే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు, అలాగే వైద్యులు. మరి ఏమేమి ఉంటాయి, అసలు మనం ఏమేమి ప్రసాదాలు తింటాం, మీకు అవన్నీ తెలిస్తే నాకు hellovividbharati.hyd@gmail.com ఈ నంబర్కు, ఈ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ పంపించండి. మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అని విషయాలున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: లవ్ స్టోరీ చిత్రానికి మంగ్లి అల్పించిన పాట వినారు. సంగీతం పవన్, రచన సుద్దాల అశోక్ తేజ్ గారు. ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 22 సెకండ్లు. జొన్నలు, అటుకులు, నువ్వులు, పల్లీలు, బెల్లం, ముద్దపప్పు, పసుపు, బియ్యపిండితో చేసే అట్లు. పూర్వం నిమజ్జనం కోసం చెరువుల దగ్గరికి వెళ్లేవారు కదా, రోజంతా అన్నం పాడవకుండా చేసే నిమ్మకాయ, చింతపండుతో చేసే సద్ది, నెయ్యి, మినపప్పు గారెలు, సద్దుపిండి, ఇవే కదా మనం సాధారణంగా బతుకమ్మ పండగల్లో మా అమ్మవారికి, బతుకమ్మకి నివేదన చేస్తూ ఉంటాము. అసలు ఈ పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతోంది. వింటుంటే అసలు పండగ వచ్చేసిందా అన్నట్టుంది కదా. మరి ఇవే ఎందుకు పెడతారు, ఇవి ఎందుకు తినాలి ఈ 9 రోజుల్లో? దీని వెనకాతల కూడా ఎన్నో ఫిట్నెస్ మంత్రాస్ ఉన్నాయి. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఎస్, ఈ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఏంటి ఆ ఫిట్నెస్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్ర ఏముందంటే, మనం గమనిస్తే ఈ పండగ వచ్చే కాలంలో వాతావరణ మార్పులు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వర్షాకాలం దాటుకుని శీతాకాలం ముందు కాస్త ఎంటర్ అవుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో మన జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. పండగ పనుల్లో ఇంకా ముఖ్యంగా చూస్తే మహిళలు పండగ పనుల్లో పడి సరైన ఆహారం తీసుకోవడమే మర్చిపోతారు. ముందు పని అయిపోతే చాలు, తర్వాత తింటానులే అంటూ వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా మీ ఆడవాళ్లు అలా చేస్తూ ఉంటారా? అలా చేస్తే వారిని వారించండి. ముందు కడుపు నిండా చక్కగా అన్నం ఏదైతే అది తిని తర్వాత పని చేసుకుంటే మరింత హుషారుగా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఇక బతుకమ్మ ఆడేటప్పుడు మనం గమనిస్తే మహిళలు గంటల తరబడి వంగి చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ఉంటారు. దీనికి చాలా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. గమనిస్తే కొంతమందికి, పెద్దవాళ్లైతే కీళ్ల నొప్పులు, అలసట కూడా వస్తుంది. అవి రాకుండా ఉండాలంటే బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు, నైవేద్యాలు తిని పండగంతా ఎంత ఖుషిగా చేసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏమేమి దాగున్నాయి ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ జొన్నలు, తర్వాత అటుకులు, నువ్వులు, ముద్దపప్పు, పసుపు, ఇవన్నీ ఎందుకు తినమంటున్నారు, వాటి వెనక ఏం రహస్యాలున్నాయి చెప్తాను. చాంపియన్ నుండి ఒక మంచి పాట వినిపిస్తున్నాను, ఆ పాట తర్వాత ఆ విషయాలన్నీ చెప్తాను.

చాంపియన్ చిత్రానికి రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. సంగీతం మికి జయమేయర్, రచన కాసర్ల శ్యామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 12 సెకండ్లు. మరి ఇంతకీ ఏముంటాయి, ఏం పోషకాలు ఉంటాయి అంటే, ముందుగా చెప్పుకోవాల్సింది నాచురల్ యాంటీబయాటిక్ గా పనిచేసే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు. చాలా మంది ఇప్పటికీ కూడా మన ఊళ్ళలో బతుకమ్మ ఆడే ముందు పసుపు నీళ్లు కూడా తాగుతూ ఉంటారు. ఆ నీళ్లు కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్, నాచురల్ యాంటీబయాటిక్ గా పనిచేసి చాలా కడుపులో ఉన్న మలినాల్ని, విషపూరితమైన పదార్థాలన్నింటినీ బయటకు తీసేస్తుంది. ఇంకా కాల్షియం ఐరన్ గనులుగా చెప్పుకునే నువ్వులు, పల్లీలు, బెల్లం వీటితో కలిపి చేసే వంటలు ఎంత బాగుంటాయి కదా. ముఖ్యంగా మహిళల శరీరానికి ఒక పోషకాల గని. పాల కంటే 3 రెట్లు ఎక్కువ ఉండే కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. పల్లీల్లో అయితే ప్లాంట్ ప్రోటీన్, ద బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది పల్లీలు అని చెప్తారు. ఇక బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం తక్షణ శక్తినిస్తూ హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచి మహిళల్లో రక్తహీనతని కూడా తగ్గిస్తుంది అంటున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ బతుకమ్మ పండుగలో ఇవన్నీ ఎందుకు వాడతారు, దీని వెనుక ఇన్ని రహస్యాలున్నాయి అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. వీటన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది సత్తుపిండి. సత్తుపిండి శీతాకాలం వచ్చే ముందు రోజులు కాబట్టి సత్తుపిండి శీతాకాలానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇక జొన్నలు, అటుకులు అయితే తక్షణ శక్తినిచ్చి మహిళలకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరిన్ని విషయాలున్నాయి, ఇంకా బోలెడని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పీ చరణ్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్. ఎంత బాగుంటుంది కదా ఈ పాట, ఒక మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇక మనం మాట్లాడుకుంటున్నాం ఈట్ ఫిట్ లో బతుకమ్మకి సమర్పించే ప్రసాదాలు వెనుకున్న ఎన్నో ఆరోగ్య రహస్యాలు, పోషకాహార రహస్యాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక ముద్దపప్పు సాధారణంగా పెడుతూ ఉంటారు కదా, ముద్దపప్పులో ఉండే ప్రోటీన్, మినపగారెల్లో ఉండే ప్రోటీన్ కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ 9 రోజులు ఆడవాళ్లు ఉపవాసం ఉండి బతుకమ్మ ఆడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లు సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. వాడికి తక్షణ శక్తినిచ్చే నైవేద్యాలు, ప్రసాదాలే తినమని కూడా చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే అప్పట్లో పాతకాలంలోకి వెళ్తే ఊళ్ళలో ఉండే చెరువులకి నిమజ్జనానికి వెళ్లేవారు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి. అలా వెళ్లినప్పుడు తీసుకెళ్లిన ప్రసాదం పాడవకుండా ఉండడానికి, అంటే వాసన రాకుండా పాడవకుండా ఉండడానికి సద్ది చేసుకుని తీసుకుని వెళ్లేవారు. గుర్తుంది కదా, మరి సద్ది చింతపండుతో కాని నిమ్మకాయతో కాని చేస్తారు. మరి చింతపండు నిమ్మకాయలో ఆ సద్దిలో ఉండే విటమిన్ సి బయోఫ్లావనైడ్స్ చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి, ముఖ్యంగా మహిళలకి. ఇక సత్తుపిండి, ఇందాక చెప్పుకున్నట్టు సత్తుపిండి ద్వారా అందే ఐరన్ శరీరం పూర్తిగా గ్రహించాలంటే విటమిన్ సి తప్పకుండా అవసరం. అందుకే సద్దుల బతుకమ్మ పండగ నాడు సత్తుపిండితో పాటు పులిహోరలు తినడం వెనక ఇంత పోషకాహార రహస్యం ఉందన్నమాట. మరి మినపగారెలు తింటారు, మినపగారెల వల్ల మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. పెరుగన్నం పెడతాం కదా బతుకమ్మకి, ప్రోబయోటిక్ గా పనిచేసే పెరుగన్నం కడుపులో ఉన్న గ్యాస్ ని, ఎసిడిటీ సమస్యల్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతో పాటు బతుకమ్మ అన్ని రోజులు నెయ్యి తప్పనిసరిగా వాడతాము నివేదించడానికి. నెయ్యి వాడడం వల్ల మన ఒంటికి సరిపడనంత ఆరోగ్యవంతమైన కొవ్వు కూడా అందుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.
1: రాజు,

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిలో అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

రాజు వెట్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీపాలెం పాడిన పాట విన్నారు. రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి అందరి మహిళలు బతుకమని మంచిగా చేసుకోవాలి, పోషకాహారం తీసుకుని అందరూ ఒక చోట చేరి ఆడిపాడి అందమైన మన తెలంగాణ పండుగ బతుకమ్మ కలిసిమెలిసి చేసుకుంటే అందులో ఉంటే ఆనందమే వేరు కదా. మరి బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు కూడా తప్పకుండా తీసుకోండి, పోషకాహారం తీసుకుని బతుకమ్మ పండుగని మరింత ఆనందంగా చేసుకోండి. మితంగా తినండి, అదే మనకి హితమవుతుంది. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీ, విద్యార్థుల ముఖాముఖి, ఐడీఓసీ మహిళా సంఘాల భేటీలలో పాల్గొంటారు. అలాగే రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో చేపట్టే 35,000 జీడిమామిడి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని గవర్నర్ రేపు ప్రారంభించనున్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి జెన్కో అధికారులతో సమావేశమై విద్యుదుత్పత్తి, పంపిణీ, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోంది. ఈ సేవా మాసంలో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాలను తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఖైరతాబాద్ లో నిర్వహించే సేవాజ్యోతి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3 ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ఇండి కూటమి నేతలు ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ విధానం

0: పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనే 12 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని, ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారాల సెలవుల వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకంచేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పరివేద గ్రామంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, 1.70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణాలను ప్రకటించారు. అలాగే పశువులకు మందులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, ఉచిత విద్యుత్, ఇందురమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తన పాస్పోర్టు జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29 ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సదరు పత్రికకు లీగల్ నోటీస్ పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. ఆ తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల నీరు కాదని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్ ప్రమాణాలు మారవచ్చని, ఆ ఫలితాలను జలమండలి తాగునీటికి అన్వయించడం సరికాదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జిల్లా జట్టుపై 46-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 48-24 పాయింట్ల తేడాతో విజయ దుందుపి మ్రోగించింది. ఫైనల్ విజేతలు నల్గొండ, కొత్తగూడెం జట్లకు రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా కప్పును, షీల్డులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: పిల్లలు సమయాన్ని వృధా చేస్తూ మత్తుకు బానిసలుగా మారే పరిస్థితిని, సమయాన్ని వృధా చేసే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే గ్రౌండ్ కు తీసుకుపోయి అలవాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దానివల్ల క్రీడాకారులుగా మారడమే కాకుండా వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు పోకుండా వారికి ఒక సామాజిక స్ఫూర్తి, క్రీడలు ఒక శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక బలోపేతానికి కూడా పనికొస్తాయి అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ
0: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము యువతను సన్మార్గంలో నడపాలి, యువతకు చక్కటి విద్యను అందించాలి. సీఎం కప్ పేరిట కూడా ఈ జిల్లాలోనే సుమారు 42 క్రీడలను ఆడించిన సందర్భంలో మట్టిలో మాణిక్య లాంటి వారి క్రీడాకారులను చేతిని పని చెప్పి తీసుకుని నిర్ణయాల భాగంగా ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
0: పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్దిదారులకు 54,864 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం 7 గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాలను ప్రోత్సహిస్తూ ఆయా రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య చెప్పారు. ఈరోజు ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సక్రమంగా అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాల గుర్తింపు ధృవీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాన్ని సక్రమంగా గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ ప్రయోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్బంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంచార్ హక్కు వారోత్సవాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాఖల వారీగా గత ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాచారం, పెండింగ్ దరఖాస్తులు, వాటికి గల కారణాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్బంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు ప్రాముఖ్యతను తెలియజేయడం, బాధితులకు మద్దతు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే క్యాన్సర్ నయం కావడం ఒక విజయమే, కానీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు ఈ వ్యాధికి గురైన వారు చాలామంది. అలాంటి ఎందరికో తన స్వహస్తాలతో తన చేతులతో నేసిన క్రోషే బ్రెస్ట్ ప్రాస్థెసిస్, అంటే ఏం లేదండి, ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటారు దీన్ని, క్రోషేతో చేసిన బ్రెస్ట్ ప్రాస్థెసిస్ ద్వారా వేల మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిస్తున్నారు ఒక మహిళామూర్తి. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదు అంటూ ఎందరికో రొమ్ము క్యాన్సర్ సర్వైవర్ల కోసం తన చేత్తో అల్లిన ఉచిత కృత్రిమ రొమ్ములను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శతమానం భవతి సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. శ్రీమతి జయశ్రీ రతన్ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తన స్వహస్తాలతో కృత్రిమ రొమ్ములను తయారు చేసి ఎందరికో సహాయంగా నిలుస్తున్నారు. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైంది ఆవిడ ప్రయాణం. వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగును నింపుతోంది ఈరోజు. అసలు ఎక్కడ ఎలా మొదలైంది అంటే, ఈ ఆలోచన 2017లో అమెరికాలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లినప్పుడు మొదలైంది. అక్కడే తొలిసారిగా చేత్తో క్రోషేతో అల్లిన ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటే కృత్రిమ రొమ్ములను తొలిసారిగా చూశారట జయశ్రీ గారు. ఆసక్తిగా అనిపించి ఆ అల్లిక నేర్చుకున్నారు. అక్కడ ఉన్న ఒక స్థానిక గ్రూప్లోకి చేరి అదంతా అయిపోయింది. ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియాకి తిరిగి వచ్చాక జయశ్రీ గారు క్యాన్సర్ బారిన పడిన తన అత్యంత దగ్గర బంధువు మాస్టెక్టమీ అంటే రొమ్మును పూర్తిగా తొలగించబడ్డం అన్నమాట, అలాంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారి బంధువుల మహిళను కలిశారు. ఆ మహిళ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఉదాసీనంగా కూర్చున్నారు. ఏమైంది అంటే, మహిళ శస్త్రచికిత్స తర్వాత సిలికాన్ ప్రాసెసెస్ అంటే ఆర్టిఫిషియల్ గా బ్రెస్ట్ ని ఇంప్లాంట్ చేస్తారన్నమాట. అలాంటివి కొనే శక్తి లేక పాపం రొమ్మును తీసివేసిన భాగంలో చాలా బిడియపడుతూ రుమాలు లేకపోతే దుపట్టాలను చుట్టుకొని ఆ రొమ్ము స్థానాలని కవర్ చేసుకునేవారట. ఇది చూసి జయశ్రీ గారు చాలా చలించిపోయారు. తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. అదే బలమైన పునాదిగా మారింది ఆవిడ చేసే గొప్ప కార్యానికి. మరి ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:28 అవుతోంది. మరి అమెరికాలో చూశారు కదా వాళ్ల అబ్బాయి దగ్గరికి వెళ్లినప్పుడు తనెందుకు చేత్తో అల్లిన కృత్రిమ రొమ్ములను తయారు చేయకూడదు అనే ఆలోచనలో పడ్డారు జయశ్రీ గారు. ఇక రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత చాలా మంది మహిళలు తమ శరీరాకృతిని చూసి మానసిక వేదనకి గురవుతారు, సమాజంలో రావడానికి బిడియపడుతూ ఉంటారు. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా తిరిగి గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి అని సంకల్పించారు జయశ్రీ. ఏం చేశారు ఇంతకీ? జయశ్రీ గారి వయసు ఎంతో తెలుసా? ఇది మొదలెట్టినప్పుడు 65 ఏళ్లకి పైబడిన వయసులో ఒంటరిగా తన సంకల్పానికి నాంది పలికారు జయశ్రీ రతన్. అలా ఒక్కరితో మొదలైన ప్రయాణం తేలికపాటి అల్లిక అదే క్రోషెట్ ద్వారా మృదువైన కాటన్ నూలుతో కూడిన ఈ కృత్రిమ రొమ్మును తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంకొకటి ఏంటంటే, తను చేయడమే కాకుండా చాలా మందికి నేర్పడం కూడా మొదలెట్టారు. క్రోషే లేదా నేత నైపుణ్యం ఉన్నవారికి, ఆసక్తి ఉన్నవారికి ముందుగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంత పరిమాణంలో అల్లాలి, ఎలా అల్లాలి అనేవి దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలెట్టారు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నారీ నారీ నడుమమురారి చిత్రానికి యాజిన్ నజీర్ పాడిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఆవిడకి ఆలోచన వచ్చింది, అందరికీ మెల్లిగా కాస్త కాస్త ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు కదా. చిన్నగా తన ఇంట్లోనే అందరినీ చేరదీసి ఒక చిన్న ఫౌండేషన్ని మొదలుపెట్టుకున్నారు. దాని ద్వారా 16 ఏళ్ల టీనేజర్ల నుండి 82 ఏళ్ల బామ్మల వరకు చాలా మంది పనిచేస్తున్నారట. వాలంటీర్గా ఉచితంగా పనిచేస్తున్నారు. వారితో కలిసి స్వచ్ఛందంగా ఈ కృత్రిమ రొమ్ములను అల్లుతూ వారి సహాయాన్ని అందిస్తున్నారు. ఇక వీరు తయారు చేసే ఈ కృత్రిమ రొమ్ముల నాణ్యత గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతిష్టాత్మక బ్రెస్ట్ సెంటర్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ రోగులందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నారట ఈ కృత్రిమ రొమ్ముల్ని. మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ ప్రయాణంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది మహిళలు స్వచ్ఛంగా చేతులు కలిపి జయశ్రీ రతన్ గారితో కలిసి నడుస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నారు రొమ్ము క్యాన్సర్ బాధితులకు. వీరంతా కలిసి క్యాన్సర్ సర్వైవర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇవి అందిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత మహిళలు ఆత్మవిశ్వాసంతో తిరిగి తమ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటూ వెన్నుతడుతున్నారు. మరి మొదట్లో 1000 మందికి మాత్రమే వీరు ఇవ్వగలిచారు ఈ కృత్రిమ రొమ్ముల్ని. అలా మొదలైన ప్రయాణం 2026 సంవత్సరం నాటికి 30,000 మంది మహిళలకు ఈ కృత్రిమ రొమ్ములు, ఈ కృత్రిమ రొమ్ములు చేత్తో అల్లిన రొమ్ములు ఇచ్చే స్థాయికి ఎదిగారు జయశ్రీ రతన్ గారు. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆవిడ వయసు 73 సంవత్సరాలు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమం చిత్రానికి విజయ్ యేసుదాస్ ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలోడీ విన్నారు కదా. రచన శ్రీమణి, సంగీతం గోపిసుందర్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. చేత్తో అల్లిన కృత్రిమ రొమ్మలను తయారు చేస్తూ మేమున్నాం, మీకేం భయం లేదు అంటూ వెన్ను తడుతున్న శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతిగా ఉండే వయసులో ఒక పెద్ద అడిగే వేశారు జయశ్రీ గారు. ఒక సాధారణ గృహిణిగా ఒంటరిగా క్రోషెట్ అల్లికతో మొదలుపెట్టిన ఆవిడ నేడు వందలాది మంది వాలంటీర్స్తో కలిసి పనిచేస్తున్నారు. కేవలం ముంబైలోనే కాకుండా భారతదేశం, అమెరికా మొత్తం 5 దేశాల్లో విస్తరించి ఉన్నారు వారి వాలంటీర్స్ అందరూ. ఇక ఒక గృహిణి ఏమైనా చేయగల

తెలుసుకోగలదు అంటూ చేసి చూపిస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. 5 దేశాల వాలంటీర్స్ వాలంటీర్ నెట్వర్క్ తో పాటు ఎందరో కలిసి అంతా మనం గమనిస్తే కేవలం ఉచితంగా మాత్రమే ఈ సర్వీసెస్ ని చేస్తున్నారు. మేమున్నామంటూ వెన్నంటూ ఉంటూ ఎందరికో కొత్త ఉత్సాహాన్ని భరోసాని ఇస్తున్నారు వీరు. అసలు ఇదంతా మాట్లాడుకుంటుంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఎలాంటి కష్టానైనా అనారోగ్యం అవ్వచ్చు, ఎలాంటి కష్టానైనా పక్కనే నీకేం కాదు నేనున్నాను అని నిల్చున్న వ్యక్తి ఒక మంచి మాట, ఆ స్వాంతనే మనలో సగం రోగాన్ని పక్కకి నెట్టేస్తుందిట. అందుకనే ఎవరైనా కాస్త ఉదాసీనంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న వారితో మనం ఉంటే కొండంత బలం ఇచ్చినట్టే అవునా. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాకి సరిత్ సంతోష్, శ్రీనిష ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వీరు తయారు చేసే అంటే చేతులతో అల్లే కృత్రిమ రొమ్ములు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెక్కికి వెళ్తాయట. నైపుణ్యత బాగుంటేనే అలాగ అవి కావాల్సిన వాళ్ళకి, బెనిఫిషరీస్ కి పంపడం జరుగుతుంది. ఈ ప్రాసెసెస్ అంటే ఈ కృత్రిమ రొమ్ముల కోసం వాడే 100% వాడే ప్రతి ఒక్కటి కూడా 100% కాటన్ నూలుతో తయారు చేయడం వల్ల వీటిని ఈజీగా ఉతుక్కోవచ్చుట. 2

సంవత్సరాల పాటు ఉతుక్కొని తిరిగి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. అంటే చాలా సులువుగా వాడుకునే పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తున్నారు. క్యాన్సర్ నయం అయిన తర్వాత కూడా మహిళలు ఎదుర్కొనే మానసిక బాధను గుర్తించి ఒక చిన్న నూలు వస్త్రంతో వేల జీవితాల్లో రంగులు నింపారు జయశ్రీరతన్ గారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కటే పంపించారట, వీళ్ళు పంపించినప్పుడు జంటగా పంపిస్తారట. పరిశుభ్రత కోసం ఒకటి ఉతుక్కున్నా సరే రెండోది అందుబాటులో ఉండేటట్టు చూస్తారట. ఒక్క రొమ్ముకు శస్త్రచికిత్స చేయించుకున్న వారికి రెండు, అలాగే రెండు రొమ్ములకు శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్ళకి నాలుగు ఈ కృత్రిమ రొమ్ములను పంపిస్తారట. ఇంకో విషయం ఏంటి తెలుసా, వీళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవి చేరేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. 24 నెలల తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకవేళ కొత్తవి కావాల్సి వస్తే రీఫిల్ కూడా చేస్తారట. అసలు ఎలా వచ్చింది మేడం ఈ ఆలోచన అంటే, చెప్పాను కదా ఆవిడ మొదటిసారిగా తన బంధువులు దగ్గర బంధువులు ఎవరి దగ్గరికి అయితే వెళ్లారో ఆవిడ బాధను చూసి, వర్ణనాతీతమైన బాధను చూసి ఈ ఆలోచన పుట్టింది అంటున్నారు జయశ్రీరతన్ గారు. చెప్పాను కదా ఆవిడ వయస్సు 73 సంవత్సరాలైన ఇప్పటికీ ఒక టీనేజ్ పిల్ల ఎలాగ పనిచేస్తారో అలాగ నిత్యం ఆవిడ తన సేవను అందిస్తూనే ఉన్నారు. సమాజ సేవకి ఇంకా బాగా చేయాలి అని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు.

0: మనం చిత్రానికి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:52.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00

0: సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైమ్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 35 సెకండ్లు. మరి ఇందాకలా మనం చెప్పుకుంటున్నాం కదా, స్వచ్ఛ భారత్ మిషన్ లో వాడే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ తగ్గించాలి, మళ్లీ తిరిగి వాడుకోవాలి, సాధ్యమైనంత వరకు పర్యావరణానికి కూడా హితం చేస్తూ ఉండగలగాలి అన్నాం కదా. మరి ఇందాకలా ప్లాస్టిక్ బాటిల్స్ లో మొక్కలు పెంచడం విన్నాం. ఇప్పుడు వినబోయే విషయం కూడా చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే కిచెన్ లో సాధారణంగా మహిళలు మనం జనరల్ గా కిచెన్ లో వాడుతూ ఉంటాం, వాడిన కిచెన్ వ్యర్థాలు అంటే కూరగాయ పెచ్చులు, పళ్ల ముక్కలు, తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా దగ్గర సేకరించి విడివిడిగా సేకరించి కంపోస్ట్ తయారు చేసి అంటే వాడే ఎరువుగా తయారు చేసి ఆర్థికంగా ఇండిపెండెంట్ గా అవుతున్నారు ఎందరో మహిళలు. స్వయం సహాయక గ్రూపుల్లోని ఇలాంటి చెత్తను సేకరించి, కిచెన్ వ్యర్థాలను సేకరించి కంపోస్ట్ చేసి, హోమ్ కంపోస్ట్ చేసి మరీ రైతులకు అందిస్తున్నారట. ఇది కూడా ఎంత వారినే పర్యావరణ సఖీలని కూడా అంటారు. ఇళ్ల నుండి వచ్చే తడి చెత్త, కూరగాయల వ్యర్థాలని ఈ రోజుల్లో వ్యవసాయానికి పనికొచ్చే ఆర్గానిక్ ఎరువుగా మారుస్తున్నారు. కొంతమంది దేశంలో ఎందరో సహాయక ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు, అలాగే ఈ పర్యావరణ దీదీలు కూడా ఈ తడి చెత్తను సేకరించి కంపోస్ట్ గా మార్చి విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారట. అంటే ఏది పనికిరాదు అని పారేయక్కర్లేదు, దాంట్లో కూడా మనకు పనికొచ్చే వస్తువులుంటాయి. కాకపోతే మనం దాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుంటే అన్ని మంచివే. మీరేమంటారు? మరి ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత అందమైన మెలడీ కదా. ప్రేమికుడు సినిమాకి ఉన్ని కృష్ణన్ పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ. మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి ప్లాస్టిక్ నుండి వర్టికల్ గార్డెన్స్ తెలంగాణలో సిద్దిపేట వాళ్ళు తయారు చేశారు. మరి వంట కిచెన్ లో ఉండే వ్యర్థ పదార్థాల నుండి కంపోస్ట్ చేసి ఎరువుగా మారుస్తున్నారు మహిళలు అన్నాను. మరి ఎప్పుడు చెప్పబోయే అస్సాంకి చెందిన మహిళలు రీసైక్లింగ్ కి కాదేది అనర్హం అంటున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? పనికిరాని వ్యర్థ పదార్థాలను అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేస్తున్నారు ఒక స్పెషల్ టెక్నిక్ తో. అదే అప్సైక్లింగ్ అంటారు. అస్సాంలోని నీటి గుర్రపు డెక్క మొక్కల వ్యర్థాలతో మహిళలు అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారట. అంతేకాదు కొన్ని రాష్టాల్లో అయితే పాత ప్లాస్టిక్ వ్యర్థాలను మగ్గాలపై వేసి అందమైన బ్యాగులుగా కూడా తయారు చేస్తున్నారు. మహిళా హస్తకారులు తరుచుకోవాలి కానీ చేయండి, ఏముంటుంది చెప్పండి. మరి ఈ రీయూజ్ రీసైకిల్ దీనికి సంబంధించి, స్వచ్ఛ భారత్ దీనికి సంబంధించి మనకు ఒక మెయిల్ పంపించారు. ఎవరంటే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుండి పంపిస్తున్నారు. మేము కూడా మా ఊళ్ళో ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేయకుండా ఒక సెపరేట్ ప్లేస్ పెట్టి అక్కడే స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము. మరి పాటించాలి, మన ఊరంటే మన కన్నతల్లి లాంటిదే కదా. మన ఊరిని మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఆరోగ్యం, ఆనందం కూడా. ఇప్పుడు విందాం సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన ఈ మెలోడీ.

సాహసం స్వాసగా సాగిపో చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48 దాటి 13 సెకండ్లు. మీకు ఒక విషయం చెప్పనా, హైదరాబాద్ నగరంలో చాలా చోట్లు, చాలా మెయిన్ ప్లేసెస్, ఆ ప్రదేశాలన్నీ పింక్ కలర్ లో మారిపోయాయి. అవునండి, మీరు విన్నది నిజమే. అంటే పింక్ పెయింట్ వేయలేదు, కానీ పింక్ కలర్ విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. ఎందుకంటే ఇందాకలా చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకున్నాం కదా, అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకుని పింక్ అక్టోబర్ అంటారు ఈ నెలని. అక్టోబర్ నెలని పింక్ అక్టోబర్ అని పిలుస్తారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరం పింక్ కలర్ లోకి మారిపోయిందన్నమాట. రాత్రిపూట ముఖ్యంగా గమనిస్తే కొన్ని ప్రదేశాలు ఈ పింక్ కలర్ లైట్స్ తో, అంటే గులాబీ రంగు దీపాలతో కనిపిస్తుంటాయి. రాజ్భవన్, చార్మినార్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం చుట్టూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. మరి ఎవరైనా ఆ అందమైన ఆ గులాబీ రంగు వర్ణంలో మెరిసిపోయే ఈ కట్టడాలను చూడాలనుకుంటే తప్పకుండా వెళ్లి చూసేయండి.

కాలాపని చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన నారాయణ వర్మ. ఇది ఇవాల్టి మెలోడీ టైం. మరి మరొక రోజు మరొకసారి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. శబ్ద తరంగాలపై

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. పిల్లల్లో రక్తం పెంచడానికి పలు ఆహార పదార్థాలని సూచిస్తున్నారు ఆహార నిపుణులు. చిన్నారుల్లో పలువురు రక్తహీనతతో తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. దీనివల్ల బరువు ఎత్తు తగ్గడం అంటే ఎత్తు పెరగకపోవడం ఇలాంటి వారికి కొన్ని రకాల ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినిపిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వాటితో రక్తం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. అవేంటంటే రాగి జావ, బెల్లంతో చేసిన రాగి నువ్వుల లడ్డూలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, బీట్రూట్, గుడ్లు, దానిమ్మ ఇలాంటి పదార్థాలను మనం ఆహారంలో భాగం చేస్తే ఎంతో బాగుంటుందని వారు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మరి మీ పిల్లలకు పెట్టే ఆహారంలో ఇవి ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడైతే నువ్వు వస్తానంటే నేను అద్దంటానా చిత్రం నుంచి ఈ పాట.

0: ఇది యాలటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి. ఈ కార్యక్రమం నిత్య పోచ్చామట్టు 5 నుంచి 5:30 దాకుంటది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఇవాళ్టి కార్యక్రమంలో జూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో ముచ్చట, తర్వాత మహిళలకు స్కూటీ డ్రైవింగ్ శిక్షణ, ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చట. ముందు వెళ్ళిందాం జూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది జి గంగామణి.
1: అందరికీ నమస్కారం. నా పేరు రజిత. మాది సిరికొండ మండల్ విలేజ్ కొండాపూరు ఆదిలాబాద్ జిల్లా. నాది మా వారు అంటే ఇంతకు ముందు ట్రాక్టర్ నడుపుతుండే, ఇప్పుడు అతను దుబాయ్ వెళ్ళిండు. మా పాప చదువుకుంటది ఇప్పుడు 10వ తరగతి కాగజ్ నగర్ గన్నారంలా. పాప బాబు ఏమో 7వ తరగతి ఇక్కడ సిరికొండలనే చదువుకుంటున్నాడు. నేను 5వ తరగతి వరకు చదువుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ లా అంటే ఈ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మా నానమ్మ అప్పుడు ఆ జమానా కాలంలా అద్దతులం బంగారం ఇచ్చి నేర్పించింది నాకు ఈ టైలరింగ్. దాని ద్వారా నేను చిన్న చిన్నగా బట్టలు కుట్టడం అంటే చిన్న చిన్న పరుసులు తయారు చేయడం, పాత బట్టలతోటే తయారు చేసిన నేను ఫస్ట్, అంటే నాకు కుట్టచ్చా కుట్టరాదా అనేది దాని మీద ట్రై చేసుకుంటా వెళ్ళిన ఉంది. దాని ద్వారా నేను డ్రెస్సులు, బ్లౌజులు, మగ్గం వర్క్, జూట్ బ్యాగు, హ్యాండ్ బ్యాగు ఇవన్నీ తయారు చేయడం అలవాటైంది. తర్వాత పెళ్లి అయిన తర్వాత నేను అత్తగారింటి కడ మిషన్ లేదు, తల్లిగారింటి కడ కూడా మిషన్ లేదు, కానీ వేరే వాళ్ళు నేర్చుకునే వాళ్ళ దగ్గరనే ఇవన్నీ కుడుతుంటాయి. వాళ్ళ పాత మిషన్ ఇచ్చారు నాకు ఇట్లా కుట్టుకోమని, దాని ద్వారా కుట్టడం అనేది నేర్చుకున్నా. నాకు పెళ్లి అయిన తర్వాత మా ఆయన నువ్వేం చేస్తావు అని నాకు అడిగిండు అన్నట్టు. ఒక 2-3 నెలలకు అడిగిండు నువ్వేం పని చేస్తావు అని అన్నాడు. అంటే నాకు వ్యవసాయం కూడా అచ్చు, అంటే నువ్వు ఇంటికాడ ఉండి చేసే పనులు నీకేమైనా అచ్చా అని అడిగిండు. అంటే నాకు టైలరింగ్ అచ్చు అని అంటే మరి అయితే ఇప్పుడైతే డబ్బులు లేవు నా చేతులు అని ఆయన ఆలోచించుకున్నాడు. పాపం డబ్బులు లేవు అంటే బీద పరిస్థితి మాది, అంటే నేను అతన్ని అడగలేని పని చేస్తాను డైరెక్ట్ అని ఆయననే అడిగిండు అన్నట్టు. నువ్వేం చేస్తావు చెప్పు మరి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే నేను మిషన్ తెచ్చుకుంటా అంటే వారం చిట్టిలా వారం వస్తారు చూడు, వాళ్ళ దగ్గర నేను 5,000 రూపాయలు లోన్ గా అప్పుగా తీసుకున్నా అన్నట్టు. 5,000 రూపాయలు తీసుకుని అప్పుడు నేను కొన్న మిషన్ 3,500 నిర్మల్ నుంచి తీసుకొచ్చడానికి 4,500 వరకు కిరాయితో పాటు అయింది. అయితే దాంట్లో దాని నుంచి బ్లౌజులు డ్రెస్సులు అన్ని కుట్టడం అనేది నేర్చుకున్నా. నాకు వచ్చిన వీటిని కూడా ఒకరోజు ఏం చేసిన అంటే పాతది బియ్యపు సంచి చూసుకొని నేను ఒక బ్యాగ్ తయారు చేస్తా, మనం ఏదైనా కింద అంతా చెత్త చెత్త ఉంటుంది అన్నట్టు ఒక బ్యాగ్ తయారు చేసుకున్నా. నేను ఈ హ్యాండ్ బ్యాగ్ లాగానే కటింగ్ చేసుకుని కుట్టి తయారు చేసిన తర్వాత మంచిగా గుర్తున్నావు కదా బ్యాగులు, ఒకసారి ఒక 2-3 కుట్టి చూడు ఎవరన్నా కొంటారేమో అన్నట్టు మా ఆయన అంటే దాని ద్వారా ఒక 2-3 కుట్టి మా అమ్మ వాళ్ళకి ఇచ్చినా. నేను మేమే తీసుకుంటామన్నట్టు మా అక్కళ్ళని పట్టుకుని అటు ఇటు కూరగాయలు అవటి బ్యాగులు మంచిగా ఉన్నాయి ఇవి ఎక్కడ ఉన్నారు అంటే మా చెల్లే ఉట్టింది అని అంటే మాకు కూడా ఒక 2-3 కావాలంటే మా అక్క ఫోన్ చేసి నేను ఆ బియ్యపు సంచి ద్వారానే దానికి క్లాత్ గా అంటే మోడల్ గా తయారు చేసి ఇచ్చినా. నేను ఒక 10-12 తయారు చేసి ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. అంటే అప్పుడు నేను బ్యాగ్ ఎంత పెట్టినా 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు కుట్టి ఇచ్చిన అన్నట్టు. ఆ చెల్లే మంచిగా ఉన్నాయి నువ్వు కుట్టడం ఏం కాదు ఇట్లా కుట్టి ఒకసారి నువ్వు ఎక్కడన్నా ఎవరికన్నా నీయు మంచి అమ్ముడు పోతాయి అంటే జూటు అనేది నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా. అంటే ప్రింటెడ్ జూటు మనకు రెడీ దొరుకుతుంది కాబట్టి మనకు దగ్గర ప్రింట్ మిషన్ లేదు కాబట్టి అక్కడ నుంచి జూటు తెచ్చుకున్నా. జూటు తెచ్చుకొని కుట్టి మండల్లా ఎంపీడీఓ సార్కి ఒకటి ఇచ్చిన లంచ్ బ్యాగు, ఆ బ్యాంకు మేనేజర్ కు కూడా 3 బ్యాగులు క్యాషరు మంచిగా ఒకటి అనేది వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొన్న తర్వాత నాకేం చేసిరంటే మళ్ళీ డిఆర్డిఏ వాళ్ళు ఇట్లా స్టాల్స్ కి వెళ్తావమ్మా నీ దగ్గర అన్ని తయారు చేస్తావు మగ్గం వరకు బ్లౌజులు ఇవన్నీ మరి నువ్వు వెళ్తావు అంటే అవును అంటే నేను సరస్సు పోగ్రాలకు కూడా ఎగ్జిబిషన్స్ పెట్టడానికి హైదరాబాద్ వైజాగ్ ఇట్లా పంపుడు వాళ్ళు. నేను దాంతో పాటు షర్ట్స్ కూడా తయారు చేస్తుంటే అంగీలు కుట్టడం వీటితో పాటు అవి కూడా పెట్టినా మగ్గం వరకు బ్లౌజులు ఇవన్నీ పెడుతూ వెళ్ళినా. నా భర్త కూడా నాకు సహకారం చేస్తాడు, సపోర్టింగ్ ఉంటాడు. అంటే ఎల్లు సరే నేను అద్దానా చేసుకోవాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా అంటే మనం వెళ్ళాలి అంటే ఇంట్లో మన పర్మిషన్ కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నా అంటే 10 కానీ 12 రోజులు కానీ అక్కడ మనం అక్కడ ఉండబడుతుంది. కాబట్టి నాకు చిన్న ఉన్న పిల్లల్ని కూడా మా యారాల వాళ్ళకి అప్ప చెప్పినా కానీ వాళ్ళు చూసుకున్నారు. అంటే సొంత మాకు అత్త మామ లేరు. మొన్న రీసెంట్ గా మామయ్య అనిపోయిండు. మరుదులే గాని ఆ యారన్లే గాని నాకు సపోర్ట్ మంచిగానే చేస్తారు. ఎటన్నా వెళ్ళినా వాళ్ళ దగ్గర ఉన్నా గానీ ఉంచుకుంటారు. నా భర్త కూడా నాకు బాగా సపోర్టింగ్. అంటే అమౌంట్ లేకపోయినా గానీ వేయడం. ఇప్పుడు గ్రూప్ లో తీసుకున్నా, శ్రీనిధి నుంచి కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నా. తీసుకుని ఆ బిజినెస్ అనేది కొంచెం కొంచెం కొంచెం కొంచెం ముంగటికి. ఇప్పుడు మిషన్లు అవసరం దీనికి. మెయిన్ జూట్ మిషన్ ఉంటుంది దీనికి సపరేట్. కానీ నేను నార్మల్ మిషన్ మీదనే చూది చేంజ్ చేసుకుని 21 నంబర్ సూది పెట్టుకుని ఈ జూట్ అనేది కంప్లీట్ చేసుకుంటా. ఇంటికాడనే కుడతా నేను జూట్ డెలివరీ. అక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటా మొత్తము. దీని ద్వారా నేను స్టాల్స్ అన్ని డిఆర్డీఏ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ కూడా మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వెళ్తారు. మంచి లాభాలు ఉన్నాయి. అంటే ప్లాస్టిక్ నిషేధం చేయాలి అంటే కొంచెం మనకు ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి అవుతుంది. ఈ జిల్లాలో ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ మెటీరియల్ అంతా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడనే మనం ఒక మ్యాన్షన్ ఒక కంపెనీ లాగా ఏర్పాటు చేసి 20 మందికి ఉపాధి ఇవ్వాలి అంటే డబ్బుతో ఊడుకున్నది మేడం. ఇది కంపల్సరీ. టైలరింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ కుట్టగలుగుతారు. ప్లాస్టిక్ నిషేధం కూడా చేయగలుగుతాం మనం. ఈ ప్లాస్టిక్ మీద కూడా ఏమయ్యకుంట ఇంద్రవెల్లి దగ్గర ఉన్నది ఏమయ్యకుంటకు కలెక్టర్ వాళ్ళు ప్లాస్టిక్ నిషేధం పైన నేను అక్కడ 170 బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. 7000 బ్యాగులు నేను అక్కడ అందించిన ప్లాస్టిక్ నిషేధం పైన. అదేమన్నా అంటే కలెక్టర్ ప్లాస్టిక్ నిషేధం చేయాలి అంటే ప్రతి గ్రామ పంచాయతీలకు ప్రతి విలేజ్లకు సప్లై చేసుకుంటే ప్లాస్టిక్ అనేది నిషేధం అవుతుందని కలెక్టర్ వాళ్ళు చెప్పిండ్రు. మంచిగా ఉంటది షాపులకు ఈ స్కూళ్లకు ఈ స్కూల్ బ్యాగులే గానీ ఏవే గాని మొత్తం మనం సప్లై చేసడానికి ఉంటది మేడం. కానీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మేనేజర్లు మనకు సహకరించాలి.
2: అంటే మీరు ఒక లోన్ ద్వారా ఇంకా
1: ఎక్కువ చేయాలి, ప్లాస్టిక్ నిషేధం చేయాలి.
2: మినిమం ఎంత ఖర్చు పెడితే మీరు అనుకున్నది అవుతుందని అనుకుంటున్నారు?
1: ఇగో బాగా లక్షల్లో పోకపోయినా అవసరం లేదు. ఒక 20 లక్షలు ఇచ్చారు అనుకో, 20 లక్షలలో ఒక 10-12 లక్షలు సామానుకుంటది. మన మెటీరియల్కు 2-3 లక్షల మెటీరియల్ అడ్వాన్స్ గా తెచ్చుకొని పెట్టుకోవడానికి ఈ రన్నర్స్ ఈ జూట్స్ ఈ రన్నర్స్ ఉన్నది కదా, దీనికి సంబంధించి ఉంటది. దేనికి ఏదైతే పెట్టాలనేది దానికి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుంది. కాబట్టి మళ్ళా ఈ పర్సులు తయారు చేయడం, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, లెజర్స్ బ్యాగు, దీన్ని కూడా మనం ఇక్కడనే తయారు చేయొచ్చు మేడం. అది తక్కువ రేటుగానే మనకు దొరుకుతుంది. అక్కడ మీటర్ల హిసాబ్ దొరుకు. ఇక్కడ మనం లెజర్ బ్యాగ్ కొనాలంటే ఒక్క బ్యాగ్ కొనాలంటే 1000-1200 ఉన్నది. అదే మనం తయారు చేస్తే మనకున్న కస్టమర్లకు కూడా తక్కువ రేటుగా కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా 10 రూపాయలు 5 రూపాయలు ఏదో మిగులు పట్టు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు లాస్ అవుతారు. ఇప్పుడు కొనేది 1000 రూపాయలు పెట్టుకుంటారు, 1500 పెట్టుకుంటారు, 2000 అంటారు. లెజర్ బ్యాగ్ ఇంత పర్చుకే ఒక 250-250 లెజర్ ఉంటుంది. కాబట్టి దానికి

0: ఎక్కువ ఉంటది. అట్లా అన్ని చేసి కూడా అమ్మచ్చా అన్న ఉద్దేశం ఉన్నది, కానీ నాకు బ్యాంకు వాళ్ళు సహకరిస్తే ఇవన్నీ చేయాలన్న ఆలోచన నాకున్నది.
1: మీరు ఇప్పుడు అంటే ఈ తయారీ గురించి కానివ్వండి, బయట మీటింగ్స్ నేర్చుకోవడానికి కూడా బయట ప్రాంతాలకు వెళ్ళాను అన్నారు కదా, అంటే ఒక మహిళ మామూలుగా ఒక గృహిణివి ఇట్లా అలా వెళ్ళడము, అందరిని కలవడం, మీలో ఉన్న ఒక టాలెంట్ ని బయటకు చూపించడం అనేది ఎలా ఫీల్ అవుతుంది?
0: అది నేను మంచిగా ఫీల్ అవుతున్నా, అంటే గ్రేట్ కదా. ఒక మహిళ ఇంటి మందమే ఉంటది. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు ఆదిలాబాద్ రావాలన్నా గానీ ఏం పోతావని భర్త తీసుకుని వస్తాడు, కానీ ఆ ఫ్రీడమ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా భర్త వల్ల వచ్చింది. నాకు నా భర్త సపోర్ట్ బాగా ఇచ్చిండు, అంటే 10 మందిని నేను కలుసుకోగలిగిన నా భర్త చేసే సపోర్ట్ వల్ల నేను ఈ 10 మంది ఆఫీసర్లని కలిసిన ఒక స్థాయికి ఎదుగుతున్నా అంటే నా భర్త వల్లనే. ఫస్ట్ నా భర్తనే నాకు సపోర్టింగ్. ఇట్లా ఉంటే నేను ఎవరిని చూడబోతుండే, బయట ప్రపంచమే నాకు తెలియకపోతుండే. ఇది నేను గర్వకారణంగా అనుకుంటున్నా మేడం.
1: అంటే మీరు చిన్నతనంలో నేర్చుకున్న టైలరింగ్ మిషన్ వర్క్ అనేది ఇప్పుడు ఇంత యూజ్ అవుతుందని మీరు అప్పుడు అనుకున్నారా? అసలు
0: అట్లా ఊహించుకోలేదు నేను. టైలరింగ్ అనేది ఇంట్లో ఇంటి మందమే కదా, బట్టలు బ్లౌజులు డ్రెస్సులు అని అంత మందమే అనుకున్నా కానీ నేను ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతా ఇట్లా వెళ్తా అనే ఫీల్డ్ అని అనుకోలేను కూడా.
1: ఇప్పుడు మీరు ఈ నేర్చుకున్న దాన్ని ఇంకా వేరే వాళ్ళకి నేర్పిస్తున్నారా మామూలుగా మీతో?
0: నేను నేర్పిస్తున్నా. నేను టైలరింగ్ కూడా డిఆర్డిఏ వాళ్ళ నుంచి కూడా నేను మహిళా సంఘాల సభ్యులకు టైలరింగ్ జూట్ బ్యాగు అగరబస్తీలు అప్పడాలు చేయడం పైన ట్రైనింగ్ కూడా ఇచ్చిన. నేను 400 మండలు ఊట్నూరు దంతనపల్లి ఇవన్నీ ఇంద్రవెల్లి ఇవన్నీ వెళ్ళిన నేను
1: నేర్పడానికి కూడా.
0: నేర్పడానికి కూడా డిఆర్డిఏ నుంచి పెట్టిర్రు. ఇప్పుడు డిఆర్డిఏ ద్వారా కూడా నేను ఇక్కడ టీటీడీసీ లా కూడా ట్రైనింగ్ ఇస్తున్నా. నేను స్కూల్ టీచింగ్ బట్టలు కూడా నాకు ఇచ్చిండ్రు. స్కూల్ వర్క్ కూడా నేను 592 జతల పుట్టినా నేను పిల్లలకు, 392 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినా నేను. మళ్ళా విలేజ్ ల సిరికొండ మండల్లా ముస్లింస్ మళ్ళా మాల ఎస్సీ ఎస్సీలకు బీసీలకు కూడా నేను 200 పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన. వాళ్ళ అత్తగారి ఇండ్లలో కూడా టైలరింగ్ కుట్టుకొని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు కూడా నిలబడుతున్నారు.
1: అంటే ఇప్పుడు మీరు ఇవి తయారు చేస్తున్నారు అటు నేర్పిస్తున్నారు, టైం షెడ్యూల్ అనేది ఎలా?
0: టైం అంటే మేడం ఇప్పుడు నేను ఇప్పుడు స్కూల్ బట్టలు కుడుతున్నా, ఈ మధ్యలో మనకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు డిఆర్డిఏ వాళ్ళు, ఫోన్ చేస్తారు ఇట్లా ఒక 20 రోజులు అయిన తర్వాత మీకు ఎగ్జిబిషన్ ఉందమ్మా మీరు రెడీ చేసుకోనంటే అది నేను ఆ పనిని ఆపేస్తా. అక్కడికి ఆపేసి ఈ పనిని ముంగట పెట్టేసుకుంటా, అంటే అక్కడ నుంచి 4 తిట్లు పడ్డా సరే కానీ ఈ పని కంప్లీట్ చేస్తా, ఎందుకంటే ఇది ఇంపార్టెంటే ఇది ఇంపార్టెంటే కాబట్టి నేను అక్కడ ఆఫీస్ అయినా ఈ వరకు చేసుకుని తీసుకుని వస్తాను.
1: మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి నేర్పియాలంటే కూడా 40 రోజులు ఇలా ఉంటుంది కదా, అలా వేరే ఊరికి వెళ్ళడం రావడం?
0: వెళ్తా, వెళ్ళి వాళ్ళకు నేర్పించి వస్తా. నేను విలేజ్ లా కూడా నా ఇంటి ఖర్చులకు కూడా బ్లౌజులు కూడా కుడతాను. నైట్ నేను ఇంటికి చిల్లర ఖర్చులకు కావాలి, ఇవి నెల అయినాక అమౌంట్ ఇస్తారు నాకు కాబట్టి ఇంటి ఖర్చులు చాయ్ పత్తి చక్కెర కావాలన్నా కానీ విలేజ్ వాళ్ళు బ్లౌజులు డ్రెస్సులు కుట్టమంటారు కదా అవి కూడా చేసుకుంటాను. నేను నైట్ 12-11 వరకు చేసుకుంటాను. నేను దాంట్లో కూడా సహకరించుతాను నా భర్త. ఎట్లా అంటే నైట్ ఒకటి భయపడతాదేమో అని వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటా ఆయన డ్యూటీకి వచ్చి కూసుండి మాట్లాడతాను. నేను వరకు చేసుకుంటా కూసుంటాను, నాకు ఆయన అట్లా కూడా సపోర్టింగ్ చేస్తాను. నైట్ టైం ను వేస్ట్ చేసుకోను, మనకు ఇప్పుడున్న టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళా ఈ టైం రేపు చేయలేము.
1: భర్త ఒక దూర ప్రాంతాల్లో ఉన్నారు, మీ వరకు మీరు చేసుకోవడం, ఏ టైం కి బయటకు వెళ్ళాలో తెలియదు, వరకు మీరు ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు రాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు సపోర్ట్ ఉంటారు, కొందరు వ్యతిరేకంగా కూడా ఉంటారు కదా, అలాంటి సందర్భాలు వచ్చినాయి అంటే వ్యతిరేకంగా?
0: ఎదుట వాళ్ళ మాటలు పట్టించుకోకు, వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు అలా అవసరం లేదు. నేను కరెక్ట్ ఉంటే చాలు, నువ్వు కరెక్ట్ ఉంటే చాలు అంటాను నా భర్త. ఎవరి మాటలు పట్టి నా ఇంటి వాళ్ళన్నా నువ్వు పట్టించుకుని అవసరం లేదు వాళ్ళతోటి, నేను కరెక్ట్ ఉంటే చాలు కదా, నేనే నిన్ను పంపుతున్నా, ఇంకోళ్ళు అంటే నువ్వెందుకు కొడతావు అని అవసరం లేదు, గుంజి కొట్టు ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అంటాడు. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, చెయ్యాలి, నీకు టాలెంట్ ఉంది, నిన్ను నేను ఇక్కడనే ఆపేస్తే కరెక్ట్ కాదు, రేపు ఫ్యూచర్ల నాకు సాత కాదు అనుకో, నువ్వు ఉంటావు కదా నాకు హెల్పింగ్ చేయడానికి అన్న సపోర్ట్ ద్వారా నన్ను పంపుతాడు మేడం.
1: మీ లైఫ్ కి మీరు ఈ చేసే వర్క్ అనేది ఎంత హెల్ప్ అవుతుంది?
0: చాలా హెల్ప్ అవుతుంది మేడం, నా పిల్లల చదువుకు. అంటే మనం పని చేస్తేనే డబ్బులు ఉంటాయి మేడం. ఇప్పుడు ఇంట్లో ఉన్న డబ్బు ద్వారా నేను ప్రతిదానికి యూజ్ చేసుకుంటా. అంటే మనం ఇంకొకళ్ళని అడగలేము, అడిగే పరిస్థితి లేదు. నేను ఎవరిని పక్కింటి వాళ్ళని 10 రూపాయలు అడగను, ఎవరిని కూడా అడగను.
1: సరే ఇప్పుడు మీలాగా మహిళలు అంటే వారిలో ఉన్న నైపుణ్యం వారిలో ఉన్న టాలెంట్ తో ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటే గెలుపు వస్తుంది అని అంటారు? మీరు కొన్ని చూశారు, వాతావరణాలు చూశారు కదా, మనకు వచ్చిన పనిని మనం అందులో గెలవాలి, లబ్ధి పొందాలి, మంచి పేరు రావాలి అంటే ఎలా ఉండాలి అంటారు?
0: ఇగో మనకు మంచి పేరు రావాలి అంటే ఒక పని చేసి మార్కెట్లకు వచ్చినామంటే మనం గట్టిగా నిలబడాలి, అది చేయాలి, చేయాలి అంటే మన దగ్గర టాలెంట్ కూడా ఉండాలి, మన ఇంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే మనం నిలబడి చేస్తేనే మనకు అది కరెక్ట్.

0: బట్టి సక్సెస్ అవుతుంది. ఉండడానికి ఓపిక కూడా ఉండాలి.
1: మీరు ఎన్ని రకాల బ్యాగులు చేస్తారు?
0: నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి, జూట్ బ్యాగ్ ఒకటి, లంచ్ బ్యాగ్ ఒకటి, మళ్ళీ స్కూల్ బ్యాగ్ ఒకటి, నాలుగు తయారు చేయగలుగుతాను. మళ్ళీ వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, క్లాత్ ద్వారా అంటే బ్యాంకులలో బంగారం పెట్టుకోవడానికి అవి కూడా తయారు చేసి నేను సిరికొండ మండల మేనేజర్ కూడా ఇచ్చిన, అంటే వజ్రాల వేసుకుని ఇట్లా ముడేస్తారు ఆ టైప్ లో కూడా నేను చేస్తాను. అట్లా కూడా బ్యాంకు సంబంధించి కూడా చేస్తాను. ఆర్డర్స్ ఇస్తారు 60, 70, 80, 100 ఇట్లా ఇస్తే అవి కూడా రెడీ చేసి ఇస్తాను నేను. మళ్ళీ పసుపు కుంకుమలు, రిటర్న్ గిఫ్ట్, వాయనాలకు కూడా సంబంధించిన ప్రింటెడ్, గృహ ప్రవేశం అవన్నీ తయారు చేస్తాను మేడం.
1: ఇప్పుడు అంటే మనం ఈ రోజు చూసిన ఫ్యాషన్ అనేది మళ్ళీ కొన్ని రోజులకు
0: ఉంటది, మారుతూ ఉంటది.
1: అది మీరు ఎలా గమనిస్తారు ఆ మార్పుని, కొత్త వాటిని క్రియేట్ చేయడం అనేది?
0: పబ్లిక్ కు ఏది అవసరము అనేది మనం క్యాచ్ చేసుకోవాలి ఫస్ట్. పబ్లిక్ దేని మీద పోతున్నారు, వాళ్ళ ఫోకస్ ఎట్లుంది, వాళ్ళ మైండ్ సెట్ దేని మీద బాగా ఫాలో అవుతుంది అనేది మనం గమనించాలి. పబ్లిక్ లో తిరుగుతాం కాబట్టి వాళ్ళు ఏమంటారు ఇది బాగుంది అన్నప్పుడు, అంటే దీనికి సంబంధించిన మోడల్ అనేది ఎన్నుకుంటా నేను, అంటే ఇట్లా మోడల్ తీసుకురావాలా అన్నట్టు ఆలోచన నాకు వచ్చింది. ఇప్పుడు మేడం సార్ వాళ్ళు ఏమన్నారు, రజితమ్మ ఇట్లా వేరే మోడల్ ఉన్నాయి ఇంట్లో లేవేంది అని అన్నారు, అంటే అది ఎట్లా చేయాలి అనేది మనం వెంటనే గమనించుకోవాలి. అది మనం తయారు చేయాలి పబ్లిక్, అది అవసరం కాబట్టి.
1: మీతో పాటు ఎంతమంది పనిచేస్తారు?
0: ఇగో నా దగ్గర నేను ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చాలా ఉంటారు, వాళ్లకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు కూడా దీని మీద అవగాహన చెప్పిన, అంటే ఇట్లా దీంతో పాటు మన జూటు కూడా చేసుకుంటే ప్లాస్టిక్ నిషేధం మేడం పెట్టుకుందాం, మీకు మేము సపోర్ట్ ఉన్నాము, మేము చేద్దాము అని అందరు ఆధార్ కార్డులు కూడా రెడీ చేసారు మేడం. ఏదో ఒక బ్యాంక్ ద్వారా అడిగి లోన్ తీసుకుని ఈ సిరికొండల మహిళా
1: ఇదంతా
0: నేను ఒక్కదాన్ని ఓన్ గా చేసుకుంటాను.
1: అంటే ఫ్యూచర్ లో ఇంకొక నలుగురిని కలుపుకొని
0: పెద్దగా చేయాలి అనేది నా గోల్ ఉంది.
1: ఈ క్రియేటివిటీ మీ చేతుల ద్వారా జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు?
0: ఏ మంచిగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా మంది కూడా చేయాలా, ఆడవాళ్ళు కూడా ముందుకెళ్లాలా, ఇంటి మందమే పరిమితం ఉండద్దు, మన భర్తకు కూడా మనం సహకారం చేయాలి. ఒక్కోని కష్టాజితం మీద బతకడం కరెక్ట్ కాదు, మన పిల్లలు ఉంటారు అతను కూడా ఎంతో కష్టపడతాడు కాబట్టి అతని కష్టంలో కూడా మనం తోడు ఉండాలి మేడం.
2: ఇప్పటిదాకా జూట్ బ్యాగుల తయారీ గురించి సిరికొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఎన్ రజితతో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది జి గంగామణి. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండు. మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. ఇప్పుడు ఇందా మహిళలకు స్కూటీ డ్రైవింగ్ శిక్షణ. ఆదిలాబాద్ కు చెందిన డి అనురాధతో ముచ్చట, వీరితో ముచ్చట పెట్టింది జి జ్యోతి.
3: మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారు. అది అవనిపైన ముందంజలోనే ఉంటున్నారు, అది ఆకాశంలోనైనా విమానాన్ని నడిపి కూడా ముందంజలో ఉంటున్నారు. తను నేర్చుకోవాలనుకుంటే ఏది లేకుండా అన్నిటినీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా కారు డ్రైవింగ్ శిక్షణ సెంటర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది మగవారు నేర్పిస్తుంటారు. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా నేర్పించడానికి ఆ శిక్షణ సంస్థలని, డ్రైవింగ్ సెంటర్లని ఏర్పరచుకుంటున్నారు. అయితే మన ఆదిలాబాద్ లో కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా అని ఎందుకంటున్నానంటే స్కూటీ నేర్పించే సెంటర్ ని ఒక మహిళ నిర్వహిస్తున్నది. మహిళతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. తన పేరు అనురాధ. నమస్తే మేడం.
4: నమస్తే మేడం.
3: మామూలుగానైతే కారు శిక్షణ కేంద్రాలు, డ్రైవింగ్ సెంటర్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
4: అవునండి
3: కదా. స్కూటీ డ్రైవింగ్ సెంటర్ పెట్టడం మీరే మొదటి మహిళ కావచ్చు మన ఆదిలాబాద్ లో.
4: అవునండి.
3: అయితే

0: మనం వాటి గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఏంటిది అనేది ముందుగా మీ గురించి చెప్పండి.
1: ఓకే మేడం, నా పేరు అనురాధ, డోనికూరి అనురాధ. మా అమ్మ వాళ్ళది వచ్చేసి చాందబెల్లూరి, అత్తగారు వచ్చేసి బట్టి సవర్గం. నేను ప్రొఫెషనల్ గా ఒక టీచర్ని. సో అక్కడ విధులు నిర్వహిస్తూ, ఇక్కడ కుటుంబం చూస్తూ, ఒక మహిళగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది నేను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 2019 నుంచి నేను నడిపిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొదట్లో మీరు అన్నట్టు స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది, నాకు కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. వాటిని అధిగమించి ఇప్పుడు మొదలు పెడితే, అప్పుడు నేను 1500 తోటి స్టార్ట్ చేసిన ఈ డ్రైవింగ్ స్కూల్, మా స్కూల్లో హెడ్ తో స్టార్ట్ చేశాను, మా ప్రిన్సిపల్ తో. సో తనతో స్టార్ట్ చేసిన, తను మహిళనే. మాది వచ్చేసి ఆల్ స్కూల్ మొత్తం కూడా లేడీస్ తో నిండుకొని ఉంటది, పిల్లలు లేడీసే, స్టాఫ్ కూడా లేడీసే. సో మా హెడ్ తో స్టార్ట్ చేసిన ఈ డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు 2026 లో దిగ్విజయంగా అది రన్ అవుతుంది మేడం. ఇప్పుడు 5000 రూపీస్ తోటి ఒక కస్టమర్ కి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నిజంగా వినూత్న ఆలోచననే. చాలా మంది నేర్పే వాళ్ళు లేకపోవడం, ఇంట్లో ఉన్న హస్బెండ్ బిజీ ఉండడం, ఇద్దరు వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ పర్సన్స్ అవడం వల్ల వాళ్ళది వాళ్ళు నేర్చుకోలేక, ముఖ్యంగా ఆడవాళ్ళకున్న ముఖ్యమైన డ్రాబ్యాక్ ఒకటి, అది ముఖ్యంగా భయం. ఆ భయాన్ని బయటకు తీసి, ఆ భయాన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చి గ్రౌండ్ కు వచ్చి నేర్చుకోవడం అనేది అదొక గగనం. దాన్ని అధిగమించి లేడీస్ అందరు కూడా తన కాలం మీద తన నిలబడాలి, సొంతంగా వర్క్ చేసుకోవాలి. ఒక ఆటో వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, రోడ్డు మీద నిల్చోవద్దు అనేది నా ఆలోచన.
0: ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఇంట్లో హస్బెండ్ మీద ఆధారపడాలి, అన్నయ్యనో తమ్ముడో రావాలి,
1: లేదంటే
0: ఆటోలో
1: వెళ్ళాలి.
0: ఆటోకైతే ఇప్పుడైతే మనకు ఒక దగ్గర వెళ్ళాలి, ఎంత చిన్న దగ్గరికి వెళ్ళినా దూరం వెళ్ళినా అదే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటది. అదే మన బండి మనకు ఉన్నది అనుకోండి,
1: 50 రూపాయలలో
0: ఎన్నో ప్లేస్ లో తిరిగి రావచ్చు,
1: 10 పనులు చేసుకొని రావచ్చు. నేను ఇది చేశానే అనే ఒక ఆత్మధైర్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి బండి మీద వెళ్తూ ఉంటే మనకు వచ్చేవి వెళ్ళేవి అనేక రకమైన ఒడిదొడుకులు ఉంటాయి, వాటిని ఎదుర్కొని సేఫ్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఒక యుద్ధం గెలిచి ఇంటికి వచ్చినాం అనే ఫీలింగ్ ఉంటది మేడం. సో అందుకోసమే ఆడవాళ్ళు ముందుకు రావాలన్న ఉద్దేశంతో నడిపించాను.
0: అవును, నిజమే. మీరు అన్నట్టు ఫస్ట్ అయితే భయపడతారు.
1: అవును,
0: నేర్చుకోవాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఫస్ట్ ఉండదు.
1: ఉండదు
0: అంటే ఈ మధ్య కాలంలో మస్తు మంది అమ్మాయిలు
1: పడిపోయేమన్నా అయితే ప్రాబ్లం కదా మేడం. అందుకోసం వాళ్ళు కూడా ఇంట్లో సపోర్ట్ చేయరని కాదు, చేస్తారు. ఇంట్లో ఇన్ని బాధ్యతలు చేసే పర్సన్ కి ఇంజూర్ అయితే అది ఆ ఫ్యామిలీ ఎంత కష్టం అనుభవిస్తుందో వాళ్ళకే తెలుసు, కాబట్టి ఎందుకు రిస్క్ అనే ఉద్దేశంతో వద్దంటారు.
0: అయితే మీలాంటి మహిళలు ముందుకు వచ్చి మీరు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా, అరే తను నేర్పిస్తుంది కదా లేడీని.

0: తీరని కాదు, చేస్తారు. ఇంట్లో ఇన్ని బాధ్యతలు చేసే పర్సన్ కి ఇంజూర్ అయితే అది ఆ ఫ్యామిలీ ఎంత కష్టం అనుభవిస్తుందో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఎందుకు రిస్క్ అనే ఉద్దేశంతో వద్దంటారు.
1: అయితే మీలాంటి మహిళలు ముందుకొచ్చి మీరు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అరే తను నేర్పిస్తుంది కదా లేడీని.

0: కానీ సైకిలే నేర్చుకున్నారంటే మీరు బైక్ నేర్చుకోగలుగుతారు. అసలే ఏం రాని జీరో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని చూసి ముఖ్యంగా మొగ దిక్కు లేని వాళ్ళకు మెయిన్ వాళ్ళకు ఈ ట్రైనింగ్ అనేది ఒక వరం లాంటిది మేడం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఎమోషనల్ అయ్యి బాధపడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన
1: నేర్చుకుని
0: వెళ్ళిన వాళ్ళు మీరు చేసిన ఈ సహాయము మనీ తోటి దీన్ని లెక్కగట్టకండి మేడం. మాకు లైఫ్ లాంగ్ మీరు ఒక ధైర్యం ఇచ్చారు, మీరు మా పక్కనే ఉన్నట్టు
1: అని చెప్పి వెళ్ళారు.
0: మేడం వచ్చేసి ఇది 10 డేస్ ఉంటది. జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. సైకిల్ రాని వాళ్ళకు సైకిల్ వచ్చిన వాళ్ళకు ఒకే అమౌంట్. ఇప్పుడు నేను ఒక టీచర్ ని కాబట్టి ఒక డల్ స్టూడెంట్ ని, ఒక క్లేవర్ స్టూడెంట్ ని, ఒక మీడియం స్టూడెంట్ ని అందరినీ ఒకేలా చూడడం నా ప్రొఫెషనల్ కాబట్టి వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు ఒకే అమౌంట్ తోటి, కాకపోతే డేస్ చేంజ్. సైకిల్ వచ్చిన వాళ్ళకు 8 డేస్ తీసుకుంటాను ఒక 2 డేస్, సైకిల్ రాని వాళ్ళకు 10 డేస్ తీసుకుంటాను, 5,000 రూపీస్ తీసుకుంటాను మేడం. ఇందులోనే మనకు పెట్రోల్ నేనే వేసుకుంటాను, బైక్ నేనే తీసుకొస్తాను, చౌరస్తా నుంచి కానీ బస్టాండ్ నుంచి కానీ తీసుకుపోవడం, ఏరోడ్రోమ్ కి తీసుకురావడం నేనే చేస్తాను. లైసెన్స్ కావాల్సిన టెస్టులు ఉంటాయి, ఒక 6 ఉంటాయి. ఆ 6 టెస్టులు పర్ఫెక్ట్ గా నేర్పిస్తే బండి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో అవి నేర్పించి రోడ్డు మీద 3 డేస్, 7 డేస్ గ్రౌండ్ లో డే వైజ్ షెడ్యూల్ పెట్టుకుని నేర్పించడం అనేది జరుగుతుంది మేడం.
1: ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎంత మంది నేర్పించారు ఇప్పటిదాకా
0: మేడం? మనకు 2017 లో నేను నా చుట్టాలకు నేర్పించాను, అవి ఒక 20 మెంబర్స్ కి నేర్పించాను. నేను ప్రాక్టీస్ చేశాను ఒకరికి నేర్పించడం ఎలా, వాళ్ళ కాలుకి చేతికి వాళ్ళ
1: చిన్న స్క్రాచ్
0: రాకుండా వాళ్ళు ధైర్యంగా నేను బండి డీల్ చేయగలుగుతా అనే నమ్మకం వచ్చే వరకు నేను నేర్పించాను. వాళ్ళకి 1 రూపీ కూడా తీసుకోలేదు, నాదే పెట్రోల్ వేసి నాదే బండితోటి నేర్పించాను. 19 నుంచి తీసుకుంటున్నాను. సో మనకు
1: మెంబర్స్ పెరిగారా?
0: ఎస్ ఎస్, మెంబర్స్ చాలా పెరిగారు. అప్పుడు నేను డైలీ 1-2 మెంబర్స్ తీసుకుంటుండే, ఇప్పుడు డైలీ 12-16 మెంబర్స్ తీసుకుంటున్నా. అంటే 10 డేస్ లో మనకు 16 మెంబర్స్ ట్రైన్ అయి వెళ్ళిపోతున్నారు.
1: కంగ్రాచులేషన్స్. ఇంకా మన మహిళలు తొందరగా ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాతనైతే నేర్చుకోవడానికి ఆసక్తిని చూపెట్టి మీ దగ్గరికి వస్తారని ఆశిస్తున్నా. అయితే ఆల్రెడీ మీకు జాబ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, టీచర్ గా.
0: అవును.
1: ఇంట్లో పిల్లలు, మీకు ఎంత మంది పిల్లలు?
0: 2 పిల్లలు. పాప
1: ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి, ఆ తర్వాత స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి. ఆల్రెడీ 2 పడవల మీద కాలు ఉంది మీకు, 3వ బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ 3 ఇంటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు?
0: మేడం ఇందాక మీరే చెప్పారు, ఈ ప్రోగ్రామ్ పేరు కూడా మహిళా శక్తి. సో ఒక మహిళ మల్టిపుల్ పనులు చేయగలుగుతుంది 100%. ఎందుకంటే పిల్లల్ని చూస్తూ కుటుంబాన్ని చూస్తూ ఖాళీ టైంలో కుట్లు అలికలు చేసుకునే మహిళలు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఒక మహిళకున్న శక్తిని రెట్టింపు చేసుకుని కొంచెం ఓపిక తెచ్చుకొని ఒకరికి మనము సర్వీస్ ఇవ్వాలి అంటే మన ఓపిక పెరగాలి. సో అందుకోసం ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకు నేను పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఆ సపోర్ట్ ఉంది, భగవంతుడు నాకు ఒక స్కిల్ ఇచ్చారు, ఆ స్కిల్ ని వాడుతూ మహిళలకు సపోర్ట్ చేయాలని ఆలోచనతోటి ఉన్నాను. సో ఇంట్లో అత్తమ్మ మేనేజ్ చేస్తారు, పిల్లల్ని మార్నింగ్ నేను పంపిస్తాను, ఈవినింగ్ అత్తమ్మ చూసుకుంటారు. ముఖ్యంగా మీకు తెలిసే ఉంటది ఒక సామెత, ప్రతి మగాడు వెనకాల
1: ఉంటదని.

0: మందికి అవగాహన కలగకపోవచ్చు కదా,
1: అవునండి.
0: మరి ఎట్లా తెలియజేస్తారు?
1: అయితే నేను ప్రొఫెషనల్ గా టీచర్ అవ్వడం వల్ల, పిల్లలు చిన్నగా ఉండడం వల్ల, నా పర్సనల్ గా నేను ఫిట్ గా లేకపోవడం వల్ల కొన్ని రోజులు నేను దీన్ని పాపులర్ చేయలేదు మేడం. ఇప్పుడు పిల్లలు తన పనులు తను చేసుకోగలుగుతున్నారు, ప్లస్ స్కూల్ పిల్లలకు కూడా నేను 100% ఇస్తూనే ఖాళీ టైంలో అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు టైం మేనేజ్మెంట్ చేస్తేనే ఇది
0: సాధ్యమవుతుంది.
1: అయితే నేను ఒకప్పుడు స్టేటస్లు పెట్టడం, తెలిసిన వాళ్ళకు స్టేటస్లు పెట్టమని చెప్పడం, ఇక్కడ వరకే ఉంచాను. ఒకవేళ ఎక్స్టెండ్ అయినా నేను టైం ఇవ్వలేను కదా మేడం.
0: అదే,
1: ఆ టైం ఇవ్వలేను కాబట్టి, చిన్నగుండే కాబట్టి నేను చేయలేకపోయినా. ఇప్పుడు టైం ఉంది, చేయగలం. ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తే కొంచెం బాగుంటది, చాలా మందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. ఈ మధ్యనే సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్ అనేది నాకు తెలిసింది.
0: దాని ద్వారానే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
1: అవునండి,
0: విజయం సాధిస్తున్నారు.
1: ఎస్ మేడం, ఇప్పుడు విజయ పదంలోనే ఉన్నాను. ఇన్స్టా ఐడి అనేది క్రియేట్ చేసి, సపరేట్ దీనికి ఒక ఐడి క్రియేట్ చేసి, మన దగ్గరకు వచ్చిన కస్టమర్లను యాడ్ చేస్తూ, వాళ్ళ చుట్టాలకు అది పంపిస్తూ, రోజుకు ఒకటి రెండు వీడియోలు తీసేదాన్ని నేను, నాకు టైం లేక. ఈ మధ్య నేను అసిస్టెంట్లు పెట్టాను. సో వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీసి పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ అయ్యి
0: ఎక్కువ మందికి చేరువ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారు. వెరీ గుడ్. స్వతహాగా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి అని ఆలోచించే మహిళలు, వినూత్నంగా వెరైటీగా మీలాగా ఆలోచన చేసే మహిళలకు మీ ఆలోచన పరంగా మీరిచ్చే సలహా ఏంటి?
1: రైట్. ఒకప్పుడు ఆడమనిషి అని అంటే వంట చేయడానికి, పిల్లల్ని కనే యంత్రంలా, ఇంట్లో భర్త గాని, అత్త గాని, మామ గాని అంటే పెద్దలు చెప్తేనే వినాలి అనే, ఇప్పుడున్న కాలంలో మోడర్న్ ఉమెన్, కంప్యూటర్ యుగం, అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలిగే సత్తా ఉంది. మనం చాలా సార్లు చూస్తున్నాం ఆడవాళ్ళు చేయలేని పనులు లేవు. ఉమెన్స్ డే రోజు ఒక పోస్టర్ బాగా వైరల్ అవుతుంది, ఒక లేడీకి 10 చేతులుంటాయి, 10 పనులు చేస్తారు. సో మన దగ్గర కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి భయం అనే భూతాన్ని ఇంట్లో లాకర్ లో పెట్టి, ధైర్యం అనే శక్తిని మనం పుంజుకొని ముందడుగు వేస్తూ, ఎందరో మందికి ఆదర్శంగా ఉంటూ, మనతో 10 మందికి ఉపాధి ఇవ్వాలి.
2: ఇప్పటిదాకా మహిళలకు స్కూటీ డ్రైవింగ్ శిక్షణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జి జ్యోతి. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఎలటి శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట 5:45 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట 5:30 కథిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో కథలు ప్రసారమవుతాయి. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే మునీష్ శర్మ. मंत्रिमंडल ने एकीकृत परिवहन और लॉजिस्टिक्स प्राधिकरण के गठन को मंजूरी दे दी है. नई दिल्ली में आज केंद्रीय मंत्रिमंडल की बैठक के बाद मीडिया को जानकारी देते हुए सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि इससे परिवहन और लॉजिस्टिक्स क्षेत्र में अनुसंधान, योजना, मूल्यांकन, निगरानी और प्रभाव आकलन को मजबूती मिलेगी. श्री वैष्णव ने कहा कि यह देश में एकीकृत परिवहन और लॉजिस्टिक्स योजना के लिए शीर्ष संस्था के रूप में काम करेगा.
4: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7%, 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइन्स बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
3: श्री वैष्णव ने बताया कि मंत्रिमंडल ने छोटे और मझौले उद्यमों में पूंजी निवेश के लिए 10,000 करोड़ रुपए के स्मॉल एंड मीडियम एंटरप्राइजेस ग्रोथ फंड की स्थापना को भी मंजूरी दी है. मंत्रिमंडल ने प्रधानमंत्री नरेंद्र मोदी को सरकार के प्रमुख के रूप में 25 वर्ष पूरे करने पर बधाई देते हुए एक प्रस्ताव पारित किया है।

0: श्री मोदी ने 7 अक्टूबर 2001 को पहली बार गुजरात के मुख्यमंत्री के रूप में कार्यभार संभाला था और वर्ष 2014 में प्रधानमंत्री बने थे। कल वे सरकार के प्रमुख के रूप में 25 वर्ष पूरे करेंगे। श्री वैष्णव ने कहा कि प्रधानमंत्री मोदी ने ऐसा इतिहास बनाया है जिसकी मिसाल किसी भी लोकतांत्रिक देश में बहुत कम देखने को मिलती है। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि देश को समुद्री शक्ति को और बढ़ाने तथा रक्षा क्षमताओं को सुदृढ़ करने के लिए एक मजबूत और एकीकृत समुद्री इकोसिस्टम की जरूरत है। विशाखापट्टनम में हिंदुस्तान शिपयार्ड लिमिटेड में फ्लीट सपोर्ट शिप 1 का जलावतरण करते हुए रक्षा मंत्री ने कहा कि ये उन्नत बुनियादी ढांचा समुद्री क्षमताओं को मजबूत करने के लिए एक महत्वपूर्ण कदम है। भारत ने आज ओमान के तट के पास पनामा के झंडे वाले वाणिज्यिक जहाज एमटी ऑन पीस पर हुए हमले की कड़ी निंदा की है। होर्मुज जलडमरू मध्य से गुजरते समय इस जहाज पर हमला किया गया। विदेश मंत्रालय ने बताया कि जहाज के 19 सदस्यों वाले चालक दल में 17 भारतीय नागरिक हैं। हमले में 11 भारतीय सहित 12 चालक दल के सदस्य घायल हुए हैं। ओमान के अधिकारियों की मदद से सभी घायलों को जहाज से निकालकर ओमान के खासाब शहर में उनका उपचार किया जा रहा है। भारत ने इस क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमलों पर गहरी चिंता व्यक्त की है और शांति तथा स्थिरता के लिए ऐसे हमले फौरन रोकने की भी अपील की है। संसदीय कार्य मंत्री किरण रिजिजू ने कांग्रेस पार्टी और विपक्ष के नेता राहुल गांधी की आलोचना करते हुए कहा कि वे बार बार निर्वाचन आयोग और अन्य संवैधानिक संस्थाओं को निशाना बना रहे हैं। नई दिल्ली में श्री रिजिजू ने कहा कि संवैधानिक संस्थाओं को निशाना बनाना न तो देश के हित में है और न ही कांग्रेस पार्टी के हित में है। पार्टी प्रवक्ता सुधांशु त्रिवेदी ने राहुल गांधी के आकाशवाणी भवन में घुसपैठ करने की भी आलोचना की है।
1: कांग्रेस के प्रथम परिवार जिसने पिछली 4 पीढ़ियों से लोकतंत्र का गला पकड़कर राजतंत्र का शासन चला रखा है लोकतंत्र के आवरण में, और आज आकाशवाणी में घुसपैठ करने का प्रयास किया।
0: बंबई शेयर बाजार का सेंसेक्स 685 अंक बढ़कर 73,068 पर बंद हुआ। निफ्टी 220 अंक बढ़कर 22,776 पर दर्ज हुआ। बेल्जियम में जन्मे वैज्ञानिक फ्रांसिस हालजेन को आइस क्यूब न्यूट्रिनो वेधशाला में योगदान और खगोलीय स्रोतों से आने वाले उच्च ऊर्जा वाले न्यूट्रिनो की खोज के लिए भौतिकी का नोबेल पुरस्कार देने की घोषणा की गई है। इससे ब्रह्मांड के अध्ययन में सहायता मिलेगी। भारत और वेस्टइंडीज के बीच 5 मैचों की 2020 श्रृंखला का पहला मैच आज शाम 7 बजे से लखनऊ में खेला जाएगा। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंड ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవ నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, తర్వాత భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళావతి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో శనగ పంటలో రకాలు, వాటి గుణగణాలు, సాగులు, మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటపెట్టింది బి వనజ. తర్వాత రైతు అంతరంగంలో పూలు, తీగజాతి కూరగాయల సాగులో అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం ఇటికాల గ్రామానికి చెందిన మహిళా రైతు ఏదుల లక్ష్మితో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలేనిన్. ఈ కార్యక్రమ సమర్పణ కేలేనిన్. నవలతో కార్యక్రమంలో ఈరోజు రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 77వ భాగం రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. ఇదే కార్యక్రమాన్ని రేపు పొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మనపురా

0: ప్రధానాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పినపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ రెండవ భాగం ప్రసారమవుతుంది. ఇక ఈ పూట ప్రసారమే సినిమా పాటలయాలలు. రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉషారు, రాత్రి 10:30 నుంచి 11 దాకా మధురిమలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వినాయక భక్తి గీతాలు ప్రసారమవుతాయి. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు ఈ కార్యక్రమంలో పానం పదిలం. రొమ్ము క్యాన్సర్ వ్యాధి కారణాలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ కు చెందిన రిమ్స్ వైద్యుడు, క్యాన్సర్ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్ తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నాం. తర్వాత భేటీలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కె లెనిన్. ఇక రేపు జమట్టు 5:30 కతీందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అత్తాశకు లోనైన ఋషి కథంటది. తర్వాత కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి నీరు మరియు మ్యాజిక్ రింగ్ ఈ కథలు ప్రసారమవుతాయి. సంపాదకులు మణికొండ వేదకుమార్, ఈ కథలను వినిపిస్తున్నారు బి సంధ్యాలీల, జి జ్యోతి. రేపు జమట 5:45 రూపకంలో కనువిందు చేస్తున్న కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణుడు ప్రత్యేక రూపకం వింటారు సమర్పణ కె లెనిన్. ఈ కార్యక్రమాన్ని జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నాం. ఇక రేపు జమట 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ఆర్కాపూర్ తాండాకు చెందిన జాదవ్ సంజీవ్ బృందం పాడిన నవగ్రహ పాటలు మొదటి భాగం. తర్వాత బజారాత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బనియా బబ్రువాన్ బృందం పాడిన భజన కీర్తనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంట సాగు ప్రాముఖ్యత సవాళ్లు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ తో ముచ్చటుంటుంది. ముచ్చట పెట్టింది కేలినిన్. ఈ ముచ్చట్ను ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్నాం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. సమయం 6:10 అవుతుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక ప్రకటన.
2: అప్నే పరివార్ కు దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆర్పిఎల్ఐ కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా ఇండియా పోస్ట్ డాట్ జీఓవీ డాట్ ఇన్ పర్ లాగ్ ఆన్ కరే.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల వాడకాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు విమర్శించారు. వివరాలు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు.

0: కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువు కంటే ముందే తెలంగాణ సంపూర్ణ మత్తురహిత రాష్టంగా సర్టిఫికెట్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందనరావు, కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. నిజాం రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని పోరాడారని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము రాష్టపతిగా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తున్నారని, మహిళా సంఘాలకు కేంద్రం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే 75.9% పూర్తయిందని, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఇదే ఆధారమని మంత్రి తెలిపారు. రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడమే కాదు, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారులు నిర్మించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన చింతన్ శిబిర్ 2026లో సురక్షిత రహదారుల రూపకల్పనపై జరిగిన సెషన్కు ఆయన అధ్యక్షత వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలని, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ టవర్స్ను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. 5218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడినదికేనని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. కరెంటు కోతలు, బొగ్గు నిల్వల లోపం, నిర్వహణ వైఫల్యాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల ఓట్లని తొలగించారని యువజన కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలోని అగర్కూడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ క్రాంతి మిషన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులు పత్తి పంటను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పత్తి రైతులు మెకనైజేషన్ తో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే పురాణ పద్ధతులు, పాతకాలం పద్ధతులు, మూస పద్ధతులు పనికిరావు. తప్పకుండా పత్తి రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఆలోచన చేయాలి.
0: ప్రతి సమస్యకు కమిటీలు, అప్లికేషన్లతో కాలయాపన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇది కాలం చెల్లిన సర్కారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
2: ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మరి మీరు హిట్టు జోడి అయితే గిట్లు ఉంటుందా కదా, ఒకలొకదికి మాట్లాడతారా? సరే మీరు ఏం మాట్లాడినా ఇక మీకు టైం దగ్గర పడ్డది, మీరు అయిపోయింది, కాలం జల్లిన సర్కార్ అయిపోయింది. ఎందుకంటే ఏ అంశం తీసుకోండినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎనీ ఇష్యూ కమిటీ వేస్తున్నారు, కాలయాపన చేస్తారు. ఉద్యమకారుల ఇష్యూ అయినా అంతే, యువజన మిత్రుల ఇష్యూ అయినా అంతే, అప్లికేషన్లు తీసుకుంటూ కాలయాపన చేస్తారు.
0: జపాన్ లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ 2 వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు

0: జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమ కంటికి బదులు కుడి కంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై సుమోటోగా కేసు స్వీకరించింది. జిల్లా వైద్యారోగ్యాధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ అనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్ కు సూచించింది. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండొచ్చని చెప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకటరామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పల్లెపల్లెకి పొన్నం అన్న పల్లెపల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డీహెచ్ఎంఓ డాక్టర్ బి రవి రాథోడ్ గార్ల మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. న్యూ రామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో నిర్వహించిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా నల్గొండ జిల్లాలో వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ జనగామ జిల్లాధికారి డాక్టర్ విక్రమ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సర్ప్ దీన్ని నిర్వహిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 9.60 కోట్ల రూపాయల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ చేశామని, దీని ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 6:20 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు పల్లె పదాలు. పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కైగట్నే పాటల్ని, భజనల్ని గురుబోధ తత్వాలు వినిపించే కార్యక్రమం. ఈ పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో పొజ్జామట్టు 6:20 ఉంటుంది. ఇలా ఆదిలాబాద్ పట్టణం రణదీవే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, తర్వాత భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాభాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగా ఆదిలాబాద్ పట్టణం రణదీవే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు. ముందుగా ఈ తత్వం.
4: నా పేరు చందాల గంగమ్మ. ఆదిలాబాదు రణదీవే నగర్ పరమేశ్వరయ్య పాటలు పాడుతున్నాము. రొడ్డ సినబాయి, నరగంటి నరసమ్మ, రొడ్డ ముత్తమ్మ, చందల గంగమ్మ.
5: తాతట్ల జనులంతా చీకట్లనున్నారని ఇది పరమేశ్వరయ్య వాడిన పాట. మేమిప్పుడు వాడుతున్నాం. తాతట్ల

భగవంతుడు ఇక్కడికి మనల్ని పంపిండు, మా ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుణ్ణి మనం మర్చిపోకూడదని, ఎక్కడి నుండి వచ్చినమో అక్కడ చేరవలసి ఉన్నదని, భగవంతుని మర్చిపోకూడదని చెప్తున్నాం.

0: నాన్న.
1: తేయి మనసుని తెలుసుకోని గురుడు చెప్తున్నాడు. అంటే ఐదు తీలు మనసు ఎన్నెక్కల్లో పోతుంది, ఇది మనం తెలుస్తున్నదా? తెలుసుకోకలేడు ఈ జీవి.

ఇప్పటిదాకా ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు ఇన్నరు. ఈ తత్వాలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్

0: ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అక్కడ ఎన్నో పాటలు, కథాగానాలు అక్కడ పొందుపరచడం జరిగింది. మీరు వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎంకు పోయి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రీ, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రీ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది?
3: మేడం
4: చెప్పండి,
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు పల్లె పదాలు. పల్లెల్లో పాడుకునే వివిధ జానపద పాటల్ని, కైగజ్ఞ పాటల్ని, భజనల్ని, గురుబోధ తత్వాల్ని వినిపించే కార్యక్రమం. ఇప్పుడు ఇందాం. భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు.
8: నా పేరు పసుల కళాబాయి. అంబాడి మహారాజ్ పాటలు పాడుతున్నాము. జిల్లా ఆదిలాబాదు, మండలం భీంపూరు, గ్రామం పిప్పలకోటి. బోయినపల్లి ప్రేమ, ఉల్వల పద్మ, చిలక లక్ష్మి, జక్కుల ఉమ, దాని పెళ్లి సునీత. ఉన్నంత వాటికే మనది గురువుని సేవ చేసి బతకాలంటే పోయినప్పుడు మనది ఏది ఎంబర్ రాదు. ధనము దైవం ఇవంతా

ఇప్పటిదాక భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలు సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి పల్లె పదాలు. ఈ పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతాయి. ఇక రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం అర్కాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సంజీవ్ బృందం పాడిన నవగ్రహ పాటలు మొదటి భాగం. తర్వాత బజారాత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బనియా బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగల ఒక సమాచారం, హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 26. ఆ ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ఇంగ్లీష్ 2, హిందీ 1, ఉర్దూ 1, కామర్స్ 1, మ్యాథమెటిక్స్ 2, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, బాటనీ 1, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 1, జువాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 3, స్టాటిస్టిక్స్ 2, సోషల్ వర్క్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, పొలిటికల్ సైన్స్ 2, ఎకనామిక్స్ 2, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ 1, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2. విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్, సెట్, స్టేట్ క్వాలిఫై అయి ఉండాలి లేదా పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తులకు ఆఖరి తేదీ 7 అక్టోబర్. ఎంపిక విధానం: రాత పరీక్షకు 70 మార్కులు, ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభకు 30 మార్కులు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా BRAOU.ac.in. ఇప్పుడు ఇంకొక సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ జూనియర్ రీసెర్చ్ ఫెలో ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యా అర్హతలు: అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, లైఫ్ సైన్సెస్ విభాగంలో

0: మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. అగ్రికల్చర్, మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయసు 28 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వు వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. వాకిన్ ఇంటర్వ్యూ 14 నాడు ఉంటుంది. ఎంపిక విధానం, ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా ifb.icfre.gov.in. ఇప్పుడు ఇంకొక సమాచారం. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL ఐఐటి ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రక్రియ 11 వరకు కొనసాగుతుంది. మొత్తం ఖాళీలు 310. మరి అర్హతలు, గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఎన్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు 2026 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ల వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ 11 అక్టోబర్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ 22 నుంచి 24 వరకు ఉంటుంది. మరి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.ecil.co.in ను సంప్రదించవచ్చు. ఇది యాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తుందని చెప్పారు.
2: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.

0: फाइनेंस मिनिस्ट्री के सहयोग से चलेगा। लॉन्ग टर्म इक्विटी कैपिटल प्रोवाइड करना ये ग्रोथ फंड का मेजर ऑब्जेक्ट। प्रोफेशनली मैनेज होगा, जिस तरह से ग्रोथ का पोटेंशियल हो जिन एमएसएमईज में, उन एमएसएमईज को इसमें सेलेक्ट किया जाएगा। एमएसएमई मिनिस्ट्री प्लस स्टेट गवर्नमेंट्स प्लस इंडस्ट्री बॉडीज प्लस बैंक्स, इन सब का इनपुट लेके एमएसएमई ग्रोथ फंड को संचालित किया जाएगा।
1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్లు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దర నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేధ సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారి

0: ని చికిత్స నిమిత్తం కసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. క్రికెట్. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించిన వారు. 5 టెస్ట్ మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20 క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు విత్తనాలేసింది మొదలు పంట దిగుబడులు చేతికచ్చేదాకా ఏమేమి సాగు పద్ధతులను పాటించాలనో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఈ కిసాన్ వాణి. ఇంకా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇండ్లనే ప్రసారమవుతుంది. ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కేల్ లెనిన్. ఇయాలటి కార్యక్రమంలో శనగ పంటలో రకాలు, వాటి గుణగణాలు, సాగులో మెళకువలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట అదైనాక రైతు అంతరంగంలో పూలు, తీగజాతి కూరగాయల సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం ఇటికాల గ్రామానికి చెందిన మహిళా రైతు ఏముల లక్ష్మితో ముచ్చట ప్రసారమవుతుంది.

వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్. గాలిల తేమ 40%. ఇక వచ్చే 24 గంటలల్లా ప్రధానంగా ఎండగా ఉంటుంది.

0: అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ రైతు బజార్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా 30 రూపాయలకు కిలో, వంకాయ 60 రూపాయలు, మిర్చి 80 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలకు కిలో చొప్పున ధర పలుకుతున్నాయి. ఇవి ఆదిలాబాద్ రైతు బజార్లోని కూరగాయల ధరలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. కార్యక్రమంలో ఇప్పుడు శనగ పంటలో రకాలు, వాటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెళకువలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది బి వనజ.
3: నమస్కారం డాక్టర్ అనిల్ గారు.
4: నమస్కారం మేడం.
3: అయితే చెప్పండి, శనగ పంటలో రకాలు, వాటి గుణగణాలు, సాగులో ఎలాంటి మెళకువలు తీసుకోవాలో మా శ్రోతలకు అందించండి.
4: శనగ పంట అనేది ఆదిలాబాద్ జిల్లాలో చాలా ముఖ్యమైన యాసంగి పంట. సుమారుగా మనకు 100,000 ఎకరాల దాకా కూడా ఇది సాగులో మన ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంచెం పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ యాసంగిలో సాగు చేసే రకాల పంటలలో శనగ పంట అనేది చాలా ముఖ్యమైన పంట, ప్రధాన పంట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే మనకు ఈ జూన్ నుంచి అక్టోబర్ దాకా వర్షాలు అంతగా పడకపోవడంతో మనకు భూమిలో తగు తేమ లేకపోవడము, ఇటువంటి పరిస్థితుల్లో శనగ పంట సాగు చేయడము ఇంకా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనగ పంట మనకు చాలా తక్కువ పంట కాలం కలిగి సుమారు 90 నుంచి 100 రోజులలో మన పంట కోతకు వస్తుంది. అలాగే నీటి తడులు ఇచ్చినప్పటికీ మనకు 1 నుంచి 2 తడులలో ఈ పంటను మనము తీసుకోవచ్చు. సో రైతు సోదరులు ఎవరైతే సోయా తర్వాత మన శనగ పంట వేయాలనుకున్నారో వాళ్ళు వీలైనంత త్వరగా అంటే మనకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు మనం ఇది విత్తుకోవడానికి అనువైన సమయం. కానీ మనకు భూమిలో అంత తేమ ఇప్పుడు లేదు కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా చేసుకుంటే మనకు తర్వాత దశలలో అంటే పంట కోత దశలలో బెట్టకు గురి కాకుండా ఉండడానికి వీలైనంత తొందరగా శనగ పంట వేసుకోవాలి. సో వీటిలో మనము పంట వేసుకునేటప్పుడు తక్కువ పంట కాలం కలిగి తొందరగా పంట చేతికొచ్చి అట్లాగే మంచి దిగుబడులను ఇచ్చే రకాలను మనం ఎంచుకోవాలి. సో దీంట్లో రకాలు చూసుకున్నప్పటికీ మనకు రైతులు చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న JG11, JG9218, అట్లాగే కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు. దాంతోపాటుగా మనకు పబ్లిక్ సెక్టార్ నుంచి అంటే యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంట్ నుంచి అందుబాటులో ఉన్న రకాలు

కాలం కలిగి దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయి. సో మనం ఒక్కొక్క రకం యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే JG11 ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేసే JG11 మనకు సుమారుగా 95 నుంచి 105 రోజులలో పంట చేతికి వస్తుంది. ఇది ఎండు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత దిగుబడి వచ్చేసి మనకు

పెట్టుబడి వస్తుంది ఒక ఎకరానికి. అట్లాగే జాకీ 9218, ఇది కూడా రైతు సోదరులు చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనకు 90 నుంచి 100 రోజులలో పంట చేతికి వస్తుంది. ఇది కూడా మనకు 8 నుంచి 10 క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తుంది. ఎండు తెగుళ్లను ఈ రకం కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఈ

0: సమర్థవంతంగా తట్టుకొని మనకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఎకరానికి ఖచ్చితంగా ఇస్తుంది. ఇవే కాకుండా మెషిన్ కోతకు మనం కూలీల సమస్య ఉంది అనుకుంటే మెషిన్తో కోయడానికి అనువైన రకాలు కూడా ఉన్నాయి మనకు. వాటిలో ఏంటంటే NVG 47, ఇది కొంచెం హైట్ ఎక్కువ పెరుగుతుంది కానీ రైతు జనరల్ గా మనం ఏంటంటే 45 సెంటీమీటర్స్ సాలుకు సాలు మధ్యలో దూరం పెట్టుకుంటాం, అంటే 1.5 అడుగు. సో ఇక్కడ ఏంటంటే మనం సుమారుగా 33 సెంటీమీటర్ల దూరంలో ఒక సాల్ నుంచి ఒక సాల్కి దూరం ఉండాలి. 33 సెంటీమీటర్లు ఉన్నట్లయితే మొక్కకు మొక్కకు అదే దూరం ఉంటుంది. అట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది వేపుగా హైట్ పెరిగి మనకు కాత అనేది భూమి నుంచి ఒక ఫీట్ 1 ఫీట్ హైట్ నుంచి కాత వస్తుంది. సో మనం మెషిన్ తో కూడా ఇది కోసుకోవచ్చు అన్నట్టు. సో ఈ రకం కూడా మనం కూలీల సమస్య అధిగమించడానికి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు.
1: తర్వాత వర్షాభావ పరిస్థితుల్లో కొంచెం తేమ తగ్గుతుంది అన్నారు కదా, అలాగే వేడిని తట్టుకునే రకాలు కూడా ఏమైనా అందుబాటులో ఉన్నాయా మనకు?

0: వల్ల మనకు ఖాతా అనేది సరిగా రాకపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఈ పరిస్థితులలో అంటే పత్తి తర్వాత శనగ వేసుకున్నప్పుడు ఈ వేడిని తట్టుకోవాలి అని అంటే మనకు వేడిని తట్టుకునే రకాలు ఏదైతే JG14 అని చెప్తామో ఈ JG14 ఈ వేడిని అంటే హీట్ టాలరెంట్ వెరైటీ అంటాం. ఇది వేడిని సమర్థవంతంగా తట్టుకొని మనకు సుమారుగా 6 నుంచి 7 క్వింటాల దిగుబడి ఒక ఎకరానికి ఈ రకం ఇస్తుంది. సో ఆలస్యంగా విత్తుకునే రైతులు ఎవరైనా ఉంటే ఈ JG14 రకాన్ని ఎంచుకొని మనం విత్తుకోవచ్చు.
1: తర్వాత వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ తేమలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇందాక చెప్పినట్టు JG14 ఒకటి. JG14 చాలా తక్కువ పంట కాలం కలిగి అంటే మనకు 85 నుంచి 90 రోజులలో పంట కోతకు వస్తుంది. మనకు దిగుబడి కూడా 6 నుంచి 7 క్వింటాల దిగుబడి వస్తుంది. ఇది బెట్టను అట్లాగే వేడిని ఈ రెండింటిని తట్టుకుంటుంది. దీంతో పాటుగా NBG3 మన నంద్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన NBG3 ఇది కూడా బెట్టను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అట్లాగే మనకు వేడిని కూడా కొంతవరకు తట్టుకొని మంచి దిగుబడులు ఇస్తూ ఉంటుంది. సో మనము ఈ బెట్ట వేడి అనేది రైతు సోదరులు ఖచ్చితంగా చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. జనరల్ మనకు శనగ పంటలు ఏమవుతుందంటే రెండు రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. తొలి దశలో వచ్చే తెగుళ్ళు ఫిజేరియం విల్ట్ అంటాం. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకు భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా ఇది వ్యాప్తి చెందుతూ

0: బెట్ట తర్వాత వేడిని తట్టుకునే రకాలని కూడా మనం ఎంచుకొని సాగు చేస్తున్నట్లయితే మనము మంచి దిగుబడులు సాధించవచ్చు.
1: శనగ పంటలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి?
0: సో శనగ పంట అనేది పల్స్ క్రాప్. మామూలుగా పల్స్ క్రాప్స్లలో ఏంటంటే పప్పు ధాన్య పంటలలో గాలిలో ఉన్న

0: తక్కువ ఉండదు, బాగానే రోజులు ఉంటది.
1: ఎప్పటిదాకా వస్తుంది ఇది పూత?
0: అలుకుడు, నారాలకుడా, నారాలకుడు రోని బారకు అంటే ఇప్పుడు 4 నెలల పడుతుంది, 4 నెలల కాస్తుంది పువ్వు.
1: కోత ఎప్పుడు షూర్ అవుతుంది?
0: కోసుడా ఈ దసరాకే. నారు అలుకుడు రోని వరకు అలుకుతాం, రోని వరకు అలికి ఇప్పుడు 6 నెలల వరకు పెడతాం, 3 నెలల వరకు వస్తుంది. 4 నెలల పడుతుంది, 3 నెలల 15 రోజులు అంత మాందాం. ఇక మేము అంతగానం లేక చేయం.
1: ఇప్పుడు ఈ పువ్వులలో కలుపు గాని పురుగులు గాని ఏమైనా సమస్యలు
0: వస్తాయి? మందు కొట్టుడే, కింద మందు వేసుడే, కల్పించుడే, ఈ రొప్పిచ్చుడు, ఇవన్నీ ఉంటాయి.
1: కలుపు తీయతందుకు మందు వేసుడే కాకుండా ఇప్పుడు ఈ పువ్వులు విరగతందుకు ఏమన్నా ఎరువులు మందులు కొడతా?
0: మందు కొట్టుడే, మందు పురుగు మందు కొట్టుడే. పురుగు మందు కొట్టకుంటే పువ్వు రాదు, అంత పురుగు తినిపోతుంది.
1: ఎన్నిసార్లు కొడతారండి ఇది పెట్టి? నారాలు గిన్నె నుంచి పువ్వు వచ్చేదాకా ఎన్నిసార్లు మందు కొడతారు?
0: ఇక మనకు ఎట్లా అంటే ఈ పురుగు వస్తేనేమో కొట్టుకోవచ్చు, పురుగు రాకుంటే ఏమి లేదు. అట్లా ఇప్పుడు గట్ల దొడ్డు రావాలి పువ్వు అని అంటే అది ఆ పురుగు మేసిపోతుంది చూసినావా, అది మొగ్గ వచ్చింది చూసినావా, ఆ మొగ్గ మనకు పువ్వు రావాలంటే పూత మందు మంచిగా కొట్టుకుంటేనే పువ్వు వస్తుంది.
1: ఇప్పుడు ఆ పురుగుని తక్క అయ్యేందుకు మందు ఏనా?
0: మందు కొట్టుడే, మందు కొట్టుడు.
1: ఇప్పుడు 2 రకాల సీతమ్మ జడ పువ్వులు కనిపిస్తున్నాయి కదా, అది 2 ఉన్నాయి. ఇది ఈ రెండుకి అసలు తేడా ఏమున్నది, దానికి దీనికి ఏం ఫరక్ ఉంటుంది?
0: కలరు వేరే వచ్చింది, ఇది వేరే వచ్చింది, అది వేరే వచ్చింది.
1: అంటే ఇందులో రకాలు ఉంటాయా?
0: రకాలు వేరే, ఇది వేరే వచ్చింది కలర్.
1: ఈ దీన్ని ఏమని పిలుస్తారు?
0: ఏమో దీన్ని ఏమని అంటారు గానీ, ఇక ఇదైతే పెద్ద అది కొంత జల్ది వచ్చింది, ఇది కొంత కసిరి వచ్చింది. దీన్ని కూడా అదే సీతమ్మ జడ నార అంటారు, దాన్ని సీతమ్మ జడ నార అంటారు.
1: ఎట్లా ఇవి కోసుడు ఎప్పుడు షూర్ అవుతుంది?
0: ఈ చెట్లు కోసుడే అంతే, సీతమ్మ జడలో దసరా వరకే. దసరా పోయిందంటే దీన్ని ఇవ్వాలి పనిచేయరు.
1: దసరా బతుకమ్మల తర్వాత వీటిని ఎవరు అడుగురు?
0: అడుగు.
1: అది ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఈ చెట్లు ఉంటాయి కదా, వేరే పువ్వులు చూస్తే మొగ్గలు పువ్వులు తెంపిన తర్వాత మళ్ళా పూతకు వస్తాయి, అట్లనే ఇవి అయితే ఇవి కూడా అట్లా తెంపిన తర్వాత వస్తాయి? చెట్టు చెట్టు వీకేస్తాయి.
0: చెట్టు ఒకటే కోసేసుడే,
1: ఒక్కసారి పువ్వు వచ్చిందంటే చెట్టుకు చెట్టు తీసేసుడు.
0: తీసేసుడు, బంతి చెట్టు ఏమో పువ్వు ఉత్తా ఉంటది, ఇది ఇక మొత్తం ఒకటి ఇది అయిపోతుంది.
1: ఇప్పుడు ఇది వానాకాలం పెడతారా ఈ పువ్వులు?
0: వర్షాకాలం, వర్షాకాలం ఇవి పెడతారు. కానీ ఇక అవి ఎక్కువ వస్తుంది అంటే దీపావళి దాకా ఉంటుంది, షట్టి సంక్రాంతి వరకు బంతి చెట్లు ఉంటాయి. కానీ సీతమ్మ జడల చెట్లు ఉంటాయి.
1: సీతమ్మ జడ పువ్వులు ఎప్పటిదాకా ఉంటాయి?
0: అంతే ఈ దసరా దాకా, ఈ బతుకమ్మ పండుగ దాకా.
1: అయితే ఇప్పుడు ఈ పువ్వులు తెంపిన తర్వాత మీరే మార్కెట్ పోయి తీసుకుపోయి అమ్ముతారా, వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కపోతారు?
0: ఇది కొనుక్కపోతారు, కొంతమంది కొనుక్కపోతారు, కొంతమందికి ఇక వేరే వచ్చి ఈడ కూడా అమ్ముతాం మేము కూడా.
1: ఎట్లా మరి ఇప్పుడు మిగతా పువ్వులతో చూస్తే ఇవిటి ధర ఎట్లున్నాయి సీతమ్మ జడల్ది?
0: ఇక గింత దానికి గింత అనే అమ్ముకుంటారు, 10,000, 5,000 ఎంత పడితే అంత అట్లా రేట్లు.
1: అంటే ఎట్లా కిలోలతో అమ్ముతారా, కట్టల రూపంలో అమ్ముతారా?
0: అట్లంటే ఇంత చేను ఉండే, ఆ చేనుకు కూడా 10,000 ఇస్తారు, అట్లా 5-6 గుంటలు ఉండవు, 5,000 ఇస్తారు. ఇక ఎంత పడదాక అంతనే వాళ్ళకు. అట్లా
1: అంటే మొత్తం స్థలం బట్టే ఇచ్చేస్తారు, కానీ కిలోలు కట్టలు కాదు.
0: జోకులు లేదు, దీన్ని జోకులు లేదు, కట్టలు ఇచ్చిన తర్వాత కట్టలు కట్టి ఇలా 100కు 50కి అమ్ముకుంటారు.
1: అయితే ఇప్పుడు ఈ పువ్వు కోసిన తర్వాత ఇందులోకి వెళ్ళే విత్తనాలు ఉంచుకుంటారా, లేకపోతే వేరే మళ్ళా కొనుక్కొచ్చి మళ్ళా మొదటి నుంచి చేస్తారా నారు పెంపకం చేసి?
0: వేసుకోవచ్చు అట్లా కూడా కొనుక్క. ఇక గట్లా మనం అనిచి తెచ్చిన ఇత్తనం అయితేనేమో కొంత మంచిగా పీడి ఇత్తనం వస్తుంది, గట్లా ఇప్పుడు మనం తీసింది అయితేనేమో మంచిగా రాదు.
1: అయితే ఇప్పుడు ఈ బంతి పూలు వేసింది కదా,
0: బంతి పూలు ఇత్తులు కూడా కొనుక్కొచ్చినాయి, మంచి రాళ్ళు కొనుక్కొచ్చినాం.
1: అవిటికి సంబంధించి చెప్పండి, బంతి పూలు ఎట్లా దీపాలు దాకా ఉంటాయి?
0: ఉంటాయి, దీపావళి షట్టి దాకా ఉంటది చెట్టు మంచిగా.
1: అవి ఎట్లా ఉన్నాయి ధర, ఎట్లా అమ్ముడుపోతున్నాయి బంతి పూలు?
0: దాని లెక్క కాదు, 50 ఉంటే 100 ఉంటది, ఇక అది సీజన్ బట్టి.
1: అది ఇప్పుడు ఇందులో బంతి పూలు సీతమ్మ జడ పూలు ఈ రెండు పోలిస్తే ఏది మంచిగా లాభదాయకంగా ఉన్నది, మీకు మంచిగా ఆదాయం ఏ పువ్వులతో వస్తున్నది?
0: మనకు సౌకర్యం అది, ఈ పూలు మనకు తక్కువ ఉంటే రేట్ ఎక్కువ పడుతుంది కావచ్చు, ఎక్కువ అయితే తక్కువ అయింది, దాని లెక్క ఏమి లేదు.
1: అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసినట్లయితే అందరు కూడా తోటలలో పొలం చేసుకుని వరి వేస్తున్నారు, కానీ మీరు పువ్వులు వేస్తున్నారు, ఎందుకు మరి ఇట్లా పువ్వులు ఎన్నుకున్నారు?
0: మాకు నీళ్లు కొంచెం తక్కువ ఉంటాయి, పొలం చేద్దామంటే నీళ్లు తక్కువ ఉన్నాయి, చిన్న బావి, చిన్న బావిలా ఇక నీళ్ళు వెళ్ళాయా అని మేము ఇది తోట పెట్టుకుంటాను.
1: ఇట్లా నీళ్లు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి వస్తుంది దీనికి?
0: దీనిక అంటే దీనికి నీళ్ళు అవసరం లేవు, పొలం చేయాలంటే నీళ్ళు.

0: అవసరం గట్ల.
1: అంటే ఈ పువ్వులకు నీళ్ళ నీళ్ళ అవసరం ఎక్కువ లేదు, వానలకి పెంపవుతాయి.
0: అయితే బాగా ఎండలు కొడితేనే కట్టాలి. అంతే,
1: మామూలుగా చల్లటి వాతావరణం ఉంటే నీళ్ళ అవసరం ఉండదు. అయితే ఇప్పుడు ఈ పువ్వులు తీసినాక ఈ జాగాల ఏమేస్తారు?
0: గొప్పు పెడతాం, టమాటా చెట్లు పెడతారు, వంకాయ చెట్లు పెట్టుకుంటాం, తోటకూరలు కోవచ్చు, పాలకూరలు కోవచ్చు, ఇక ఏది పెడితే అది ఇక మనకు.
1: అయితే ఇప్పుడు ఈ పంట భూమిలో, ఇప్పుడు ఈ భూమిలో ఒక పంట తీసినాక ఇంకోటి వేసుకుంటూ పోతారా, ఎప్పుడన్నా ఖాళీగా ఉంచుతారు?
0: ఒకటి అయినాక ఒకటి చేసుకుంటూ పోతారు, ఒకటి పంట అయిపోతుంది. గోపి పువ్వు రావాలంటే 3 ఏళ్ళు పడుతుంది, అది అయిపోయినాక కూడా మళ్ళీ ఇంత కూరలు కోవచ్చు. ఏ గరికకు ఉంచకుంటా భూమిని అట్లా చేసుకుంటూ పోతారు.
1: ఎట్లా మరి పడతలు తింటున్నారా మీరు చేస్తున్నారు? ఒక పంట తీసి ఒక పంటల్ని మార్చుకుంటా చేస్తున్నారు కదా, మరి పడతలు తింటున్నారా? అంటే ఎట్లా మీకు లాభదాయకంగా?
0: లాభదాయమా? లాభం ఉంటది, మన చేత బట్టి ఉంటది. ఇక భూమి ఇంత ఉన్నది అని అంటే మన చేతనే పైసలు వస్తాయి. చేయకుంటే భూమి ఉన్నది, ఇప్పుడు ఈ బీడు ఉన్నది, ఆ బీడుకి ఏమేస్తాయి? రావు. అలా పంట ఎత్తేనే మనకు పైస అవు, అట్లుంటది. భూమి ఉన్న దాని లెక్క కాదు, మనకు చేత చేసి అలా పంట తీసుడు పనితను అట్లా.
1: అయితే ఇప్పుడు ఈ పువ్వులే కాకుండా పక్కకు పొట్లకాయ బీరకాయ కూడా వేస్తున్నారు కదా, మరి వీటి గురించి చెప్పండి, అవి ఎట్లా వెళ్తాయి?
0: పొట్లకాయల పొట్లకాయలు కూడా అంతే, అవి కూడా ఇప్పుడు సవితి వరకే ఆ ఇటు పంట అయిపోతుంది. అవి కూడా రోని అప్పుడే పెడతారు చెట్లు, అప్పుడు పెడితేనే ఈ సవితి వరకు అవి కంప్లీట్ అయిపోతాయి ఆ చెట్లు.
1: ఇప్పుడు ఈ పొట్లకాయలకు ఎప్పటిదాకా ఉంటుంది సీజన్?
0: పొట్లకాయలకు అంతే నాగుల పంచం దాకా, ఈ సవితి దాకానే ఉంటది సీజన్. ఇక దాని తర్వాత ఉండదు, చెట్లు పోతాయి, ధర కూడా అయిపోతుంది.
1: ఇప్పుడు ఎట్లా ఏం ధర నడుస్తున్నాయి మరి పొట్లకాయలు?
0: ఏం రేట్ లేదు, ఇప్పుడు 10-15 రూపాయల కిలో ఉన్నాయి.
1: ఎట్లా ఇక్కడ తెంపి ఇక్కడనే పెట్టి అమ్ముతారా లేకపోతే మార్కెట్కి తీసుకుపోతారా?
0: ఇక్కడ అమ్ముతామా, అక్కడ మంచిర్యాల కూడా పోతాం.
1: ఎక్కడెక్కడ మంచిర్యాల లక్షటి పెట్టి అంతా తీసుకుపోతారు? ఎట్లా మరి మీరే తీసుకుపోతారా లేకపోతే వేరే పని అంటే ఎవరినైనా పెట్టి పంపిస్తారా?
0: లేదు, మా మనవాడు తీసుకుపోతాడు, మనవాడు తీసుకుపోతాడు, మంచిర్యాలను ఆయన వేసేస్తాడు, లక్షటి పెట్టి ఆయన తీసుకుపోతాడు.
1: అయితే ఇప్పుడు ఈ పువ్వులకు సంబంధించి ఈ పనులన్నీ మీరే దగ్గర నుండి చేసుకుంటారా స్వయంగా లేకపోతే కూలీలు పెడతారా?
0: కూలీలు పెడతాము. ఇక మేం సాధన అయినంత మందం మేము చేసుకుంటాం, కైకిళ్ళు కూడా పెట్టి చేయిస్తాం.
1: దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇట్లా పూల సాగు చేస్తున్నారు కదా, ఎట్లా మరి దీని మీద ఆదాయం మంచి సంతృప్తికరంగా ఉన్నదా?
0: ఇక మనకు బయటికి వెళ్ళకుండా మన మందంలో మనం ఇక వెళ్తాంది. ఇక అట్లా మనం బయట వాళ్ళకి పోకుండా కైకిలి ఇక మన దాంట్లో మనం చేసుకున్నాడు అట్లా.
1: మొత్తం మీద ఎట్లా అనిపిస్తున్నది?
0: మాకు మంచిగానే అనిపిస్తుంది, లాభం అనిపిస్తుంది.
1: ఇప్పుడు వాళ్ళన్నా వచ్చి మీ దగ్గర ఈ పువ్వులు సాగు చేస్తున్నారు సీతమ్మ జడ, మరి విత్తనాలు కానీ ఏమన్నా దేనికోసం అన్న వస్తే మీరు ఇస్తారా, సాయం చేస్తారా?
0: విత్తనాలు అల్ల నుంచి విత్తనాలు ఎట్లా వెళ్తాయి మనకు? విత్తనాలు వెళ్ళాయి.
1: అంటే ఇప్పుడు ఇందులో విత్తనాలు వెళ్ళాయి, మనం బయట నుంచి
0: తెచ్చుకున్నాడే.
1: సరే మరి లక్ష్మి గారు, మంచిగా మీకున్న స్థలాన్ని వృధాగా పోనీయకుండా ఉన్న దాంట్లో కొద్ది స్థలం ఎకరంన్నర అయినప్పటికీ కూడా ఇందులో మంచిగా మడులుగా మలిచి అందులో ఒక పక్క బంతి పువ్వు, ఒక పక్క సీతమ్మ జడ, మరో పక్క తీగజాతి కూరగాయలైన పొట్లకాయ బీరకాయ సాగు చేస్తూ కొద్దిలో కొద్ది ఆదాయాన్ని పొందుతున్నారు. సంతృప్తికరంగా సాగుతున్నది మీ సాగు, మునుముందు కూడా ఇట్లాగే సాగాలని ఆకాంక్షిస్తూ మీ ఈ సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పూలు తీగజాతి కూరగాయల సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం ఇటికేల గ్రామానికి చెందిన మహిళా రైతు ఏముల లక్ష్మితో కె లెనిన్ పెట్టిన ముచ్చటిన్నారు. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా గురువారం, శనివారం, అట్లనే మళ్ళొచ్చే మంగళవారం రాత్రి 7:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 7:30 ఇల్లు వ్యవసాయం, వ్యవసాయం ధరల కార్యక్రమంలో పత్తి పంట సాగు ప్రాముఖ్యత సవాళ్లు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చట, అదైనాక ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందజేయడం ప్రయోజనాలను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట వింటారు.

పొందండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
3: నమస్కారం మేడం.
2: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటి అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
3: ఖచ్చితంగా మేడం. ఆర్సిటి అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటి అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ట్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
2: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
3: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
2: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
3: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
2: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
3: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి.
2: ఓకే అండి.
3: ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు, కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరుగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిడ్జ్లు మెకానిజం, మష్రూమ్ కల్టివేషను, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
2: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
3: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
2: ఆర్థికంగా
3: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గానీ కోర్సు పీరియడ్

0: వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటి శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి, మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం కానీ లేకపోతే వసతి కానీ దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు కానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోని ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ కానీ అంటే యూనిఫామ్ కానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 1 or 2 అంటే 3 items 4 items నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 items ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ కు వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 items కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుందండి. ఇది ఆ ట్రైనీస్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారు అన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం ఉరికి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది. అలాగే సీసీ కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటదండి, ఏ కోర్స్ తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ, వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు. వాళ్ళు 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు. వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాము ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత

0: తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డీఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రికమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలను.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలోఅప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం, ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగే నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడీపీ కోర్స్ అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడీపీ కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మేము గేమ్స్ ద్వారా, స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా, వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందని. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామని ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూరు RSETINELLORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మన దగ్గరికి
0: రావాల్సిన అవసరం లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకొని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిజం నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సుల్లో ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్స్ పీరియడ్లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా

0: స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేదే అలాంటిది ఏమైనా ఉంటుందా?
1: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పిడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా, అంటే ఓన్లీ వాళ్ళు పిడబ్ల్యూస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనేబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి, అంటే మన పిడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
0: చివరిగా మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
1: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకొని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
0: ఆ సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 8 గంటలు దాటి 18 సెకండ్లు. హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేయనందుకు నేనెంత సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని. మీలుసుక ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 0873 2, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081, ఇంకొక నెంబరు 2950081, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 దాకా నడుస్తుంది. ఉషారు కార్యక్రమంలో ముందుగానైతే ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి ఈ గీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు ఉషారు. జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఉషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనంతపూర్ నుంచి, జైనత్ మండలం అనంతపూర్ గ్రామం నుంచి సనా లైన్ లో ఉంది. 8th క్లాస్ చదువుతున్న సనా, మరి మాట్లాడదాం. హలో సనా, హాయ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? మేము మంచిగా ఉన్నాం. మరి ఏం నడుస్తుంది స్కూల్లో? ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు?
3: అవును.
2: ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్? ఇంకా 6 రోజులా? ఇంకా హాలిడేస్ దగ్గరలోనే ఉన్నాయి కదా. హాలిడేస్ శనివారం నుంచా?
3: అవును.
2: దసరా హాలిడేస్ అంటే రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయా?
3: అవును.
2: ఎట్లా మరి మంచిగా రాస్తున్నావా?
3: అవును.
2: ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు?
3: హిందీ.
2: హిందీ, వెరీ గుడ్. హిందీ చాలా తక్కువ మంది చెప్తారు.

ఇంకా మీ స్కూల్ ఎక్కడ మరి? మీ ఆనందపూర్లోనే ఇంకా పక్క ఊరుకు వెళ్లాల్సి ఉంటుందా? ఏ ఊరు? దీపాయిగూడ. రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటారా, బస్సా సైకిలా? సన్నా మరి ఏ పాట వినాలనుకుంటున్నావు ఇయ్యాల హుషారు కార్యక్రమంలో? ఉన్నారా మరి మీకు అన్నలు? హలో సన్నా, ఉన్నారా అన్న? మీకు అన్న ఉన్నాడా? ఏం పేరు అన్న పేరు? అమాన్. గుసలాడుకుంటుంటారా రోజు? గొడవ పడుతుంటారా? ఎవరు గెలుస్తారు మరి? అన్ననే గెలుస్తానంట. మళ్ళా మీ అమ్మ నాన్నకు చెప్పి మళ్ళీ నువ్వు గెలుస్తావనుకుంటా. మంచిదమ్మా, మీకోసం అన్నా చెల్లెల అనుబంధం అంటూ సాగే ఈ గీతాన్ని వినిపిస్తున్నాం. ఇన్నారు మరి?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. మరి ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాన్ని యాప్ ద్వారా ఆన్లైన్లో ప్రపంచ నలుమూలలో వింటున్నారు. మరి అట్లా యాప్ ద్వారా మన కార్యక్రమాలు వింటున్న శ్రోత ఫోన్ చేశారు అనంతపురం నుంచి రైతు రఘురమణారెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం రఘురమణారెడ్డి గారు.
3: గుడ్ ఈవినింగ్ సార్.
2: ఎట్లా ఉన్నారు సార్? మంచిగా ఉన్నారా?
3: మంచిగా ఉన్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
2: మేము మంచిగా ఉన్నాం సార్. మరి అటు అనంతపురంలో వర్షాలు పడుతున్నాయా సార్? అట్లనే ఉందా?
3: వన్ మంత్ అయితే సార్ వర్షం అనేది లేదు.
2: పంటలు మరి ఏమేశారు ఇప్పుడు?
3: ఏం పంటలు అన్ని ఎత్తిపోయినాయి సార్. ఎండిపోయినాయి.
2: ఇప్పుడు ఏం లేదు మరి?
3: ఆమ్దము, పల్లి, కంది ఈ మూడు ఎండిపోయినాయి సార్.
2: అంటే ఇప్పుడు మీకు నీటి సదుపాయం కూడా రెండో పంటకు లేదనుకుంటా?
3: వాటర్ దొరకలేదు సార్ మాకు ఇక్కడ. డెప్త్ వచ్చేసి 1000 అడుగులు వేస్తున్నాం సార్, అయినా దొరకలేదు సార్.
2: ఓ, చాలా నీటి కొరత ఉంది మరి ఇప్పుడు.
3: చాలా అద్భుతంగా ఉంది సార్ నీటి కొరత అంటే.
2: ఈసారి మరి పంటలు చాలా తక్కువ వెళ్తాయి మరి.
3: అవును సార, రేట్లు కూడా అలాగే అన్ని విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి సార్.
2: అవును, పెరుగుతా ఉన్నాయి.
3: అవును సార్.
2: మంచిదండి. మరి ఈ యాసంగిలోనైనా మీరు ఏదైనా పంటను సాధించాలని మేము మనసు నిండుగా కోరుకుంటున్నాం. ఏ పాట విందాం
3: సార్? అనుకున్నది సాధిస్తా సార్.
2: మంచిదండి. అనుకున్నది సాధిస్తా చిత్రం నుంచి మీరు కోరిన ఈ పాటను వేస్తున్నాం.
3: ఓకే, ధన్యవాదాలు.

0: ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మెరుటనరు ఉషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఉషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంకోలి గ్రామం నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే శ్రీనివాస్.
1: నమస్తే సార్.
0: ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా?
1: మంచిగా ఉన్నా సార్.
0: ఏం నడుస్తుంది మరి ఇప్పుడు అంకోలి ఊళ్ళో?
1: ఏం లేదు సార్, అనా లేక ప్రత్యామ్నాయ.
0: అవును, ఒక్క వర్షం పడ్డా గానీ పత్తి ఎంతో బాగుంటుందని అంటున్నారు వ్యవసాయదారులు.
1: ఇప్పుడు ఆనా వర్షం మంచిగా ఉండదు సార్.
0: అవును, కానీ వర్షం పడితే ఇప్పుడు సోయా చేతికి వచ్చేసింది కదా. సోయాబీన్
1: చేతికి వచ్చింది కానీ పత్తులు పాడైతున్నాయి కదా.
0: అవునవును, పత్తులది మాత్రం చాలా ఘోరంగా ఉందట.
1: ఏ మస్తు అంటే మస్తు దండి ఘోరంగా ఉన్నారు సార్.
0: వాడిపోతున్నాయా? నీళ్లు ఉన్నవారు నీళ్లు పెడుతున్నారు, లేని వారి మాత్రం
1: వాడిపోతున్నాయి. అదైతే లేని వారి అయితే చిన్నగా ఉన్నాయి.
0: పెరగలేదు?
1: పెరగలేదు, మస్తు చిన్నగా ఉన్నాయి.
0: మరి ఇక చాలా కష్టమే అంటారు.
1: కష్టమే సార్,
0: తక్కువ పత్తి వెళ్తుంది మరి ఒక ఎకరానికి. అలా అనుకున్నాం తెలియదు ఇక.
1: వెళ్ళదు
0: మరి.
1: మస్తు
0: చెప్పండి.
1: ఏడు మస్తు కష్టం సార్ పత్తులు.
0: అవునవును, చాలా తక్కువ వెళ్తాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఇంత పరిస్థితి ఏర్పడ్డది అన్నట్టు.
1: ఎన్నడు కాలే ఇట్లా. ఎండాకాలం లెక్క ఎండలు కొట్టి పాడైతున్నాయి.
0: అవును, ఇప్పుడే చాలా ఎండలు కొడుతున్నాయి,
1: దండి ఎండలు కొడుతున్నాయి.
0: మంచిది. మరి ఇప్పుడు ఇంకో యాసంగి కాలం ఉంది, ఆఖరికి మంచుతోనైనా రైతన్నలకు మంచి పంటలు పండాలని కోరుకుందాం. ఏ పాట విందాం మరి?
1: ఇరుముడి సినిమా
0: మంచిది శ్రీనివాస్, నీకోసం. ఇరుముడి చిత్రం నుంచి ఇరుముడి కట్టు అంటూ సాగే ఈ గీతం.
2: స్వామి శరణమయ్యప్ప పళ్ళి కట్టి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు. జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి తాంసి మండలం పొన్నారి గ్రామం నుంచి రుక్మా ఫోన్ లైన్లో ఉంది. మరి ఆమెతో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే సార్.
0: ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? హలో, మంచిగా ఉన్నారా అమ్మా? ఏం పని నడుస్తుంది మరి ఇప్పుడు? చేన్ల పని
1: నడుస్తుంది.
0: మొదలైంది పత్తి ఏరడం?
1: మొదలైంది సార్, పత్తి ఏరడం.
0: పాలు పొంగించి మొదలు పెడతారు కదా? ఇప్పుడు ఎంత అంటున్నారు మరి ఏరే వాళ్ళకి? ఎంత ఇస్తున్నారు?
1: 10 రూపాయలు అంటున్నారు సార్.
0: అంటే కిలోలు హిసాబే, ఒక కిలోకు 10 రూపాయలు?
1: కిలోలు హిసాబే.
0: అంటే ప్రతి పత్తి చేనులో ఈ పాలు పొంగించిన తర్వాతనే ఈ పత్తి ఎరడం అనేది మొదలవుతుంది కదా? ఎట్లా ఏం చేస్తారమ్మా పత్తి, అంటే పాలు పొంగించడం అంటే ఏం చేస్తారు?
1: ఒక చిన్న కుండ పెడతారు, అందులో పాలు పోసి, పాలు పొంగిన తర్వాత దాంట్లో పత్తి కూర్చేస్తారు.
0: అంటే చిన్న కుండ తీసుకెళ్లి కొత్త కుండ అందులో, అంటే మన కింద
1: కొత్త కుండ
0: మంట అంటే పొయ్యి వేసి
1: 3 రాళ్ళు పెట్టి మంట వేగులు ఇస్తారు.
0: చేను మధ్యలో చేస్తారా?
1: చేను మధ్యలో చేస్తారు.
0: పూజ అయిన తర్వాత పత్తి ఎరడం మొదలవుతుంది?
1: మొదలవుతుంది.
0: ఇంకా ఎన్ని రోజులు ఉందమ్మా బొడ్డేమ్మ పండుగ లేదా బతుకమ్మ పండుగ, ఇంకెన్ని రోజులు ఉంది?
1: ఇప్పుడు అమావాస నుంచి తోడతారు.
0: మీరెప్పుడు తవ్వుతారు మరి బొడ్డేమ్మ?
1: నేను నెల పొడుపు రోజు తవ్వుతాం.
0: అంటే అమావాస తెల్లారా?
1: అవును.
0: మంచిదమ్మా, మరి త్వరలోనే పత్తి ఏరబోతున్నారు మీరు.
1: అవును.
0: మరి ఏ పాట విందాం ఇవాళ హుషారు కార్యక్రమంలో?
1: అదే రామదాసు.
0: రామదాసు పాట వస్తుంది అమ్మా మీకు, పాడతారా కొంచెం? అంతా రామయ్య. మంచిదమ్మా, రేడియోలో మీరు కోరిన ఈ పాట విందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ మణిపూర్ నుంచి రాములు లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. వీరు బైక్ మెకానిక్ టెక్నీషియన్. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే రాములు గారు. హలో హలో హలో నమస్తే.
1: నమస్తే సార్.
0: ఎట్లా ఉన్నారు రాములు గారు?
1: బాగున్నాను సార్.
0: ఎట్లా, మంచిగా నడుస్తుందా మరి మీ మెకానిక్?

0: బైక్ షాప్
1: నడుస్తుంది సార్ అంతే.
0: ఎట్లా మరి బండి ఇట్లా మంచిగా నడవాలి, ఎక్కువగా ఎవరేజ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? బండిని ఎప్పుడు ఏం చూస్తూ ఉండాలా?
1: బండ్లు చూసుకుంటే టైర్లు గాలి మంచిగా పెట్రోల్ మంచిగా వేసుకొని నీట్ గా బ్రేక్స్ క్లచ్ యాక్సిలేటర్ అన్ని చూసుకుంటారా సార్? బండి ఎకనామీ నడుపుడు 40-60 స్పీడ్ లోపు ఇప్పుడు అవసరం ఉంటే అప్పుడే బ్రేక్స్ అవసరం లేకుండా బ్రేక్ పెట్టడం కాలు ఎక్కువ పెట్టి బ్రేక్ వీల్ జామ్ కావడము టేబుల్ రైడింగ్ ఉండదు వెయిట్ ఎంత కెపాసిటీ 2 లేదా 2 కెపాసిటీ అంతేనా ఎప్పుడప్పుడు సర్వీసింగ్ ఆయిల్ ఒక 2,000 కిలోమీటర్ నుంచి 3,000 కిలోమీటర్ లోపు ఆయిల్ మంచి ఆయిల్ కంపెనీ వాడాలా. దాంతో పాటు ఏంటంటే ఇక ప్రతిసారి చెక్ చేసుకుంటూ చేస్తే మంచి లైఫ్ వస్తుంది సార్.
0: అవును మంచిగా మళ్ళా
1: సెక్యూరిటీ వాడి ఆయిల్ మంచి కంపెనీ పోయకుండా వేరే వేరే వాడతారు సార్.
0: అవునవును అట్లా చేసినా కూడా బండి నష్టపోతుంది.
1: 100 రూపాయలు పెట్టి బండి కొంటాడు ఆయిల్ కాడ చిక్కకృతి వాడతాడు 200-300 బార్గెనింగ్ చేస్తాడు. దాంతో పాటే ఇక బండి చెడిపోతుంది. నేను మొన్ననే క్లచ్ పెట్టేసిన క్లచ్ కూడా ఏంటంటే ఎంత అవసరం ఉంటే అంత ఓపెన్ ఫ్రీ
0: ఎప్పుడు అవసరమో అప్పుడే పట్టాలంటారు.
1: అప్పుడే పట్టాలి. కొందరు మర్చిపోయి అయితే పట్టేసుకుంటాడు నేనైనా భయపడతాడు అన్నట్టు ముందే గుద్దేస్తాను ఎక్సిడెంట్ అవుతుందో ఏమన్నట్టు ముందే పడుతుంది బ్రేక్ జామ్ పడుతుంది.
0: అట్లా చేయడం వల్ల తక్కువ రోజులకి ఉండదు
1: ఎనర్జీ వేస్ట్ అవుతుంది బండిది. ఎనర్జీ వేస్ట్ అవ్వట్లేదు ఆయనకి అర్థం కాదు. ఇక నేను పుట్టక ముందు నుంచి బండి నడుపుతుంటాడు ఏమన్నా అంటే ఇక
0: చాలా మంచి విషయాలు చెప్పారండి. అంటే ఇంటికి ఇప్పుడు ఒకటి కాదు ఇంటికి 2-3 బండ్లు కూడా ఉన్నాయి కాబట్టి
1: లేడీస్ కూడా ఏంటంటే స్కూటీలు కూడా నడిపే వాళ్ళకు వాళ్ళు భయపడతారు సార్.
0: అవును
1: వాళ్ళు ముందే బ్రేక్ అప్లై చేసుకుంటారు. దాంతో ఏంటంటే విమెటిక్ నడుపుతారు కదా ఇప్పుడు అన్ని వచ్చే బండ్లని విమెటిక్ కదా సార్. ఎక్సలెంట్ గా డౌన్ చేసినామంటే 60% బ్రేక్ అయిపోతే ఆటోమేటిక్ అయిపోతుంది. మీ ద్వారా చెప్పదలుచుకునే అదే మరి ప్రాబ్లమ్స్ ఏంటంటే కస్టమర్ ఎట్లా నడుపుతుండో అదని మిన్నే ఉంటది. ఆయనకు 40 ఇచ్చే ఎవరేజ్ 20 పడిపోతాయి పూర్ మైలేజ్
0: వస్తుంది.
1: లేడీస్ ఎక్కువ నడుపుతారు వాళ్ళు ముందు భయపడి ఉంటారు.
0: అవునవును మంచి విషయాలు చెప్పిండు రాములు గారు. మరి బైక్ ఉన్నవారు బండి నడిపేవారు మీరు చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు సలహాలు
1: సార్ దాంతో పాటు దాన్ని ఎనర్జీని వేస్ట్ చేయకుండా నడుపుకోవాలని మా అభిప్రాయం సార్. అంతే
0: మంచి విషయాలు పంచుకున్నారు రాములు గారు. ఏ పాట విందాం?
1: ఖైదీ నెంబర్
0: మంచిది రాములు గారు మీకోసం మీరు కోరిన ఈ పాట
1: ఏంటి సార్? సరే మరి థ్యాంక్ యూ మరి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు. హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. రోజు గంటల తరబడి కంప్యూటర్ ఎదుట కూర్చొని పనిచేసేవారు తమకు సమయం లేదని భావిస్తే రోజు కొంచెంసేపైనా వీలైనంత సమయం పాటు కనీసం ఒక 20-30 గుంజీలన్నా తీసి వ్యాయామం చేస్తే ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల వెన్ను సమస్యలు తగ్గడమే కాకుండా ఒత్తిడి ఆందోళన నుంచి కూడా విముక్తి లభిస్తుందని, శరీరం ఉత్తేజమవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి కొంచెం సమయమైనా ఈ గుంజీలు తీయడానికి కేటాయించుండ్రి, ఆనందంగా జీవించుండ్రి. హుషారు కార్యక్రమంలో ఆఖరిగా విందాం కిష్కిందాపూరి చిత్రం నుంచి ఈ పాట.

ఇది ఇయాలటి హుషారు. హుషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన గీతాలు వినొచ్చు. ఈ రోజు రాత్రి 10:30 నుంచి 11:00 దాకా మధురిమ కార్యక్రమంలో మనసుకు హత్తుకునే మధుర గీతాలు వినొచ్చు.

0: సమయం 9:30 దాటి 14 సెకండ్లు. ఇప్పుడు నవలతో. ఈ నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మళ్ళా ప్రతి బుధ గురువారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. ఆకుపచ్చ సూర్యోదయం. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ. చారిత్రక నవలా తారావాహిక పఠనం 77వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది సుమనస్పతి రెడ్డి. ఈ కార్యక్రమం వినే ముందు
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? 2 1 2 2 2 4 శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 77వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు గారు ఈ నవలా కోసం 12 నుంచి 20 సంవత్సరాల పాటు అల్లూరి సీతారామరాజు జీవితంపై పరిశోధన చేసి వారి జీవిత విశేషాలను కండ్లకు కట్టినచ్చు ఈ నవలలో వివరించిండు. ఇందా
3: ఆయుధాలు వస్తాయని చెబుతారట మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడవిలో చెట్లకి కాస్తున్నాయా? మీ జాతి నెత్తుటి అడుగులు పడిన తరువాత అడవులన్నీ ఆయుధాలనే కాస్తున్నాయి. తప్పు, మేమిక్కడ నడిచాకే మీకు నాగరికత అంటే ఏమిటో తెలిసింది. నోర్మోయ్, నాగరికతే తెలిసుంటే కోర్టుకు తీసుకెళ్లకుండా ఇక్కడ నన్ను ఎందుకు బంధించావు చెప్పు. చెప్పాలా? సరే, నా చేతిలో చావబోతున్నవాడివి, ఆ మాత్రం చెప్పవచ్చు. నువ్వు ఒక ఉన్మాదివి. నీ ఉన్మాదం పరాకాష్ఠకు చేరిందని ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పాను. పిచ్చి కుక్కను కాల్చి చంపినట్టు చంపడమే నీకు సరైన మందు. రేయ్, నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించావో తెలుసా? గ్రేట్ వార్కి వెళ్ళి వచ్చిన వాణ్ణి నేను. ఈ కొండల్లో పడి జంతువుల్లాంటి మనుషుల్ని వెతికి పట్టే పనికి దింపా. ఈ వెధవాడవిలో నిన్ను పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా? చివరికి ఇలా ఏం సాధించావు? నీ పిచ్చితో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎంత నష్టమో తెలుసా నీకు? మళ్ళీ నీ మీద విచారణ ఒకట. నిన్ను మంప దగ్గరే అరెస్టు చేసిన మరుక్షణమే కాల్చి పారేసి ఉండాల్సింది. నేనైతే అదే చేసేవాణ్ణి, ఇప్పటికీ మించిపోలేదు. పిరికి పందల మాట్లాడుతున్నావు నువ్వు. భగవంతుడి పాలనంటే ఇదేనా అన్నాడు రామరాజు. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. సరే, ఒక్క అవకాశం ఇస్తున్నాను. నువ్వు నా చేతిలో లొంగిపోతున్నట్టు ప్రకటించి క్షమాపణలు అడుగు, లేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు. పుట్టినవాడికి మరణం తప్పదన్న మహో

0: ముప్పావు గంటకల్లా వెనుదిరిగి వచ్చాడు రూదర్ఫర్డ్. దారిలోనే ఎదురొచ్చి కుంజామేనన్ పంపిన కానిస్టేబుల్ విషయం చెప్పాడు. ఒళ్లంతా చెమటలు పట్టున్నాయి. అవేమీ పట్టించుకోకుండా వెంటనే వైర్లెస్ సెట్ దగ్గరికి వెళ్లాడు. మేజర్ గూడాల్ని తక్షణం పిలవమని ఆదేశించాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు గూడాల్.
1: గూడాల్, నువ్వు చేసిందేమిటి?
0: తీవ్ర ఆగ్రహంతో అడిగాడు రూదర్ఫర్డ్.
1: ఒక రాజద్రోహిని కాల్చి చంపాను,
0: చాలా తేలిగ్గా చెప్పాడు గూడాల్.
2: సజీవంగా పట్టుకోమంటే ఎందుకు కాల్చవలసి వచ్చింది?
0: ఎంతో తీవ్రంగా ప్రశ్నించాడు రూదర్ఫర్డ్. ఏమీ తడబాటు లేకుండా కథ అల్లాడు గూడాల్.
1: కొయ్యూరుకు తీసుకువచ్చాక లఘుశంక కోసం రామరాజు కట్లు విప్పమన్నాడు. తర్వాత చెట్ల చాటు నుంచి పారిపోతూ ఉండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
2: కథలు వద్దు, అలా ఎందుకు చేశావు? నీకు చెప్పినదేమిటి?
1: మద్రాస్ ప్రెసిడెన్సీ ఏం చెప్పింది, ఏం జరిగింది?
2: ఇది 2 ప్రెసిడెన్సీల మధ్య వివాదం కాదా?
0: ఉక్రోషంతో అడిగాడు రూదర్ఫర్డ్.
1: రూదర్ఫర్డ్, నీవు అనవసరంగా ఆవేశపడొద్దు. నీ ఒక ICS ఆఫీసర్వి, గౌరవం నిలుపుకో. మిలిటరీ వ్యవహారాలు నీకేం తెలుసు? ఒకవేళ నేను చేసిన పని మీద ఏదైనా సంజాయిషి అడగవలసి వస్తే అది బెంగాల్ ప్రెసిడెన్సీ చేస్తుంది, అది నీ పని కాదు,
0: చాలా గట్టిగా చెప్పాడు మేజర్ గూడాల్. అవమాన భారంతో ఊగిపోతూ నర్సీపట్నం బయలుదేరాడు రూదర్ఫర్డ్. మధ్యాహ్నం 3 గంటలు దాటుతుండగా భుగభుగలాడే ఎండలో రామరాజు భౌతిక గాయంతో ఉన్న మంచం మళ్లీ పోలీసుల భుజాల మీదకు చేరింది. దావానలంగా అడవిని చుట్టేసింది రామరాజు శవయాత్ర సంగతి. ప్రతి గ్రామ కూడెల్లోనూ మంచం దించుతున్నారు. ఇళ్లమీద పడి తుపాకీ మడమలతో బాదుతూ లాఠీలతో కొడుతూ తీసుకువచ్చి శవాన్ని చూపిస్తున్నారు. మరణవార్తను భరించలేక ఉద్వేగంతో బయటకు రామరాజు శవాన్ని చూడాలని వచ్చిన అమాయకుల ఎముకలు విరిగిపోతున్నాయి. వీళ్లను తరిమి తరిమి కొడుతున్నారు. కొండపల్లెలు మండుటెండలో కూడా గజగజ వణికిపోతున్నాయి. రామరాజు రక్తపు చుక్కలు రాలుతూనే ఉన్నాయి దారంతా.

0: కృష్ణదేవిపేట గ్రామ శివారు. చిన్న తాటితోపులో ఉంది చల్లారిపోయిన ఇటుక ఆమ. దాని వెనకాల చేరి గుసగుసలాడుకుంటున్నారు ఊర్లోంచి వచ్చిన 10-12 మంది. సాయంకాలం అవుతున్నా ఇప్పటికీ వేడిగాలి వీస్తూనే ఉంది.
1: రాజుగారిని పట్టుకున్నారంట,
0: బాధగా ఆవేదనగా అన్నాడు ఆ యువకుడు గొంతు తగ్గించి. మంప ఊరి శివార్లలోనే, ఆ యువకుడు చెప్పబోతుండగానే అన్నాడు ఇంకొక యువకుడు కసిగా.
2: పట్టించారట కదా.
1: మలబారోళ్ళా గూర్ఖావాళ్ళ, ఎవరు పట్టుకున్నట్టు,
0: మరో మధ్య వయస్కుడు ఆత్రంగా అడిగాడు.
1: రూదర్ఫర్డ్ ఇక్కడే ఉన్నాడు కదా, ఇక్కడికే తీసుకొస్తుంటే గూడాలే తీసుకుపోయాడంట
0: అన్నాడా మధ్య వయస్కుడు.
1: గూడాలు గూర్ఖాదలం వాడు, ఆడి చేతిలో పడితే ఇంతే అవుతుంది,
0: తనకు తెలిసినట్టే చెప్పాడు మరో మధ్య వయస్కుడు.
1: ఇంతకీ దొరికిపోయాడా, పట్టించారా, పోలీసులు పట్టుకున్నారా,
0: రహస్యం మాట్లాడుతున్నట్టే అడిగాడు ఆ పెద్ద వయస్సు రైతు.
1: అదే తెలియడం లేదు, కొందరేమో రాజుగారే పశువులు కాసుకుంటున్న కుర్రోడు ఎవరినో పిలిచి అక్కడున్నట్టు చెప్పమన్నట్ట. ఇది నమ్మాలా? కాదు, అసలు ఎవరినో అరెస్టు చేసి రాజుగారిని అరెస్టు చేశామని చెబుతున్నారని కూడా అంటున్నారు,
0: చాలా అసహనంగా అన్నాడు మొదట మాట్లాడిన యువకుడు. ఇంకా ఏవేవో మాట్లాడుకోవాలని వాళ్ళందరికీ ఆత్రంగానే ఉంది. అంతలోనే చప్పుడు,
1: థక్ థక్ థక్,
0: పోలీసుల బూట్ల అడుగుల చప్పుడు. గుసగుసలేం కర్మ, గుండెలే ఆగినంత పనయ్యింది.

0: తలో దిక్కుకి పరిగెత్తారు.
1: మీ సీతారామరాజు వచ్చేస్తున్నాడు, రండి. పంచాయతీ తీరస్తున్నాడు, రండి. పురాణం చెబుతాడు, వినండి. పాలు తీసుకురండి, పళ్ళు తీసుకురండి.
0: వాళ్లను కొద్ది దూరం అరుచుకుంటూ వెళ్లి తరిమారు పోలీసులు. వెనుదిరిగి దలే బెన్నయ్య దుకాణం దగ్గరికి వచ్చారు పోలీసులు కట్టకట్టుకొని. ఇంతకీ శంక తీర్చుకోవడం పేరుతో పోలీసులు బృందాలు బృందాలుగా ఊరి చివరకు వస్తున్నారు. ఆ పని చూసుకుని అక్కడే ఉన్న దలే బెన్నయ్య దగ్గర ఒక్కొక్క డ్రాము తీసుకుని కొద్దిసేపు ఉండి వెళ్తున్నారు. ఈయన సీతారామరాజా, శ్రీరామరాజా? అప్పుడే అడిగాడు ఓ కానిస్టేబుల్ పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ని. శ్రీరామ

మధ్యలో ఎక్కడో సీతారామరాజైపోయాడు చెప్పాడు ఆ కానిస్టేబుల్. సిఐడి డిపార్ట్మెంట్ ఎస్ఐ ఆల్వార్ నాయుడు కుంజా మేనన్ నిఘాకి వెళ్ళినప్పుడు ఓ చింత చెట్టు వెనకాల నక్కి ఉన్నారంట. అప్పుడే ఈ రామరాజు అక్కడికి వచ్చాడంట. ఆ మాటే చెబుతున్నాడు తెలుగు పోలీసు బెన్నయ్య దుకాణం దగ్గర. అది నిజమే కావచ్చులే, వీళ్ళిద్దరూ అక్కడుండగానే గడ్డం ఉన్న తెల్లటి మనిషి ఓ 200 గజాల అవతల నడిచిపోతున్నట్ట అనిపించిందట. ఇద్దరికీ అనుమానం వచ్చి వెంటబడి చూస్తే రామరాజంట అంటున్నాడు

తెలుసు. ఇంకో రకంగా కూడా చెప్తున్నారు అని రెండు డ్రాముల సారాయిలో ఒక గుక్క తాగి వివరించడం మొదలుపెట్టాడు రాజమండ్రి నుండి వచ్చిన ఆ పోలీసు. ఈ ఆళ్వారు నాయుడు ఆ కుంజామేనను జీడిపాలెం శిబిరంలో ఉన్నారంట. గస్తీ తిరుగుతున్న పోలీసు బృందం వచ్చి గడ్డం ఉన్న ఓ ఎర్రటి మనిషి అడవిలో వెళ్ళిపోతున్నాడు అని చెప్పడానికి లేదు. ఇవి నేను విన్నాను, కానీ ఇంకో మలబారోడే చెప్పాడు ఒక మాట, అది బాగుంది, నమ్మొచ్చు. అదేంటంటే మలబారు స్పెషల్ పోలీసుల్లో ఒకడు ఉన్నాడంట, ఆడే నాయక్ చోయికుట్టి అంట. ఇళ్ళ పేర్లేంట్రా ఇలాగున్నాయే, ఆడు ఇంకో కానిస్టేబుల్, ఈడి పేరేంటో నోరు తిరగదు మనకి. కునుహన్ని పణిక్కర్ ఆడు. ఈ ఇద్దరు వెళ్ళి రామరాజుని అరెస్ట్ చేసి శిబిరానికి తీసుకొచ్చారు.

ఆళ్ళ చేత దొబ్బులు తిన్నావు ఎందుకు? ఊరోళ్లేనా, మనం శ్రీరామరాజుకి స్వాగతం చెప్పొద్దు అన్నాడు ఓ కానిస్టేబుల్ నవ్వుతూ. మళ్లీ ఎక్కడ లేని విజయగర్వం వచ్చేసింది. లాఠీలు గిరగిరా తిప్పుతూ కేకలు వేసుకుంటూ బయలుదేరారు గ్రామంలోకి. కొత్త వార్త విని కృష్ణదేవిపేట వాసులే కాదు, పోలీసులు, అధికారులు, మనసబులు కూడా నిర్ఘాంతపోయారు. పోలీసులు తీసుకువస్తున్నది సజీవుడైన రామరాజును కాదు, ఆయన శవాన్ని. ఈ వాస్తవం ఒక్కసారిగా గ్రామంలో గుప్పుమంది. ఆశనిపాతం లాంటి వార్త. రామరాజు భౌతిక

0: ఈ నవల మొత్తం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది యాలటి నవలతో కార్యక్రమం. నవలతో కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మళ్ళా బుధ గురువారాల్లో పొద్దుగాల 8:30 పునఃప్రసారం ఉంటుంది. రేపు రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 78వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. ఇప్పుడు షామే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్లు. ముందుగా ఈ గజల్.
1: గజలు తెరచేను తలపుల తలుపు, గజలంటే వల్లపుల పిలుపు అన్నారు పిబి శ్రీనివాస్. ఒక సందర్భంలో ఎతిప్రాసలతో, గణాలతో, గజలంశాలైన కాఫీ రదీఫులతో ఒక వృత్తపద్యం రాశారు పిబి శ్రీనివాస్. మల్లెల శరమై తావులవనమై మత్తును గుల్పిడి సౌరు గజల్, వెల్లువబడియై జీవన సుధయై వెన్నెల వెల్గిడి తీరు గజల్, అల్లగ కవితల్ కల్పనలలై అప్సరమీటు సితారు గజల్, సల్లని తలపై వెత్సని వలపై సాగిడి తీగల తీరు గజల్. ఇది 22వ ఛందంలో వృత్తమవుతుంది. 1996 పిబి శ్రీనివాస్ తమ కవితలు కొన్నిటిని గాయకుడు గేయల పేరుతో ఒక సంకలనంగా వెలువరించారు. అందులో తమ గజల్ కొన్నిటిని పొందుపరిచారు. అటు తర్వాత 1997 ప్రణవం పేరుతో తమ అష్టభాషల కవితా సంకలనాన్ని వెలువరించారు. అందులో వేరువేరు భాషల గజళ్ళు ఉన్నాయి. వారి మరణానంతరం 2015 ప్రభుత్వ ప్రాచలిక్త గ్రంథాలయం మరియు పరిశోధనాలయం హైదరాబాద్ వారు పిబి శ్రీనివాస్ గారు రాసిన కవితలు కొన్నిటిని గేయ కవితల పేరుతో అచ్చువేశారు. అందులో కొన్ని తెలుగు గజళ్ళు మనం చూడగలం. పిబి శ్రీనివాస్ ప్రేమ గీతగుళి పేరుతో ఒక కన్నడ గజల్ ఈపీ రికార్డుని 1981 విడుదల చేశారు.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలుగువారయుండి దక్షిణాది వారయుండి పివి శ్రీనివాస్ ఉర్దూలో గజలు రాయటం, ఉర్దూ గజళ్ల స్థాయిలో రాయటం చాలా గొప్ప విషయం. ఇది హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్ అని గజల్ గురించి ఉర్దూలో ఒక షేర్ రాశారు. హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, సౌందర్యం ఫాల భాగం పైన జాబిల్లి గజల్. షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్, కవిత్వం ఔన్నత్యపు సూర్యుడు గజల్. ఇక్కడ జాబిల్లి సూర్యుడు అని గజల్ అంటాం విరోధాభాస అవుతుంది. ఇలాగా ఎన్నో గొప్ప షేర్లు, ఉర్దూ గజల్ షేర్లు రాశారు పీబీఎస్. 1981లో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో 4 ఉర్దూ గజళ్లను పాడి ప్రసారం చేశారు పీబీ శ్రీనివాస్. యారో ముఝే అని మొదలయ్యే మీర్ తకి మీర్ రాసిన గజల్ వినండి.

బహదూర్ షా జఫర్ ఆఖరి ముఘల్ రాజు రాజ్యాన్ని కోల్పోయి కారాగార వాసం చేస్తూ కుల్తా నహి అని రాసుకున్నారు. ఆ రాసిన దాన్ని ఆయన పాడితే ఎలా ఉంటుందో అలా పాడారు పిపి శ్రీనివాస్.

గజల్ గానానికి సరిగ్గా పొసిగే దక్షిణాది గాత్రం విభీష్ణాస్ గారు. షకీల్ బదాయూని మనందరికీ బాగా పరిచయమైన హిందీ సినిమా పాటల కవి. ఆయన గొప్ప గజల్ కవి కూడా. అల్హయ్యే అంటూ ఆయన రాసిన గజల్ని ఫక్తు ఉర్దూ ఉచ్చారణతో చాలా బాగా పాడారు, వినండి.

కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:45 తిరిగి శనివారం రాత్రి 9:45 ప్రసారమవుతుంది. ఇక

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఉగ్గు కథ, బుర్రకథ, బుడిగే చింగం కథ, మందహిచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిలువిలో వినిపించే కార్యక్రమం.

మామా సచ్చవరదరాలా పరాయి వాళ్ళ వస్తే అటుబుడు మాత్రం వాళ్ళ గర్భాన పుట్టినా నా గర్భాన పుట్టినా అటుబుడు ఒక సంతానం అయితే ఆమె ఓరది ఆమె గర్భాన పుడితే నేను ఓరుతున ఓరున అంటావు ఇయ్యల తోడ పుట్టిన చెల్లి అయిపోతున్నది ఇదే మెడకు పడ్డ పాము.

ఏ దేవుడి అరవచమా గర్భాన్ని సంతాన ఫలం ఇయ్యలేదు, నాకు పిల్లలు లేక కలకల కలకల కన్నీరు తీసినాడు. ఆత్మరాత్రి కలిగి గాంధార మందార యాళ్ళ లోపల భగవంతుడి ఏరవచ్చి నా భర్తకు రెండో పెళ్లి చేసినట్టయితే సముద్ర పోరుకైనా నా గర్భాన సంతాన ఫలమైనా

ఒప్పుకున్నదో అటువంటి మాత్రం రెండో పెళ్లి చేస్తున్నారు రాజదేశంగా మహారాజు సిరిముచ్చారికి. అతిబలగలం తారబలం సూర్యబలం చంద్రబలం సుబలకలం కలియాలం దీర్ఘ మెడలో మూడు ఊళ్ళు వేసి రాజదేశంగా మహారాజు. ఇద్దరు శిలిక గోరెంకలోలే అటువంటి ఒక్క ఇళ్లను కలిసి ఆ యొక్క రాజా

ఆసుపత్రిలో దట్టమని చూసినవా కలిసిమెలిసి కాపురం చేస్తూ ఉన్నారు. మరి తెల్లవారినాక రాధాదేశంగా మన తలపేడ తలిపి స్నానాలు చేసినాడు. అన్నవు తిని రాజమేళ వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి రాజు రాజమేళ వెళ్ళిపోయినాక సిరిముత్య మనసులో పలే అనుకున్నది, అబ్బా నా భర్త నా మాలకచ్చిండు గాని మా అక్క సత్యవతి గర్భాన పిల్లలు పుడితే నా భర్త నా మాటిన ఓడాని, మా అక్క ఇల్లు వెళ్ళిపోతే నా గర్భాన్ని పిల్లగాళ్ళు పుడితే నా భర్త నా మాట వింటాడాని, నా అక్క వెళ్ళిపోవాలంటే నేను ఒక నింద

మరి మనసు లోపల చూసినవా ఎంతో కోపం ఉన్నది. మరి అటువంటి అమ్మవారు సత్యవర్ధనాలు ఏమి చేసినది? మరి భర్త వచ్చేవరకల్లా అన్నం అండి, అన్నం తయారు చేస్తున్నాని. మరి సన్నవారి బియ్యం సరవల్ల వంటలు, పెద్దవారి బియ్యం పేరుపుల్ల వంటలు. మరి పొట్ల పువ్వు వేసింది బొట్టు కిందామే, సిక్కుడు పువ్వు వేసింది సిరికున్న దమినాది, కాకర పువ్వు వేసింది కంకాలం దమినాది. మరి వంట చేసింది సత్యవర్ధరాలు, నీళ్ల కంట వెళ్ళిపోయినది అటువంటి సత్యవర్ధరాలు. నీళ్ల పిండ పట్టుకొని మంచిలో బయకాలకు నీళ్ళకి

మరి నాయన చెప్పబోయేది శ్రీమతి ఒక కథ, ఐదు భాగాలుగా చెప్పుతున్నాము. రెండో భాగం అయిపోయింది. కథ చెప్పేవారు ఎవరంటే బొప్పనపల్లి రాజలింగు కళా బృందం, సహాయకులు బొప్పనపల్లి రాజకుమారు, బొప్పనపల్లి మల్లేశు, డోలు కడారి హరీషు, తాళం సల్ల రాయమల్లు, మాది వెంకట్రావుపేట గ్రామం, లక్ష్మీపేట మండలం, మంచిర్యాల జిల్లా.

కొమురెల్లి మల్లు ఇరువని వల్లి కండలు మొగలు పెరిగదు గట్టిగా పోయేది అనందుకి శాబలుగా చెవుడు చిన్న పర్వతాల శ్రీరాముడు వచ్చింది పల్లెటూరు వాళ్ళు వచ్చింది అనవల్ల ఎటువంటి కూర్చున్నా గౌరమ్మకు మండలం మళ్ళీ

ఇప్పటిదాకా మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బొప్పెనపల్లి రాజలింగు బృందం చెప్పిన శ్రీముత్యం ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. ఈ కథ మొత్తం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ కథనే కాదు, ఎన్నో ఒగ్గు కథలు, బుర్ర కథలు, బుడిగజింగం కథలు, మందయచ్చుల కథలు, చిందు యక్షగానాలు మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది యాలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించే మహాభారతంలోని పాండవుల వనవాస ఘట్టం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కాడేపోతన్న భజనా బృందం, వడ్డారి గ్రామం, తాంసి మండలం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:33 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం జట్టి చిత్రం నుంచి దూరం కరిగినా అంటూ సాగే ఈ గీతం. గానం సిద్ శ్రీరామ్, సంగీతం కార్తీక్ కొడగండ్ల, సాహిత్యం శ్రీమణి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. ఇప్పుడు విందాం. చిలకమ్మ పలికింది, చిగురాకు కులికింది, చిరునవ్వు చిలికించవే, నీ లేత సింగార ములికించవే అంటూ సాగే ఈ గీతం మైలవరపు గోపి రచించిన ప్రేమగీతం. కార్తీక దీపం చిత్రంలోనిది. మృదుమధుర సంగీతాన్ని సమకూర్చిన వారు సత్యం, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి అంటూ సాగే ఈ గీతం సత్యకాలపు సత్యయ్య సినిమాలోనిది. మహాకవి ఆరుద్ర గారు అందించిన ఈ రచనలో తొలివలపు మత్తును, ప్రేమికుల మనసులోని సరసపు భావాలను ఎంతో అందంగా వర్ణించారు. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు మెలోడీ కింగ్ ఎంఎస్ విశ్వనాథన్. అంతే మధురంగా ఆలపించినారు ఘంటసాల సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, నీలో అలా గోదారి ఎన్నెల నండూరు ఎంకిల అంటూ సాగే ఈ గీతం ప్రేమ విజేత చిత్రం కోసం రాసిన వారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం అందించిన వారు ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ.

0: సదని పదమా
1: మవదా

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారు, క్షమించండి, మీరింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, చీకటి ఎంత గాఢమైనా ఉదయకాంతి కోసం ఎదురుచూడటం మానద్దు, భయాలన్నీ మర్చిపోయి కలలతో ఉషాతీరాన్ని వెతుకుతూ ఒక మధురమైన స్వరాల ఊయలలో ఊగిపోదాం. ఈ గీతం క్షణక్షణం సినిమాలోనిది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథలను వినిపిస్తున్నారు బి సంధ్యాలీల, జి జ్యోతి. రూపకం కార్యక్రమంలో రేపు పొద్దుమట్ట 5:45 కనువిందు చేస్తున్న కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణుడు ప్రత్యేక రూపకం ఇంటను సమర్పణ కేలేనే. ఈ కార్యక్రమాన్ని జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నాం. రేపు పొద్దుమట్ట 6:20 గిరిపదం ఆదివాసీల పాటలను వినిపించే కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం అరకాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సంజీవ్ బృందం పాడిన నవగ్రహ పాటలు మొదటి భాగం, తర్వాత బజహరత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బనియా బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోనిన్ ఉంటుంది. ఇందులో పత్తి పంట సాగు ప్రాముఖ్యత సవాళ్లు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కే లెనిన్. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా ప్రసారం చేస్తున్నాం. తర్వాత పర్టిగేషన్ ద్వారా పోషకాలను అందజేయుట ప్రయోజనాలు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది పి అశోక్. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీత కార్యక్రమంలో జనార్దన్ రామలింగం స్వరరచనలు వింటారు. రేపు రాత్రి 10:00 మావా కార్యక్రమంలో నార్నూర్ మండలం కైర్ధాట్వా గ్రామానికి చెందిన మడావి జయవంతరావు బృందం వినిపించే మహాభారతంలోని పాండవుల వనవాస ఘట్టం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కాడెపోతున్న బ్రజనా బృందం, వడ్డాడి గ్రామం.

పది వరకు సింగిటి, పొద్దుమట 5 నుంచి 5:30 దాకా మాట చెప్పు పాట అయిన రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉషారు, రాత్రి 10:30 నుంచి 11:30 దాకా మధురిమ కార్యక్రమం వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.